ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 15వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 5వ తేదీ శుక్రవారం నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 33 సెకండ్లైంది. శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు అర్చన. జగన్మాత శక్తి స్వరూపిణి అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటంబగా విరాజిల్లుతున్న ఆది పరాశక్తికి మరో రూపమే కామాక్షి. భక్తులకు సిరులునిచ్చే కల్పవల్లిగా కామాక్షి అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో నాభిస్థానంగా విరాజిల్లుతున్న కంచి కామాక్షి ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలువయ్యుంది. పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలో సతీదేవి నాభిపడిందని, అందుకే కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠమని అంటారు. కంచిలో కామాక్షీదేవి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటోంది. నవరాత్రుల్లో ఈ తల్లిని దర్శించి పూజ చేస్తే ఎటువంటి కష్టమైనా తీరుతుందని ప్రసిద్ధి. ఇంకా చెప్తాను ఈ ఆలయ విశేషాలు. మీరు వింటున్నారు అర్చన, నేను ఆర్జే దీపిక.

మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. అర్చన క్షేత్రదర్శినిలో భాగంగా తమిళనాడులోని కంచీపురంలో కొలువయ్యున్న కామాక్షి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం. కంచిలో వెలసిన ఏకాంబరేశ్వర స్వామి పంచభూతాలలో పృథ్వీలింగంగా విరాజిల్లుతున్నాడు. పార్వతీదేవి ఇక్కడ పరమశివుని

ఐకతలింగ రూపంలో పూజించిందని ఆలయ స్థలపురాణం ద్వారా మనకు తెలుస్తుంది. పార్వతీదేవి ప్రతిరోజు పరమశివుని సైకతలింగాన్ని అంటే ఇసుకతో చేసిన లింగాన్ని పూజించేదట. పార్వతీదేవిని పరీక్షించడానికి పరమశివుడు పెద్ద అలలతో ఆ లింగాన్ని ముంచెత్తాడంట. శివుడు అలల రూపంలో వచ్చిన జలస్వరూపాన్ని కంబనది అంటారు. అయితే పార్వతి అలల ధాటికి తాను పూజించే శివలింగానికి హానికి కలగకుండా ఆ లింగాన్ని ఆలింగనం చేసుకుని అలాగే ఉండిపోయిందట. ఇందుకు నిదర్శనంగా ఈనాటికి కంచి ఏకాంబరేశ్వర స్వామి లింగంపై అమ్మవారి గాజులు ఇంకా కుచమల ముద్రలు ఇప్పటికీ అక్కడ శివలింగంపై దర్శనమిస్తాయి. మరిన్ని విశేషాలు చెప్తాను. ఈ ఆలయం గురించి వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

కంచి కామాక్షి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం ఇవాళ్టి క్షేత్రదర్శినిలో. పార్వతీదేవి శివుని భర్తగా పొందేందుకు సూదిమెనపై కూర్చుని పంచాగ్నుల మధ్య ఘోరమైన తపస్సు చేయగా శివుడు ఆమె తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై పార్వతీదేవిని వివాహమాడినట్లు ఆలయ స్థలపురాణంలో తెలుసుకోవచ్చు. కామాక్షి అనే పదానికి అర్థం కా అంటే సరస్వతీ రూపం, మా అంటే లక్ష్మీస్వరూపం. లక్ష్మీ సరస్వతులు రెండు కళ్ళుగా చేసుకుని భక్త జనానికి కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కామాక్షిదేవి విరాజిల్లుతోంది. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ కోరుకునేది జ్ఞానం, ఐశ్వర్యం. కామాక్షిదేవిని ఆశ్రయిస్తే ఈ రెండిటితో పాటు మోక్షం కూడా లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరిన్ని విషయాలు చెప్తాను, ఇది అర్చన సమయం.

లక్ష్మీ సరస్వతులు రెండు కళ్లుగా విరాజిల్లుతున్న తమిళనాడులోని కాంచీపురంలో కొలువైయున్న కామాక్షి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నారు ఇవాల్టి క్షేత్రదర్శినిలో. కంచి కామాక్షి ఆలయం అద్భుతమైన శిల్పకళకు నిలయమైంది. గర్భాలయంలో ఆ తల్లి పద్మాసనంపై కూర్చుని భక్తులకు దర్శనమిస్తోంది. అమ్మవారు చతుర్భుజాలలో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరుకుగడలతో చిద్విలాసలంగా దర్శనమిస్తుంది. పూర్వం ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపంతో ఉండేవారట. నడిచే దైవంగా పేరుగాంచిన శ్రీ ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రతను తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని కథనం. ప్రతిరోజు ఇక్కడ శ్రీచక్రానికి పూజలు జరుగుతాయి. అంతేకాదు, ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారిని ఇక్కడ నుంచి వెళ్లవద్దని అభ్యర్థించారట. అందుకే అమ్మవారు ఇక్కడ స్థిరనివాసం ఏర్పరుచుకుని ఉన్నారు. ఇంకా చెప్తాను ఈ ఆలయ విశేషాలు, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

6:50 దాటి 23 సెకండ్లైంది. అర్చన క్షేత్రదర్శనంలో భాగంగా కాంచీపురంలో కొలువయ్యున్న కంచి కామాక్షి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం. ప్రశాంతమైన వాతావరణంలో ఎంతో విశాలమైన ప్రాంగణంలో కంచి కామాక్షి ఆలయం వెలిసి ఉంది. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో కామాక్షీదేవి ఉత్సవ విగ్రహాన్ని మేల్కొల్పి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి ప్రదక్షిణంగా ఆలయంలోకి తీసుకొస్తారు. ఇతర శక్తి పీఠాలు లేని విధంగా కంచి కామాక్షిదేవి ఆలయంలో నవరాత్రులు 9 రోజులను 3 భాగాలుగా విభజించి అమ్మవారిని పూజిస్తారు. మొదటి 3 రోజులు దుర్గాదేవిగా, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవిగా, చివరి 3 రోజులు సరస్వతీదేవిగా అమ్మవారిని పూజిస్తారు. ఈ క్షేత్రంలో మరో విశిష్టత ఏంటంటే, కామాక్షీదేవి ఆలయంలో ఉత్సవ కామాక్షి తల్లికి విగ్రహానికి ఎదురుగా ఉన్న గోడలో తుండిర మహారాజు ప్రియభక్తుడిలా శివుడికి నంది ఎలాగో అమ్మకు అలా ఎదురుగా తుండిర మహారాజు ఉంటాడు. కంచి కామాక్షిని దర్శించి ఏ పని తలపట్టినా విజయం తథ్యమని భక్తుల విశ్వాసం. వీలు కుదిరినప్పుడు మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించండి. ఆ తల్లి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సర్వే జనః సుఖినో భవంతు. ఇది ఇవాల్టి అర్చన.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 7 గంటలు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
0: ఈరోజు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో కార్డియాక్ హెల్త్ ఈ అంశం గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్దిగారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కె సందీప్.

0: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: మా శ్రోతలకు గమనిక, ఈరోజు ఉదయం 11:00 నుంచి 12:00 వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం ఈ అంశ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్

0: అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: మా శ్రోతలకు గమనిక, ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఐఎఫ్ఎస్ శ్రీ వినయ్ కుమార్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు, దూర ప్రాంతాల వారైతే 040 ఎస్టీడి కోడ్ జత చేస్తూ 2324 0852, 2324 0853, 2955 0923 ఫోన్ నంబర్ మరోసారి 2324 0852, 2324 0853, 2955 0923. ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. అంశం పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు.
0: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఈ పోటీలకే పరిమితం కాకుండా యోగాపై విస్తృత అవగాహన కల్పించడంలో సహాయపడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లను ప్రధానమంత్రి కోరారు.
1: హర్ బడా స్పోర్ట్ అప్నే సాత్ ఏక్ పూరా ఇకోసిస్టమ్ లేకర్ ఆతా జైసే జైసే యోగాసన స్పోర్ట్స్ కా విస్తార్ హోగా వైసే వైసే ఇస్సే జుడీ నయీ సంభావనాయే భీ బడేగీ యే ఖిలాడియో కే లియే నయీ కెరియర్ ఆపర్చునిటీస్ లేకర్ ఆయేగా.
0: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ పోటీలో 60కి పైగా దేశాల నుంచి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. ఈవేళ నుంచి 8వ తేదీ వరకు జరుగుతున్న ఈ కార్యక్రమం యోగాసనాలను ఒక క్రమబద్దమైన అంతర్జాతీయ క్రీడగా అభివృద్ది చేసేందుకు ఒక మైలురాయి అని పరిగణిస్తున్నారు. యోగా ఆకర్షణ కేవలం శారీరక దృఢత్వానికి పరిమితం కాదని, అది ముందస్తు ఆరోగ్య రక్షణకు ఒక ఆచరణాత్మక విధానమని మోదీ అన్నారు. ఈ ఛాంపియన్షిప్ కేవలం ఒక క్రీడా పోటీగా మాత్రమే చూడకుండా యోగా విస్తృత సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి గొప్ప అవకాశంగా భావించాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా యోగా విస్తరించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ముందంజలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా యోగాసనాలను ప్రోత్సహిస్తున్న క్రీడా అధికారులు, నిర్వాహక సంస్థలతో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి కూడా వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్కు పూర్తి మద్దతు లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఈ మధ్యాహ్నం భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీగా ఉతమిస్తూ 8 వరుసల వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశానికి అంకితం చేస్తారు. గుజరాత్ మహారాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానాన్ని ఈ ఎక్స్ప్రెస్ వే గణనీయంగా మెరుగుపరుస్తుంది. గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా 56 నంబర్ జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటిస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ ఉదయం వెల్లడిస్తారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలు, రూపాయి విలువ తగ్గడం, బలహీనమైన ఋతుపవనాల వంటి సవాళ్లు ఎదుర్కోవడానికి రెపో రేటు పెంచడం సరికాదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదిక తెలియజేసింది. మార్కెట్ అస్థిరతను సరిచేసేందుకు ఆర్థిక స్థిరత్వానికి మద్దతుగా ఆర్బీఐ స్వల్పకాలిక వడ్డీ రేటు సాధనాలను లిక్విడిటీ చర్యలకు ఉపయోగించవచ్చునని నివేదికలో సూచించారు. భారత్ ఇప్పటికే ఇతర దేశాలతో పోలిస్తే బలమైన స్థూల ఆర్థిక పునాదులు కలిగి ఉందని, ప్రస్తుతం ద్రవ్యోల్బణం సవాళ్లు ప్రధానంగా అంతర్జాతీయ కారణాల వల్ల, ప్రత్యేకించి పశ్చిమాసియాలో రాజకీయ ఉధృతకరణ వల్ల, పెరుగుతున్న ముడి చమురుల వల్ల సంభవిస్తోందని స్టేట్ బ్యాంక్ తన రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యూకే విదేశాంగ మంత్రి వైవిట్ కూపర్తో నిన్న న్యూఢిల్లీలో ఇండియా యూకే విజన్ 2035 పురోగతిని సమీక్షించేందుకు మొదటి వార్షిక సమావేశాన్ని నిర్వహించారు. అభివృద్ది, సాంకేతిక ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, వాతావరణం, స్వచ్ఛమైన ఇంధనం, విద్యతో సహా ఇండియా యూకే విజన్ 2035లోని మొత్తం 5 మూల స్తంభాల కింద సాధించిన ప్రగతిని ఇద్దరు మంత్రులు సమీక్షించారు. సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను కూడా మంత్రులు స్వాగతిస్తూ ఇది త్వరలోనే అమల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
2: Our relationship has moved from being a historical and perhaps cultural connection, forward-looking highway of shared economic ambitions and high technology, the India-UK Vision 2035 and all the five pillars of growth, technology and innovation, defense and security, climate and clean energy, as well as education.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. యోగాసనాలు ఆరోగ్య నివారణ కోసం, ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో జరిగిన ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ, ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి ఆయుష్

0: రికేష్.
1: కృత్రిమ మేధస్సు, క్రిటికల్ మినరల్స్ రంగాలతో సహా ఇండియా యుకే టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ పరిధిలోని వివిధ కార్యక్రమాల్లో సాధించిన ప్రగతి పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహాదారుగా 1987 బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తరుణ్ కపూర్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ప్రధానమంత్రి కార్యాలయంలో తరుణ్ కపూర్ పొడిగించిన పదవీ కాలం ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని, ఇది 1 సంవత్సరం పాటు కొనసాగుతుందని తెలియజేసింది. అలాగే వాషింగ్టన్ డీసీలో ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నీలకంఠ మిశ్రాను 3 ఏళ్ల కాల పరిమితికి నియమిస్తూ కూడా కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. భూమిపై జీవాన్ని రక్షించేందుకు అవగాహన పెంచే లక్ష్యంతో యునైటెడ్ నేషన్స్ పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపీలో భాగంగా 1973 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రకృతిని, భూగ్రహాన్ని రక్షించడానికి సానుకూల పర్యావరణ చర్యలు చేపట్టేలాగా అంతర్జాతీయంగా అవగాహన పెంపొందించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా దేశ రాజధానిలోని మైదాన్గఢ్లో ఉన్న నమో ఆక్సిజన్ పార్క్లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాల్లో పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు సుభాష్ సి కశ్యప్ నిన్న న్యూఢిల్లీలో కన్నుమూశారు. ఆయన 95 సంవత్సరాలు. దేశంలో జమిలీ ఎన్నికలపైన చట్టపరమైన ముసాయిదాను రూపొందించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీలో డాక్టర్ కశ్యప్ సభ్యుడిగా ఉన్నారు. 100కు పైగా పుస్తకాలు రచించిన డాక్టర్ సుభాష్ కశ్యప్ 1983 నుండి 1990 వరకు లోక్సభ సెక్రటరీ జనరల్గా సేవలందించారు. డాక్టర్ సుభాష్ కశ్యప్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. నైరుతి ఋతుపవనాలు నిన్న కేరళను తాకాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ, కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మాహే, పుదుచేరి, కరైకల్లో కూడా ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్య మహారాష్ట, సిక్కిం, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జపాన్లో ఈ రోజు జరగనున్న పురుషుల అండర్18 ఏషియా కప్ హాకీ టోర్నమెంట్ సెమీఫైనల్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. మహిళల అండర్18 ఏషియా కప్లో గ్రూప్ దశలో అజయంగా నిలిచిన భారత్ జట్టు సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. విశేషాలు మరొకసారి. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన 2వ ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి ఋతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. అనేక ఇతర ప్రాంతాల్లో కూడా దేశంలో వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 20 సెకండ్లైంది. ఆరోగ్య జీవనం ఈనాటి కార్యక్రమంలో కార్డియాక్ హెల్త్ ఈ అంశం గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్దిగారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కె. సందీప్.

0: లో గత 25 ఏళ్లుగా కార్డియాలజీకి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న శ్రీధర్ రెడ్డి పెద్ది గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. సార్ నమస్కారం.
1: సార్ నమస్కారం. సార్,
0: మన బాడీలో ఉన్న అవయవాలన్నింటిలో గుండె చాలా ప్రధానమైనది. ఈ గుండెకి సంబంధించి త్రూ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ రెండు మనము ఎలా ఫాలో అవ్వాలంటారు?
1: సార్, 100% మనకు మన గుండె అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అవయవము. మామూలుగా మన లైఫ్ స్టైల్లల్లో ఈ స్ట్రెస్ ఒకటి, ఈ టెన్షన్స్, పని చేసేది, ఈ అన్నిట్లో ఫాస్ట్నెస్, అవన్నీ ఎక్కువైపోతున్నవి. హడావిడి ఎక్కువైపోతుంది చాలామందికి, స్ట్రెస్ ఎక్కువైపోతున్నవి. ఇంకా వాళ్ళకు టైము దొరకట్లేదు నిద్రకు పోదామన్నా. అంటే ఆ లైఫ్ స్టైల్ అనేది మనకు ఇంతకుముందు కంటే చాలా ఫాస్ట్ అయిపోయింది జీవన విధానం. దాంతో ఈ స్ట్రెస్ పెరగడం వల్లనే గుండె హార్ట్అటాకులు వస్తున్నాయి ఇప్పుడు. ఒకప్పుడు చాలామంది ఓల్డ్ ఏజ్లో అప్పుడు చాలా వెరీ రేర్గా ఉండేది హార్ట్అటాక్స్. ఒక 30 ఇయర్స్ క్రితం చూస్తే ఎవరో 100కి 1-2 ఉండేది. ఇప్పుడు దాదాపు ఈ గుండె సంబంధించిన బాధలు 100కి 20-30%, అది అబోవ్ ఏజ్ 20-25 నుంచి మొదలుకొంటే అప్ టు ఇక 80 కానీ 90 కానీ ఎక్కువ అయిపోతుంది సార్. ఎందుకంటే జీవన శైలి విధానంలో చాలా స్ట్రెస్ పడుతున్నారు అందరూ. టైంకు నిద్ర లేకపోవడం, ఆహారం కూడా చాలామంది ఇప్పుడు ఇంటి ఆహారం అనేది దాదాపు చెప్పాలంటే తగ్గిపోయింది. ఎందుకంటే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేయడం వల్ల వాళ్ళకు వండుకునే టైం ఉండకపోవడము, ఆఫీస్ టైం ఎక్కువ, ప్రైవేట్ జాబ్లలో కూడా టైంకు రాకుంటే వాళ్ళకు, ఇవన్నీతో స్ట్రెస్, ఎవ్రీథింగ్ స్ట్రెస్. అంటే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి, ఈ తొందరతనం అదే స్ట్రెస్. దాంతో ఈ మనకు ఆ ప్లాక్ రప్చర్ అంటాం, ఆ క్లాట్ ఫార్మేషన్ అనేది సడన్గా వస్తుంది ఈ స్ట్రెస్ వలన. అది రప్చర్ అయిపోయి బ్లడ్ ఆ వెజల్స్లో, మనకు హార్ట్కు 3 రక్తనాళాలు ఉంటాయి, రైట్ 1, లెఫ్ట్ 2. సో ఈ రక్తనాళాలు బ్లడ్ సప్లై హార్ట్ మజిల్కి సప్లై చేస్తాయి. ఈ వాల్వ్స్ డిఫరెంట్, వెజల్స్ డిఫరెంట్ సార్. వాల్వ్స్ అనేది మనకు హార్ట్లో నార్మల్గా మనం గుండె నార్మల్గా చూస్తే 4 గదులు 4 వాల్వ్లు ఉంటాయి, రక్తనాళాలు 3 ఉంటాయి, బయట 1, రైట్ సైడ్ 1, లెఫ్ట్ సైడ్ 2. ఈ వాల్వ్కున్న మళ్ళీ వెజల్స్ రక్తనాళాలు డిఫరెంట్, వాళ్ళు లోపల ఉంటాయి, రక్తనాళాలు బయట ఉంటాయి. మనకు రక్తనాళాలు వచ్చే ఈ సంబంధిత బ్లాకేజ్ అనేది అది సడన్గా కావచ్చు, అది మెల్లమెల్లగా స్లోగా కూరుకుపోవడం జరుగుతుంటుంది. సో ఈ స్లోగా మెల్లమెల్లగా కూరుకుపోయి మెల్లమెల్లగా వాళ్ళ సింటమ్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి తెలియదు. ఏదో మంచి అసిడిటీ అనుకుంటారు, లైట్, కొంతమందికి ఆయాసం వస్తుంది, కొంతమందికి తెలియదు అమ్మంటలాగా.
0: సాధారణంగా ఎటువంటి సింటమ్స్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి సార్?
1: ఎస్, మీరు అది దట్ ఈస్ మో చాలా ఇంపార్టెంట్ మీరు అడిగిన క్వశ్చన్. ఎందుకంటే ఈ హార్ట్ పెయిన్ అనేది చెస్ట్ మధ్య భాగంలో వస్తుంది. అంటే ఇంగ్లీష్లో బుక్స్లలో రెట్రోస్టినల్ అంటారు. రెట్రోస్టినల్ అంటే చెస్ట్ మధ్యలో, అంటే మన నెక్ నుంచి మొదలుకుంటే కింద ఈ మనకు గ్యాస్ట్రిక్ అసిడిటీ ఏదైతే సింప్టమ్స్ వస్తాయో ఆ మధ్య చెస్ట్ మధ్య భాగంలో బరువు అనిపిస్తుంది. కొంతమందికి నడుస్తుంటే ఆయాసం వస్తుంది, కొంతమందికి అనీజీగా ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, కొంతమందికి బర్నింగ్ లాగా ఉంటుంది, అసిడిటీ లాగా. ఇవన్నీ సింప్టమ్స్, మెయిన్ హార్ట్ సింప్టమ్స్. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు అది. చాలామంది ఏంటంటే మధ్యలో వచ్చేసరికి అసిడిటీ అనుకుంటారు. హార్ట్ మనకు ఉండే లొకేషన్ చెస్ట్లో, మన చెస్ట్ మధ్య నుంచి లెఫ్ట్ సైడ్ 2/3 ఉంటుంది, రైట్ సైడ్ 1/3 ఉంటుంది. కానీ మనకు వచ్చే సింప్టమ్ మాత్రం చెస్ట్ మధ్యలోనే వస్తాయి, లెఫ్ట్ సైడ్ తక్కువ. అక్కడ నుంచి మళ్ళీ నెక్కు కానీ చేయికి లాగడము, ఇవన్నీ సింప్టమ్స్ వస్తాయి. దానిలో 2 రకాలు ఉంటాయి సార్ హార్ట్లో, అటాక్లలో. ఒకటి మనకు మైనర్ అటాక్ అంటాము, ఇంకోటి మేజర్ అటాక్ అంటాము. ఈ మైనర్ అటాక్లో ఏంటంటే మనకు పని చేసినప్పుడు, నడిచినప్పుడు, మెట్లెక్కినప్పుడు, ఏదైనా ఎగ్జర్షన్లో, తిన్న తర్వాత, యాంగ్జైటీ అయినప్పుడు, టెన్షన్ పడ్డప్పుడు వాళ్ళకు పెయిన్ అనీజీగా ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, మళ్ళీ రెస్ట్ తీసుకోగా తగ్గిపోతుంది. అది మైల్డ్ అటాక్ అంటారు. వాటిని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం అది వాళ్ళు అలా 3-4 టైమ్స్ వచ్చి నెగ్లెక్ట్ చేస్తే అది మేజర్ అటాక్ దారితీస్తుంది సార్. మేజర్ అటాక్లో ఏమంటుందంటే సడన్గా స్టార్ట్ అవుతుంది పెయిన్.
0: మైనర్ అటాక్ సింటమ్ లాగే ఉంటుంది అసలు మనకు తెలియదు వచ్చిందని.
1: మైనర్ అటాక్లో సింటమ్ తెలుస్తుంది సార్. సింటమ్ ఏంటంటే మనం ఈ నేను చెప్పాను కదా మీకు, ఇప్పుడు నొప్పి వస్తుంటుంది, అన్ఈజీగా ఉంటుంది, డిస్కంఫర్ట్. మీరు ఇప్పుడు 1 ఫ్లోర్ ఎక్కారు సార్, 2 ఫ్లోర్ ఎక్కారు, కొద్ది చేతిలో అన్ఈజీగా ఉంటుంది, మళ్ళీ కొద్దిసేపు కూర్చుంటాడు,
0: తగ్గిపోతుంది. మామూలుగా అసలు మనం 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ ఎక్కితే ఒక న్యాచురల్ అలుపు అందరికీ ఉంటుంది.
1: అది ఉంటుంది సార్. ఇప్పుడు సెకండ్ నుంచి అది కాకుండా ఇప్పుడు కొంతమంది 1st ఫ్లోర్ ఎక్కగానే ఆ అలుపు వస్తుంది, ఛాతి మధ్యలో అన్ఈజీగా ఉంటుంది, బరువు అనిపిస్తుంది. అది 100% హార్ట్ సింటమ్స్. ఇక మేజర్ అటాక్లో ఎలా ఉంటుందంటే సడన్గా స్టార్ట్ అవుతుంది పెయిన్. అది స్వెట్టింగ్ వస్తుంది, చెమటలు వస్తాయి, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొంతమంది అన్కాన్షియస్గా వెళ్ళిపోతారు, కొంతమంది పల్స్ తగ్గిపోయి మళ్ళీ అన్కాన్షియస్ బీపీ తగ్గిపోయి, ప్లస్ ఇవన్నీ సింటమ్స్, చేయి లాగడము, మళ్ళీ ఆ పెయిన్ రేడియేటింగ్ టు బ్యాక్ నెక్, ఇవన్నీ మేజర్ అటాక్స్.
0: ఇవన్నీ

0: అంటే ఆ స్టేజ్ వరకు కాకుండా అసలు గుండెకి సంబంధించి వ్యాధి ఉంది అనడానికి ఇంకా ఎర్లీ సింప్టమ్స్ లాగా ఏమైనా ఉంటాయా?
1: ఒకటి సార్, ఇప్పుడు మీకు ఫస్ట్ కొంతమందికి మైల్డ్ సింప్టమ్స్ తెలుస్తాయి. ఆ సింప్టమ్స్ మనకు డయాబెటిక్లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు షుగర్ ఉన్న వాళ్ళకి నొప్పి తెలియదు, ఆయాసం వస్తుంది.
0: ఇది గుండె సమస్యకి, మధుమేహంకి, డయాబెటిస్కి చాలా లింక్
1: లింక్ 100% సార్.
0: ఈ డయాబెటిస్ వల్ల నొప్పి ఎందుకు తెలియదు సార్?
1: అది ఆ నర్వ్ న్యూరోపతి ఎఫెక్ట్ అవుతుంది సార్ మనకు. ఆ హార్ట్ సప్లై, ఇప్పుడు మనకు కాళ్ళలో తిమ్మిళ్ళు వస్తాయి కదా, అలానే హార్ట్ సప్లై నరాలలో కూడా ఆ న్యూరోపతి ఎఫెక్ట్ అవుతుంది. నర్వ్స్ ఎఫెక్ట్ వల్ల నొప్పి తెలియదు వాళ్ళకు. సో దానివల్ల మనకు నొప్పి తెలియదు, ఆయాసం వస్తుంది వాళ్ళకు. కొంతమంది సైలెంట్ అటాక్ అంటారు. ఇంకా మనకు సింప్టమ్స్ ఉండి కొంతమంది నెగ్లెక్ట్ చేసేసి ఈసీజీ చేంజెస్ వస్తాయి. ఈసీజీ ఒక్కటి మనకు 100%లో మనకి ఎక్కడి పోయినా ఫస్ట్ ఆ సింప్టమ్స్ ఉన్నప్పుడు నియరెస్ట్ ఎక్కడికైనా వెళ్ళేసేసి ఈసీజీ తీసుకుంటే దానిలో మనకు కొంతమంది జూనియర్ డాక్టర్లు ఉండొచ్చు హాస్పిటల్ వాళ్ళు, వాళ్ళకు ఒక్కోసారికి కొంతమందికి అంత అవగాహన ఉండకపోవచ్చు. వాళ్ళు వాళ్ళ కొలీగ్స్, సీనియర్స్, ఉన్న కార్డియాలజిస్ట్ కానీ, ఎవరిన ఫిజిషియన్స్, వాళ్ళకు ఇప్పుడు అందరికి మనకు పేషెంట్ను కొంతమంది నార్మల్ అనే ఇంటికి పంపించేస్తారు ఈసీజీ. సో అది ఒకసారి సడన్గా నొప్పి వచ్చినప్పుడు కూడా ఈసీజీ నార్మల్ ఉంటుంది సార్.
0: ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాము, ఆ హాస్పిటల్లో ఈసీజీ తీశారు, ఈసీజీలో ఏమీ లేదు, ఈసీజీ నార్మల్గానే ఉంది, అయినప్పటికీ మనము అక్కడ నిశ్చయించుకోకూడదు.
1: ఎస్ సార్,
0: మనకి ఏ ప్రాబ్లం లేదు అని వీ షుడ్ కన్ఫర్మ్ ఇట్.
1: ఎస్, అది ఎలా అంటే మనం మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసేసి అక్కడే ఉండి మన డాక్టర్ గారికి, వాళ్ళు మోస్ట్లీ చాలామంది రిపీట్ ఈసీజీ చేస్తారు, మళ్ళీ ఒక 1 అవర్ అక్కడ ఉంచేసి ఇంకొక బ్లడ్ శాంపుల్ ఒకటి ఉంటుంది సార్, అది ట్రోపోయ్ అంటారు, ట్రోపోనిన్. ఆ బ్లడ్ శాంపుల్లో కూడా తెలిసిపోతుంది అటాక్ వచ్చింది లేనిది. మళ్ళీ అంటే కొంతమందికి ఆ సింప్టమ్స్ ఉండి ఈసీజీ కొంతమంది మైల్డ్ చేంజెస్ ఉంటాయి, తర్వాత మళ్ళీ ఆ 1 అవర్ తర్వాత చేంజెస్ వస్తాయి. అప్పుడు మనం ఆల్వేస్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్, బెటర్ మనం తొందరగా 1 అవర్ వీళ్ళకైనా. కొంతమందికి పేషెంట్లకు హరిబరి ఉంటారు, పోవాలి పోవాలి అని, అట్లా వాళ్ళని కొద్దిగా కన్విన్స్ చేసేసి, కొద్దిగా కౌన్సిలింగ్ చేసి చెప్పి మనం మళ్ళీ రిపీట్ చేసుకొని మిగతా ఎకోకార్డియోగ్రామ్లో. చాలామంది అనుకుంటారు ఎకోకార్డియోగ్రామ్ చేస్తే హార్ట్, ఎకోకార్డియోగ్రామ్ తెలుస్తుంది హార్ట్ మజిల్ డ్యామేజ్ అయింది తెలుస్తుంది, ఇంతకుముందు ప్రీవియస్ డ్యామేజ్ అయింది తెలుస్తుంది, ఫంక్షన్ ఏమన్నా ఉందా అది తెలిసిపోతుంది. సో ఈసీజీ ఒకటి, ఎకోకార్డియోగ్రామ్ ఒకటి, ట్రోపోనిన్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ టెస్టులు మనం ప్రతి హాస్పిటల్లో ఎక్కడ పోయినా చిన్న నర్సింగ్ హోమ్లలో కూడా అందరు చేస్తున్నారు. ఇది
0: చాలా ముఖ్యమైన విషయం చెప్పారు, ఈసీజీ గురించి, తర్వాత 2D ఎకోగ్రామ్ గురించి, మీరు చెప్పిన ట్రోపోనిన్ టెస్ట్ గురించి. గుండె నొప్పి వచ్చినప్పుడు ఈ మూడు టెస్టులు ఆధారంగానే మనం, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అని
1: 90% డయాగ్నోస్ అవుతుంది,
0: కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది డాక్టర్ గారు. అయితే ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్లు గురించి, గుండె ఆరోగ్యానికి సంబంధించి పీరియాడికల్గా కొన్ని ఇటువంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే మంచిదా?
1: అది ఇప్పుడు నవడేస్ మీరు అన్నట్టు ఈ హార్ట్ అటాక్స్ ఎర్లీ ఏజ్లో కూడా వస్తున్నాయి. సో ఏజ్ అనేది మనకు 20-25 పేషెంట్లు కూడా చూసాము, ఇంకా 25-35 ఈ యంగ్ ఏజ్ హార్ట్ అటాక్స్ మోర్ డేంజరస్ సార్. ఎందుకంటే డ్యామేజ్ మజిల్కు, హార్ట్ మజిల్కు డ్యామేజ్ ఎక్కువైతుంది, ఓల్డ్ ఏజ్లో వాళ్ళకు డ్యామేజ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏజ్ పెరిగినా కొద్ది మనకు ఆ యొక్క కొల్లాటరల్స్ అంటాం, హార్ట్కు సప్లై చేసే నాళాలలో చిన్న చిన్న నాళాలు అవి కొద్దిగా పెద్దగా అయిపోయి బ్లడ్ సప్లై అనేది మిగతా ఒక ఏరియా బ్లాక్ అయినా కానీ ఇంకో ఏరియాకు బ్లడ్ సప్లై అందిస్తుంది. దానివలన ఆ ఓల్డ్ ఏజ్లో ఎల్డర్లీ పీపుల్లో వాళ్ళకు డ్యామేజ్, ఆ హార్ట్ ఫంక్షన్ బాగా డ్యామేజ్ కాదు. యంగ్ ఏజ్లో ఆ పిల్ల కాలువలు అంటాం, కొల్లాటరల్స్, చిన్న వెజల్స్ డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది, దానివల్ల డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది యంగేజ్. అందుకని యంగేజ్ హార్ట్ అటాక్స్ చాలా డ్యామేజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఎప్పుడు కూడా ఒక ఇంకా ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సార్, ఫస్ట్ ఏ డిసీజ్ కానీ ప్రజెంట్గా చూస్తే మీరు ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ కూడా క్యాన్సర్లు ఇంకొక 5-10 ఇయర్స్లో చాలా ఎక్కువైతాయి. ఎందుకు చెప్తానంటే ఈ క్యాన్సర్ అని జెనెటిక్స్, 99% డిసీజెస్ అన్నీ జెనెటిక్స్. ఈ హార్ట్ అటాక్ అనేది ఫస్ట్ జెనెటిక్స్, అది ఎవరు ఆపరు, ఇది ఒక ప్రాపర్టీ లాగా
0: జన్యుపరమ.
1: యంగ్ ఏజ్లో కనుక మన తల్లిదండ్రులకు కనుక హార్ట్ అటాక్ వస్తే నెక్స్ట్ జనరేషన్కు 90-70-80-90% ఛాన్సెస్ ఉంటాయి.
0: దే షుడ్ బి ఆల్వేస్
1: ఆల్వేస్ బి ప్రికాషన్స్. అందుకే మనం ఫాస్ట్ ఫాస్ట్గా, మనం కొంతమంది ఫాస్ట్ ఫాస్ట్గా అంటే టైప్ ఏ పర్సనాలిటీ అంటారు, టైప్ ఏ అంటే వాళ్ళకు ఫాస్ట్ పని చేయాలి, ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి, పని కాకుండా అదే ఆలోచిస్తారు. అది ఆ టైపు కొద్ది పర్సనాలిటీని మనం తగ్గించుకొని, ఆ స్ట్రెస్ని తగ్గించుకొని, నిద్ర కొద్దిగా మంచి మనకు 7-6-7 అవర్స్ మంచి నిద్రపోయి, మోషన్ ఒకటి, కాన్స్టిపేషన్ ఇస్ చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ కార్డియక్ ప్రాబ్లమ్ సార్. ఈ కాన్స్టిపేషన్ ఒకటి మనం ఉండకుండా చూసుకుని, నిద్ర బాగుండి, కొద్దిగా స్ట్రెస్ అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది లేని మానవుడు లేడు. మనం ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నామంటే టైం 5 నిమిషాలు ఈ ట్రాఫిక్

0: సిచ్యువేషన్లో టెన్షన్ టెన్షన్ పడుతుంటారు, అది కూడా మేజర్ స్ట్రెస్. సో ఇవి మనం తగ్గించుకుంటే అవి మన హార్ట్ అటాక్స్ని చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు సార్. ఇంకా నెక్స్ట్ రొటీన్గా మీరు అడిగారు కదా, రొటీన్ టెస్ట్లు ఒక ఏజ్ అంటే మామూలుగా 25-30 ఇయర్స్ దాటాక మనం చేయించుకోవాల్సినవి ఫస్ట్ షుగర్స్ అండి. షుగర్స్ అనేది ఇప్పుడు యంగ్ ఏజ్లో చాలామందికి వస్తున్నవి. కొలెస్ట్రాల్ ఒకటి, మీరు కొలెస్ట్రాల్ మీరు అన్నట్టు కొలెస్ట్రాల్ చూడగానే చాలామంది ప్యానిక్ అవుతారు. ఇప్పుడు ఇవాళ రిపోర్ట్ చూడగానే రేపు మార్నింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అంత అవసరం లేదు, అంత ప్యానిక్ కావడం అవసరం లేదు. కొలెస్ట్రాల్తోనే హార్ట్ అటాక్ వన్ ఆఫ్ ద స్మాల్ రిస్క్ ఫ్యాక్టర్ అంతే.
1: ఇంకోటి ఈ బీపీ కానీ షుగర్ కానీ ఏదైనా ఉన్నా కూడా తగు జాగ్రత్తలు తీసుకుని మెయింటైన్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండొచ్చు.
0: ఉండొచ్చు 100% సార్.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. మీ ఎక్స్పీరియన్స్తో జనరల్ హెల్త్కి సంబంధించి కూడా చాలా అనుమానాలు నివృత్తి చేశారు, మాకు గుండె ధైర్యాన్ని ఇచ్చారు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.

ఇంతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో కార్డియాక్ హెల్త్ ఈ అంశం గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్ద గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె సందీప్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: ఈరోజు రాత్రి 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ గూడ్స్ నాణ్యత, భద్రత, పనితీరు ఈ అంశం గురించి బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ డైరెక్టర్ శ్రీమతి తమ్మాడి సుజాత గారితో పరిచయ కార్యక్రమం రెండో భాగం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:30 దాటి 28 సెకండ్లైంది.

జనరంజని శ్రోతలు, ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు 8 గంటల 30 నిమిషాలకు ప్రసారమవుతాయి. 8 గంటల 15 నిమిషాలకు ప్రతిరోజు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు, అలాగే 7 గంటల 30 నిమిషాలకు వాట్సాప్ మెసేజ్ ద్వారా కోరిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. మరైతే పాటలు వినబోయే

Mundo. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే రాత్రి పడుకునేంత వరకు ప్రతి క్షణం పర్యావరణంతో ముడిపడి ఉంది. అవునా? మనం పీల్చే గాలి, తాగే నీరు, నివసించే మనం భూమి, ఇవన్నీ ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరాలు. ఒక్కసారి ఆలోచించండి, ప్రకృతికి మనం తిరిగి ఏమిస్తున్నాము అని? ప్లాస్టిక్ వ్యర్థాలు, కాలుష్యం, అడవుల నరికివేట, అవునా, నీటి వృధా చేయడం. అంటే ప్రకృతి నెమ్మదిగా మనకు దూరం అయిపోతూ ఉందని అనిపిస్తుంది కదా. ఒకప్పుడు పచ్చని చెట్లతో కళకళలాడుతున్న ప్రాంతాలు ఇప్పుడు కాంక్రీట్ అడవులుగా మారిపోతూ ఉన్నాయి. స్వచ్ఛంగా పారిన నదులు కాలుష్యంతో నిండిపోతున్నాయి. ఎండాకాలం అంటే మామూలుగా ఉండేది ఇది వరకు, అవునా? ఇప్పుడు ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులను ఇచ్చేస్తున్నాయి మనకు. ప్రకృతి మనకు అప్పుడప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది, బాబు నన్ను కాపాడండి లేకపోతే మీ భవిష్యత్తు ప్రమాదంలో పడిపోతుంది అని. ఖచ్చితంగా దాన్ని గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది, ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే ప్రకృతిని కాపాడుకుంటామో భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే అసలైన గిఫ్ట్ అదే. పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవడమే ఇవాల్టి పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి దానిపై అవగాహన తెలుసుకోవడం చాలా చాలా అవసరం. ఏదో పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవడం, ఇంటి దగ్గర వచ్చిన మొక్కని నాటడం, అవసరమైనప్పుడు మాత్రమే నీటిని వాడుకొని వృధా చేయకుండా ఉండడం, విద్యుత్ అవసరమైతేనే లైట్లు ఫ్యాన్లు వాడుకొని బంద్ చేసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటే చాలు ప్రకృతి మనకు దూరం చేసుకున్నట్టుగా కాకుండా దగ్గరైపోతాం. మరి ఇవాల్టి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కోసం ఖచ్చితంగా మనకు తెలిసిన వాళ్ళకంటే అందరికీ అన్నీ తెలిసి ఉండవు, అవునా? తెలియని వాళ్ళకు లేదు మనకు మనముగా కొంచెం అవగాహన పెంచుకోవడం చాలా అవసరం, అవునా? జనరం జిల్లో మాకోసమో మంచి పాట వినిపించండి అంటూ నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్నతుమ్మలగూడ గ్రామం శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య, ఇంకా నల్గొండ జిల్లా చిత్రయాలపేట నుండి దమ్మోదు వెంకటాచారి, లక్ష్మయ్య, ఇంకా వాళ్ళ లక్ష్మమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే జనరంజని అంటే మాకు ఎంతో ఇష్టం, మాకోసం మంచి పాట వినిపించగలరు అంటూ జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంగ్, బండి శివాజీ, చంద్రకళ, నర్సయ్య, పద్మ, ఆనంద్, సరోజిని, శ్రీనిక, మా శ్రోతలకు చిన్న గమనిక, ఒకసారి మెసేజ్ పంపించేశాక దయచేసి దాన్ని రిపీట్ చేయకండి. రిపీట్ చేస్తే మాత్రం మీరు పంపించిన టైం 6 గంటలు అనుకోండి, ఇప్పుడు 7:35 మీ మెసేజెస్ స్క్రోల్ అయిపోతూనే ఉంటాయి. ఎవరైతే ముందుగా పంపించుంటారో వాళ్ళ మెసేజెస్ చదవడం జరుగుతుంది. మరి మీ పేరు చదవలేదని మీరు చిన్నపోతారు. అది జరగకుండా ఉండాలి అంటే ఒక్కసారి మీరు సందేశం పంపిస్తే చాలు, మీ పాట ప్లే చేయడానికి ప్రయత్నిస్తాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
2: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है.
3: గత 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు

0: అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు, ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
1: 7:41 దాటి 52 సెకండ్లైంది. బేబీ క్లాక్ జనరంజని శ్రోతలు కోరని సినీకి తలవింటున్నారు. ఆపాత మధురాలంటే మాకెంతో ఇష్టం, మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ భూదాన్ పోచంపల్లి శ్రోతలు భోగ మార్కండయ్య, అనిత, సాయి, యశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్విక, శ్రీహర్ష, తేజ్, అలాగే కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మలేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నమంతల, అలాగే వైజాగ్ ఐటీ జంక్షన్ నుంచి ప్రతాప్ గారు మెసేజ్ చేశారు, మంచి పాట వినాలనుకుంటున్నామంటూ అప్పలరాజు కృష్ణారెడ్డి కృష్ణా జిల్లా పెడన నుండి మెసేజ్ చేస్తున్నారు. అలాగే అమరగుర్తి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ్, అభినయ్, సాయి కిరణ్ కరీంనగర్ జిల్లా నుండి. అలాగే జనరంజని అంటే మాకు ఎంతో ఇష్టం, ప్రతిరోజు వింటుంటాం, మా పేర్లు చదివి మంచి పాట వినిపించండి అంటూ కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుండి బాబూరి సదానంద గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, భాగ్యలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య అందరి కోసం వచ్చేస్తుంది. సిపాయి చిన్నయ్య చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన గీతం, ఆరుద్ర రచన, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: జనరంజన్లో మా కోసం ఓ పాట కావాలి అంటూ ఎద్దు మైలారం శ్రోతలు దేవునూరి వీరయ్య, ఇంకా అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కేసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మాలక్ష్మి, మాధవి, ఇంకా రంగారెడ్డి జిల్లా బండి రావిరాల గ్రామం నుండి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రామోగౌడ్ రామలమ్మ, ఇంకా జనరంజన్లో మా పేర్లు చదువుతూ ఒక పాట కావాలి అంటూ సుచిత్ర నుండి మీనా కుమారస్వామి, ఇంకా మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దొర్నాల సుదర్శన్, అవిశ్వత్ బాబు, రాఘ్వి బాస్, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం మంచి పాటను ప్లే చేస్తున్నాను. ఇలాగే ఎద్దుమలారం శ్రోతలు బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ కోసం కూడా రహస్యం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల్ ఆల్పించిన గీతం, డాక్టర్ సి నారాయణరెడ్డి గేయ రచన, ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో

0: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
4: 7:53 దాటి 13 సెకండ్లైంది. విబీ క్లాక్ లో జనరంజని శ్రోతలు కోరిన సినీగీతాలు వింటున్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ హనుమాన్లు, వసంత, హరీష్, అరుణ, అరుణ్ కుమార్, అరుణ వాళ్ళ కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు మంచి పాటను వినిపించమని. అలాగే చౌటుపల్లి నుండి కస్తరు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ నారాయణ, అలాగే మా పేర్లు చదివి మంచి పాటను వినిపించగలరా అంటూ విరాజిగూడ నుండి అనీష్, స్మైలీ, పెద్దరాజు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే భువన్గిరి ఆర్బీ నగర్ నుండి బాలకృష్ణ, వినత, అనీష్, సాత్విక, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వీర కనకారావు పార్వతి కృష్ణా జిల్లా పెడన నుండి, ఇంకా గంభీరావుపేట నుంచి రవీందర్, విజయలక్ష్మి, సంతోష్, సాయి కిరణ్, రమ్య అందరి కోసం వచ్చేస్తుంది. ఇల్లు ఇల్లాల చిత్రం కోసం పి సుశీల ఆలపించిన గీతం, ఆరుద్ర రచన, కెవి మహదేవన్ సంగీతం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. భూదాన్ పోచంపల్లి శ్రోతలు ఎలగంతుల మార్కండయ్య, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను మాకోసం ఓ మంచి పాట వినిపించండి అంటూ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తిక్, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య ఇంకా వాళ్ల కుటుంబ సభ్యుల కోసం, అలాగే హైదరాబాద్ నిజాంపేట క్రాస్ రోడ్ నుంచి రాకేష్ కుమార్, మమత, విశేష్, వైభవి మీ పేరు బాగుందండి, ఇంకా మాకోసం కూడా మంచి పాట కావాలి అంటూ అల్మాస్గూడ నుంచి రవికుమార్ వడ్లమాలి మెసేజ్ చేశారు. ఇంకా ఏదైనా మంచి పాటను వినిపించి మా పేర్లను చదవండి అంటూ రామ్నగర్ నుంచి సుధాకర్ మెసేజ్ చేశారు. అలాగే హైదరాబాద్ ఎర్రగడ్డ నుంచి ఉజ్వల, శ్రీనివాస్, ప్రణవ్, వెంకట్, స్వరూప్ అందరి కోసం వచ్చేస్తుంది భోగభాగ్యాలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం ఆలపించిన గీతం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 8:15 దాటి 52 సెకండ్లైంది. జనరంజని శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు విందాం.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఉదయం లేచిన వెంటనే మంచి పాట వింటే రోజంతా ఓ తెలియని ఉత్సాహం, మన మనసుకు దగ్గరైన స్వరాలు, తీయని మాటలు, ఇదే మన జనరంజని. హలో.
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే సార్. ఎవరు, ఎక్కడి నుంచి?
1: కీచర్ ఔటర్ రింగ్ రోడ్, బి సదానంద్ రోడ్ మాట్లాడు.
0: సదానంద గౌడ్ గారు చెప్పండి.

0: వాళ్ళు ఏ పాట విందాం?
1: నేరం నాది కాదు ఆకలిలో ఎస్ జానకి గారు పాడిన పాట అండి, జైమన్ రాణి అనే పాట.
0: తప్పకుండా సార్, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు అండి.
2: గులాబీ.

0: హలో, గుడ్ మార్నింగ్ సార్. ఎవరు, ఎక్కడి నుంచి?
1: గుడ్ మార్నింగ్ మేడం గారు,
0: మహమ్మద్ జైనుద్దీన్ గారు మాట్లాడుతున్నారు. చెప్పండి సార్, ఏ పాట విందాం ఈరోజు?
1: ఈరోజు మేడం బొంబాయి త్రీడు మూవీలో గుప్పెడు మల్లెలు.
0: గుప్పెడు గుండెను తడితే ఆ పాట అవునేనా?
1: అదే పాట మేడం.
0: తప్పకుండా అండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ సార్. ఎవరు, ఎక్కడి నుంచి?
1: మేడం, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్ల వంచల నుండి. నా పేరు వేమల పరశురామ్.
0: రాముల్ గారు బాగున్నారండి?
1: బాగున్నా మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నాను సార్. చెప్పండి సార్, ఇవాళ ఏ పాట విందాం జనరంజన్లో?
1: తాండ్ర పాపారాయుడు, అందులోంచి అభినందన మందార మాల.
0: మంచి పాటని అడిగారు, మీకోసం ఈ పాట వచ్చేస్తుందండి.

0: హలో నమస్కారం, గుడ్ మార్నింగ్, శుభోదయం. హలో జనరంజని మేడం.
1: గుడ్ మార్నింగ్, శుభోదయం. జనరంజని ఫోన్ చేసింది ఎవరు?
0: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు మేడం.
1: రాముడు గారు బాగున్నారండి?
0: బాగున్నాం మేడం.
1: చెప్పండి సార్, ఏ పాట విందాం ఈరోజు?
0: కుర్రాలోయ్ కుర్రాలు.
1: తప్పకుండా అండి, మంచి పాట అడిగాడు, మీకోసం ఆ పాట వచ్చేస్తుంది.

చెలిమికి ఎప్పుడు చదగాడు, చెడుకి ఎప్పుడు పగవాడు. వీళ్ళ వయసు నూరేడు, నూరేళ్లకు కుర్రాడు. ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, అద్దులేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు, చాలా

ಕಾಟಗಳು ಕಾಟಗಳು ಅಂದ

గడు అందమైన వేట గడు హద్దులే విలేని వాడు ఆ వేషమున్నవాడు రా.

హుషారైన పాటలు, తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో ఆనందంగా గడిచింది. సంగీతం మనలోనే ఉంటుంది, మన అందరి జనరంజని. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఇంతవరకు జనరంజని ఫోన్ ద్వారా కోరిన సినిగీతాలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:40.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
2: జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు విందాం, మాకైతే ఒక మంచి పాట వినిపించండి అంటూ తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం గ్రామం నుండి ఎన్టీఆర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్తా, గొళ్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, రశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి, అలాగే జనరంజని అంటే మాకు ఎంతో ఇష్టం, మా కోసం మంచి పాట వినిపించగలరు అంటూ హైదరాబాద్ కోట నుండి నరేందర్ రెడ్డి, కరుణశ్రీ, విరాన్ష్ రెడ్డి, ఇంకా సఫిల్గూడ నుండి దుర్గా సారథి, ఇంకా హైదరాబాద్ కూకట్పల్లి నుంచి రామ్మోహన్, సుధీర, అన్విత, ఇంకా హైదరాబాద్ నిజంపేట నుండి గణేష్, వేదవతి అందరి కోసం వచ్చేస్తుంది. సిరివెన్నెల చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం, సిరివెన్నెల రచన కేవీ మహాదేవన్ సంగీతం.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: 8:50 దాటి 15 సెకండ్లైంది. వీబీ క్లాక్ లో జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. మా కోసం మంచి పాట వినిపించండి అంటూ నల్లకుంట హైదరాబాద్ నుంచి మీనా అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, అలాగే స్కంద గౌడ్, సాయి కిరణ్ గౌడ్, ఇంకా ఏదైనా మంచి పాట కోసం మా పేర్లు చదవండి అంటూ ఆర్ఎస్ఆర్ మూర్తి గారు మెసేజ్ చేశారు ముసరాంబాగ్ హైదరాబాద్ నుంచి. అలాగే జనరంజని ప్రతిరోజు వింటుంటాం, మా పేర్లు చదివి ఒక పాటను వినిపించగలరు అంటూ గద్వెల్ నుండి సేర్ల వెంకటేష్, గుణారాం ప్రసాద్, రామ్ చరణ్, ఇంకా ఏదైనా ఒక మంచి పాట వినిపించండి మా కోసం అంటూ మీ పేర్లు మిస్ చేశారు, పెద్ద మెసేజెస్ పెడుతున్నారు. ఎవరైనా మా శ్రోతలే కాబట్టి శేఖర్, ఓకే చిన్నగా ఎక్కడో మీ పేరుంది, మా కోసం కూడా ఒక మంచి పాట కావాలి అంటూ ధర్మవరం నుండి పునర్వి, జయకృష్ణ, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, ఇంకా నరేష్, రోజా, శిరీష మెసేజ్ చేశారు, లక్ష్మీ నరసింహ, ఓంకార్, మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి. తప్పకుండా అండి, అందరి కోసం వచ్చేస్తుంది మగ మహారాజు చిత్రం కోసం వాణి జయరామ్ ఆల్పించిన గీతం, వేటూరి రచన

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
4: జనరంజని శ్రోతలు కోరిన

గీతాలు వింటున్నారు. సౌదీ నుండి మహేష్ మెసేజ్ చేశారు, ఒక మంచి పాట వినిపించండి అంటూ. తప్పకుండా అండి. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట అంటూ జల్లలగూడ నుంచి హరినాథ్ మెసేజ్ చేశారు. ఇంకా నార్కట్పల్లి మండలం నెమ్మూరు గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. ఇంకా యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ఉపేందర్, ఉషా, ఉమాకాంత్, రమా, తులసి, లక్ష్మీనారాయణ, యశోద, ఇంకా సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్, రామరాజనగర్, హైదరాబాద్ నుంచి. ఇంకా శ్రోతల పేర్లు బోలెడన్ని ఉన్నాయి. సమయాభావం వల్ల అందరి పేర్లు చదవలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. కానీ మా శ్రోతలందరి కోసం, ఆహుతి చిత్రం కోసం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మల్లెలమల ఆలపించిన గీతం, సత్యం రచన.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పర్యావరణాన్ని పరిరక్షించడం, సుస్థిర అభివృద్దిని మరింత ముందుకు తీసుకువెళ్లడం పట్ల ఉన్న నిబద్ధతను ఈరోజు పునరుద్ఘాటిస్తుందని సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్ వాహన వినియోగం, గ్రీన్ ఎనర్జీ దిశగా సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడం, అర్బన్ పార్కులు, చెరువుల పునరుద్ధరణతో హైదరాబాద్ నగరాన్ని నెట్ జీరో సిటీగా మార్చే లక్ష్యాలతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వితీయ సర్సంఘ్ చాలక్ మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. సాంస్కృతిక జాతీయవాదానికి బలమైన సైద్ధాంతిక పునాదిని ఆయన అందించారని, దేశ నిర్మాణంలో సేవను అత్యంత ప్రతిష్టాత్మకమైన శక్తిగా స్థాపించారని అమిత్ షా తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6% నుంచి 7.5% పెంచిందని రెవెన్యూ మంత్రి విమర్శించారు. ప్రజలపై భారం పడకుండా వాస్తవానికి దగ్గరగా శాస్త్రీయ పద్దతిలో భూముల విలువలను సవరించామని మంత్రి చెప్పారు. తమ ప్రభుత్వం సృష్టించిన అత్యంత అనుకూలమైన వాతావరణం వల్ల సాంకేతికత, ఇంజనీరింగ్, జీవ విజ్ఞానాల ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ మారుతోందని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలకు సెలవులను ఈ నెల 13వ తేదీ వరకు రాష్ట ప్రభుత్వం పొడిగించింది. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు టేక్ హోమ్ రేషన్ విధానంలో లబ్దిదారులకు సరుకులు అందిస్తామని మహిళా శిశు సంక్షేమ విభాగం తెలియజేస్తుంది. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళం తాకాయి. రాబోయే 2 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తెలంగాణ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను తీవ్రంగా వంచాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం ఆనరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 10:02 దాటి 53 సెకండ్లైంది.

ఎవర్ గ్రీన్ హిట్స్ ఈ పేరు వినగానే అంటే ఒకసారి విన్న పాట రోజంతా గుర్తుపెట్టుకోవాలని, అందుకని అది ఎవర్ గ్రీన్ హిట్స్ అయిపోయింది. అవునా? బొబ్బిలి రాజా చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించిన గీతం విందాం. సిరివెన్నెల రచన, ఇళయరాజా సంగీతం.

ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ అప్కేస్.

0: విన్న పాట చైతన్య. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది. వేటూరి రచన ఇళయరాజా సంగీతం.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: స్టూడియో క్లాక్ లో టైం 10:14 దాటి 38 సెకండ్లు అయింది. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినేద్దాం. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య బృందం ఆలపించిన ఈ గీతం.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490-463-863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్సును ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490-463-863.
2: డాడీ మూవీ నుండి ఉదిత్ నారాయణ్, కవితా సుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట శ్రీనివాస్ గేయ రచన, ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం.

ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

0: విన్న పాట ప్రేమించి పెళ్లాడుత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. వెన్నెల కంటిగే ఈ రచన జతిన్ లలిత్ మ్యూజిక్ కాంపోజిషన్లో.
1: ఏ చోటైనా శ్రోతల ఆనందాలగని మధుర

0: ದಾನಾಳ ಮನೋರಂಜನಿ
1: ಮನ ಜನರಂಜನಿ
2: ಮನಸುನೇ ಮೀಟಕೇ ನೇಸ್ತಮಾ
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ఇంద్ర చిత్రం కోసం కార్తిక్ ఉషా పాడిన పాట అది కులశేఖర్ గేయ రచన, మణిశర్మ సంగీతం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ఈరోజు రాత్రి 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ గూడ్స్ నాణ్యత, భద్రత, పనితీరు ఈ అంశం గురించి బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ డైరెక్టర్ శ్రీమతి తమ్మాడి సుజాత గారితో పరిచయం 2వ భాగం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఈడియట్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ కౌసల్య పాడిన పాట విందాం. భాస్కర్ భట్ల గేయ రచన, చక్రి సంగీతం.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
3: పది గంటల 47 నిమిషాలు దాటి 7 సెకండ్లైంది స్టూడియో క్లాక్ లో. ఇప్పుడు విందాం కలుసుకోవాలనే చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ కల్పన పడిన పాట, కులశేఖర్ ఘయి రచన.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మాటైనా
0: పాటైనా
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే వేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856.

మా శ్రోతలకు గమనిక. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఐఎఫ్ఎస్ శ్రీ వినయ్ కుమార్ గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్లు 0400 జత చేస్తూ దూర ప్రాంతాల వారైతే 2324085 2 2324085 3 2 9 5 0 9 2 3 ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు. మరి నెక్స్ట్ ఆర్జే రెడీగా ఉన్నారు కాబట్టి నేను మ్యూట్ అయిపోవాలి, తనకు మైక్ ఇచ్చేయాలి కాబట్టి మీరైతే వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం.

0: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పర్యావరణాన్ని పరిరక్షించడం, సుస్థిర అభివృద్దిని మరింత ముందుకు తీసుకువెళ్లడం పట్ల ఉన్న నిబద్దతను ఈ రోజు పునరుద్ఘాటిస్తుందని సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్ వాహన వినియోగం, గ్రీన్ ఎనర్జీ దిశగా సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడం, అర్బన్ పార్కులు, చెరువుల పునరుద్దరణతో హైదరాబాద్ నగరాన్ని నెట్ జీరో సిటీగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ద్వితీయ సర్సంఘ్ చాలక్ మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. సాంస్కృతిక జాతీయవాదానికి బలమైన సైద్ధాంతిక పునాదిని అందించారని, దేశ నిర్మాణంలో సేవను అత్యంత ప్రతిష్టాత్మకమైన శక్తిగా స్థాపించారని అమిత్ షా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6% నుంచి 7.5% పెంచగా, ప్రజలపై భారం పడకుండా వాస్తవానికి దగ్గరగా శాస్త్రీయ పద్దతిలో భూముల విలువలను సవరించామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం సృష్టించిన అత్యంత అనుకూలమైన వాతావరణం వల్ల సాంకేతికత, ఇంజనీరింగ్, జీవ విజ్ఞానాల ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ మారుతోందని ఐటీ శాఖ మంత్రి తుతుళ్ల శ్రీధర్బాబు అన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సెలవులను ఈ నెల 13వ తేదీ వరకు రాష్ట ప్రభుత్వం పొడిగించింది. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళం తాకాయి. రాబోయే 2 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. తెలంగాణ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను తీవ్రంగా వంచాయని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. వార్తల ముఖ్యాంశాల సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.
1: శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ కార్యక్రమం ఇప్పుడే మొదలైంది. ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఈ రోజు ఉదయం 11:00 నుంచి 12:00 వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మరి ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ, వీరు మన స్టూడియోలో ఉన్నారు. మీరందరూ పాల్గొని మీ సందేహాలకు సమాధానాలు పొందండి. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్స్ 040 STD కోడ్ 2324-0852, 2324-0853, 2955-0923 ఇవి మా ఫోన్ నంబర్స్. కార్యక్రమం మొదలైంది, తప్పకుండా పాల్గొనండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి. నేను మీ రేడియో సఖి అనుపమా.

0: செய்யற ஹமேஷா தமாஷா செய்யற ஆகாசவுனே அத்புரா.
1: ఈ పేరు వింటేనే కలుగుతుంది హుషారు. నూతనత్వం వీరి ఇంటి పేరు.

మాట్లాడుకుంటున్నాం అని చెప్పి వరంగల్ నుంచి బాలకృష్ణ గారు అలాగే శ్రీనివాసరావు గారా అని చెప్పి నన్ను ప్రశ్నిస్తున్నారు శంకర్రావు గారు భీమ్గల్ నుంచి. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం నటులు, నిర్మాత, దర్శకులు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారి గురించి. లివింగ్ లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా, అత్యంత ప్రతిభాశాలి అయిన సినీ మేధావి. గూడూరులో సెప్టెంబర్ 20, 1931 పుట్టారు సింగీతం గారు. తండ్రి స్కూల్లో హెడ్ మాస్టర్, తల్లేమో వైలిన్ విద్వాంసురాలు. తండ్రి నుంచి హాస్య చతురత, సెన్స్ ఆఫ్ హ్యూమర్, తల్లి నుంచి సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. కాలేజీ రోజుల్లోంచే సినిమాలు తెలుగు, తమిళ, ఇలా భారతీయ భాషలే కాదు హాలీవుడ్ సినిమాలు కూడా చూసేవారట. మరి సినిమా టికెట్కి డబ్బులు కావాలి అవునా, కాబట్టి బస్ టికెట్కి బదులు సినిమా టికెట్లు కొనుక్కొని నడుచుకుంటూ థియేటర్కి వెళ్లడం అలవాటైపోయిందట. ఆ నడకే నా ఆరోగ్య రహస్యం అని కూడా చెప్తుంటారు మన ఈ యంగ్ డైరెక్టర్. మరి కాస్త మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం సింగీతం శ్రీనివాసరావు గారిని. మరి కాలేజ్ చదువయ్యాక సుళ్ళూరుపేటలో సైన్స్ టీచర్ గా ఉద్యోగం చేస్తున్న కుర్రాడు సిల్వర్ స్క్రీన్ కి ఎలా దగ్గరయ్యాడు? స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్తుంటే తండ్రి గారు విన్నారట, చూడు నువ్వు చెప్పేది నీ కాలేజ్ స్నేహితులకైతే అర్థమవుతుంది, వీరికి కూడా అర్థం కావాలి కదా. ఇంటి వెనకాల పెరట్లో ఒక క్లాస్ రూమ్ ఉందని ఊహించుకొని సరిగ్గా ప్రయత్నించు. ఆ క్లాస్ రూమ్లోనే అందరికీ చదువు చెప్తున్నానని కూడా భావన చేస్తూనే నువ్వు చెప్పాలి అని చెప్పి చెప్పారట. బహుశా అక్కడే సినిమా రంగానికి కావలసిన ఇమాజినేషన్, ఊహ, కథ చెప్పడం లాంటి వాటికి బీజం పడిందేమో. స్కూల్ పిల్లలతో నాటకాలు వేయించిన మన సింగీతం గారు కేవీరెడ్డి గారిని 2-3 ప్రయత్నాల తర్వాత కలిశారు. మరి దాని తర్వాత ఏం జరిగింది మాట్లాడుకుందాం.

0: సమస్యలు మటు మాయం. న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం సింగీతం శ్రీనివాసరావు గారి గురించి. మరి కేవీ రెడ్డి గారిని 2-3 ప్రయత్నాల తర్వాత కలిశారు, ఆ తర్వాత ఏమైందో చెప్తాన్నాను కదా. సో కేవీ రెడ్డి గారిని కలిశాక ఒక ఇంగ్లీష్ కథ ఇచ్చారట వారు. ఇచ్చి నీకు ఎలా వస్తే అలా సినిమాకు తగ్గట్టుగా రాయి అంటే 3 నెలల్లో పూర్తి చేశాను అని చెప్పి తిరిగి వచ్చేశారట సింగీతం గారు. గూడూరు పిల్లాడు జోరు బాగుంది అని చెప్పి, సరే నీ పని నాకు చాలా నచ్చింది, ఎందుకు తెలుసా, పూర్తి చేశాను అని చెప్పి అన్నావు కాబట్టి నీకు నేను పని ఇస్తాను, జీతం ఉండదు, పేరు కూడా తెరపైన కనిపించదు, పని నేర్చుకుంటావా అంటే 22 సింగీతం గారు సరే అన్నారట. అలా మాయాబజార్ సినిమాకి పని మొదలైంది. కానీ ఎందుకో అనుకోని కారణాల వల్ల అప్పట్లో కొన్ని రోజుల షూటింగ్ ఆపేశారు. పర్వాలేదులే అని చెప్పి దొంగరాముడు సినిమాలో దుక్కిపాటి మధుసూదన్ రావు గారికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. చిత్రం పూర్తయ్యాక క్రెడిట్స్లో మాత్రం ఏంటి ఏ పేరు పెట్టాలి అని చెప్పి మధుసూదన్ రావు గారు వెళ్ళి కేవీ రెడ్డి గారిని అడిగారట. అది మనం మాట్లాడుకోలేదుగా అన్నారట కేవీ రెడ్డి గారు. కాస్త ఇబ్బంది పడ్డారు మధుసూదన్ రావు గారు. మరి ఆ ఇబ్బంది తర్వాత వారు ఆ ఇబ్బందిని ఎలా అధిగమించారు, ఏం చేశారు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మరి దుక్కిపాటి మధుసూదన్ రావు గారి చిత్రం అమెరికా అబ్బాయి తర్వాతి రోజులలో సింగీతం శ్రీనివాసరావు గారే దర్శకత్వం వహించారు. ఆ తర్వాత కొన్ని రోజులకి సిల్వర్ జూబ్లీ ఆఫ్ అన్నపూర్ణ పిక్చర్స్ అనే పుస్తకంలో స్వయంగా మధుసూదన్ రావు గారే నా దొంగరాముడు చిత్రంలో సహాయ దర్శకుడిగా సింగీతం శ్రీనివాసరావు గారు పనిచేశారు అని రాసుకున్నారట. అలా అప్పుడు ఆ రుణం తీర్చుకున్నారన్నమాట. జమీందారు గారి అమ్మాయి, హిందీలో శీష్ మహల్ అనే హిందీ నవల ఆధారంగా తీసిన చిత్రంలో షూటింగ్ 7 రోజుల పాటు సాగింది. ఎస్వి రంగారావు గారిని జమీందారుగా పెట్టి తీశారు, కానీ అనుకోకుండా రంగారావు గారు ఇక లేరు అనే వార్త. బట్ షో మస్ట్ గో ఆన్ అని గుమ్మడి గారిని పెట్టి తీద్దామని ఎల్వి ప్రసాద్ గారితో డిస్కషన్స్ మన సింగీతం శ్రీనివాసరావు గారు. ఎల్వి ప్రసాద్ గారు ఒక సూచన చేశారట, ఈ కథలో జమీందారు దానధర్మాలు చేసే వ్యక్తి, అది ఎస్విఆర్కైతేనే సరిపోతుంది, కానీ గుమ్మడిది క్యాల్కులేటెడ్ పర్సన్గా కనిపించే అవకాశం ఉంది తెరపైన, చూసుకోండి అని ఒక సలహా ఇచ్చారట. ఈ విషయం గుమ్మడి గారి వరకు వెళ్ళింది. వారు కూడా ఆలోచించి, సరే నేను ఒక మార్పు తీసుకొస్తానని ఆహార్యంలో మాత్రమే కాదు పర్సనాలిటీగా కూడా సాత్వికంగా పాత్రకు తగ్గట్టుగా మార్చుకున్నారట. ఇక సినిమాలో పాటల విషయానికి వస్తే మాస్కి నచ్చిన మంగమ్మ పాట గుర్తుందా? అలాగే క్లాస్ మెచ్చిన మ్రోగింది వీణ. ఈ 2 పాటలు కొద్దిగా వినిపించే ప్రయత్నం చేస్తాను సమయాన్ని దృష్టిలో పెట్టుకుని.

0: బెస్ట్ సైక్లింగ్. ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7th సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000033100.
1: స్టూడియో క్లాక్ ల సమయం 11 గంటలు దాటి 32 నిమిషాలు గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు నేను మీ రేడియో సఖి అనుపమ. మరి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం దర్శకులు సంగీతం శ్రీనివాసరావు గారి గురించి. ఇక కమల్ హసన్ గారితో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ బొంబాయిలో కలుసుకున్నారు. మరి వీరిద్దరూ ఎలా కలుసుకున్నారు, ఏంటి అసలు ఏం జరిగింది అన్న మీ సందేహాలకు సమాధానమే నా ఈ మాట. మీరు విభిన్నంగా ఆలోచిస్తారు, నాకది ఇష్టం, మనము కలిసి పనిచేద్దామని చెప్పి కమల్ హసన్ గారు అన్నారట. తప్పకుండా పనిచేద్దాము. అలా వీరిద్దరి ఆలోచనలు కలిసి వెరైటీగా ఏదైనా చేద్దాము అన్న దానికే సొమ్మొకటిది సోకొకటిది చిత్రం మన ముందుకొచ్చింది. ఇందులో హీరో డబుల్ యాక్షన్, ఒకరేమో సాత్వికంగా అంటే డాక్టర్ పాత్ర, మరొకరు చిలిపి కుర్రాడు. మరి ఈ డాక్టర్ పాత్ర ఎలాగైనా వెరైటీగా చూపించాలి అని చెప్పి సంగీతం గారు ఒక సలహా ఇచ్చారట. చూడండి కమల్, మీరు ఒక వ్యక్తిని దగ్గరగా చూడండి, వారి పర్సనాలిటీ ఫాలో అయ్యి ప్రయత్నించండి అని సూచన చేశారట. సరే ఇదేదో బాగుంది అని చెప్పి కమల్ హసన్ గారు టేక్ తీసుకునేటప్పుడు ఆగి ఆలోచించడం, నుదుటి మీద గోక్కోవడం ఇలాంటివన్నీ చేశారట. బాగుంది, ఈ డాక్టర్ పాత్రకు ఇది సెట్ అయిపోయింది అని చెప్పి ఆ రోజు షూటింగ్ అయితే పూర్తి చేశారు. షార్ట్ ఓకే అయిపోయాక సాయంత్రానికి తట్టిందట సంగీతం శ్రీనివాసరావు గారికి, ఆ డాక్టర్ పాత్ర అచ్చం నాలాగే ఉంది కదా, నేను ఎలా నడుస్తానో ఎలా తలగోక్కుంటానో చూపించేశాడు కమల్ హసన్, భలే ఉంది అని చెప్పి నవ్వేసుకుని ముచ్చటపడ్డారట.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: అపూర్వ సగోదరల్గల్ తెలుగులో విచిత్ర సోదరులుగా కమల్ హసన్ గారి అపూర్వమైన నటన, సింగీతం గారి దర్శకత్వంలో మరుగుజ్జుగా 18 అంగుళాలున్న షూజ్ వేసుకుని కాళ్లు వెనక్కి కట్టుకుని తెరపై కనిపించడం ఆషామాషి వ్యవహారం కాదు, సింప్లీ సూపర్బ్ విజన్ కదా. సాంకేతికత అంతగా లేని ఆ రోజుల్లోనే చేస్తాను అని గట్టిగా అనుకోవడం మాత్రమే కాదు, చేసి సక్సెస్ని సాధించారు. ఇది సింగీతం శ్రీనివాసరావు గారి ప్రతిభకు ఒక మచ్చుతునక మాత్రమే. కానీ వారేమంటారో తెలుసా, క్రెడిట్ అంతా జపాన్ అనే టీం మెంబర్కి ఇవ్వాలి అని చెప్పుకునే నిరాడంబరమూర్తి.

1954 నుంచి సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఉత్సాహం పెరుగుతుందే కానీ తగ్గేదే లేదు అన్న సూత్రంతో పాదరసంలా టెక్నాలజీని ఒడిసిపట్టుకుని మెరుపు వేగంతో మార్పును చూపిస్తూ వస్తున్న ఈ డైనమైట్, అవును డైనమైటేనా అనాలి కదా సింగీతం శ్రీనివాసరావు గారిని, కమల్ హాసన్తో మైకేల్ మదన కామరాజు నాలుగు విభిన్నమైన పాత్రలు, నాలుగు డిఫరెంట్ పర్సనాలిటీస్గా చూపించారు. వావ్ అని అనకముందే ఇదేంటి మాటలాగిపోయాయి అనుకోకండి, పుష్పక విమాన మాటలు లేని కన్నడ సినిమా సృష్టించిన సంచలనం. సినిమాకు మాటలవసరం లేదని కంటెంట్ సరిగ్గా చూపించగల సత్తా ఉన్న దిగ్దర్శకుడు సింగీతం గారు ఈ సినిమాకి ఉత్తమ వినోదాత్మక చిత్రంగా జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. వావ్ వావ్ వావ్ అని అనాలనిపిస్తోంది కదా, ఇంకా మాటలు లేవు మరి.

0: పాలనా ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: టైంతో అంటే కాలంతో పరుగుపందెం కాసే సింగీతం శ్రీనివాసరావు గారికి చాలా విభిన్నమైన రుచులు కూడా ఉన్నాయి. అందుకే టైం మెషిన్తో టైం ట్రావెల్, కాలాన్ని వెనక్కి అలాగే ముందుకు కూడా తీసుకువెళ్లి విజువల్ వండర్ని మన ముంగిట్లోకి తీసుకొచ్చేశారు. అవును, మీరందరు సరిగ్గానే ఊహించారు. ఆదిత్య 369 కృష్ణదేవరాయల వారిగా బాలకృష్ణ గారు పొద్దున 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిజమైన కిరీటాన్ని ఎంత కష్టపడి మోశారో అని అందరూ మెచ్చుకుంటారే కానీ టైం మెషిన్ కాన్సెప్ట్ మనకు అందించడానికి ఎంత శ్రమ పడ్డారో సింగీతం శ్రీనివాసరావు గారు ఎప్పుడైనా ఎవరికైనా తెలియనిచ్చారా? అందుకే వారిని సినీ మేధావి అంటారేమో.

0: క్లీన్ ద్వారా ఫిట్నెస్ ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7th సండే 6 AM గజ్జిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2000 మందికి పతకాలు సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం దర్శకులు సంగీతం శ్రీనివాసరావు గారి గురించి. మరి టైం మిషన్ ఎక్కి మనం కూడా కొన్ని

సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే అమెరికా అమ్మాయి సినిమా గుర్తుందా? ఈ సినిమాకి కృష్ణన్ రాజు గారిచ్చిన భరోసా బాగా పనికొచ్చిందట. సినిమాలో ఒక అమెరికా అమ్మాయి తెలుగు నేర్చుకుని అదే అమెరికన్ యాసతో, అంటే ఆంగ్ల యాసతో తెలుగు అయితే మాట్లాడుతుంది, కానీ పాడనా తెలుగు పాట, అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులో సుశీల గారు పాడారు. ఇది కాంట్రాస్ట్గా ఉందే, తెరపైన ఏం చేద్దామని శ్రీనివాసరావు గారు ఆలోచనలో పడితే కృష్ణన్ రాజు గారు అన్నారట, తెలుగు వాళ్ళకి పాట బాగుండాలి, వేరేవి అంతగా పట్టించుకోరు, గో అహెడ్ అని వెన్ను తట్టారట. మరి ఆ పాట ఒక్కసారి గుర్తు చేసుకుందామా?

మయూరి, భైరవ ద్వీపం, బృందావనం, వెల్కమ్ ఒబానా. ఒబామా చిత్రాలు వేటికవే ప్రత్యేకం. నర్తకి సుధాచంద్రన్ గారి నిజ జీవిత గాథ బయోపిక్గా ఎంత బాగా చూపించారంటే ఆ సినిమా నుంచి స్ఫూర్తి పొందినవారు ఎందరో. కథ ప్రేక్షకులు మెచ్చాలంటే పేజీల కొద్దీ డైలాగ్స్ అవసరం లేదు. విజువల్స్ అంటే తెరపై కనిపించేది స్పష్టంగా ఉంటే ఆదరిస్తారు అన్నది వీరి గెలుపు సూత్రం. ఎందరో గేయ రచయితలు పింగళి నుంచి సిరివెన్నెల వరకు పనిచేసినా చెప్పాల్సింది సూటిగా రాసే వెన్నెలకంటి రచనలు ఇష్టమట ఈ సినీ మేధావికి. మరి వారు మెచ్చిన వారికిష్టమైన పాట మనందరికోసం.

అవార్డులు కనుక ప్రతిభకు కొలమానాలైతే దిక్కత్ర పార్వతి అనే తమిళ చిత్రానికి, పుష్పక విమాన కన్నడ చిత్రానికి జాతీయ పురస్కారాలు. 4 నందులు 100 బెస్ట్ పిక్చర్స్ ఇన్ ద వరల్డ్ లిస్ట్లో పుష్పక విమాన చిత్రానికి చోటు. అశేష ప్రేక్షకాదరణ మచ్చుకి మాత్రమే చెప్పచ్చు సింగీతం శ్రీనివాసరావు గారి గురించి. మేరు పర్వతం వీరి అంతరంగం, ఎవరెస్ట్ శిఖరం వీరికి కొలమానం. అనుభవాన్ని జోడించి, నూతనత్వంతో నింపి, ప్రయోగాత్మకంగా ఆలోచించి, వరల్డ్ క్లాస్ సినిమా అందించి, ఆకాశంనే హద్దురా అనే ఈ 94 సంవత్సరాల నవయువకుడి మదిలో ఒక కొత్త సినిమా సిద్ధంగా ఉంది. ఆ తీపి కబురు కూడా అతి త్వరలో అందుకుందాం. స్వయం కృషితో, సరికొత్త ఆలోచనలతో ఆకాశానికి నిచ్చెన వేసి అలవోకగా ఎక్కేసిన ఈ శ్రీనివాసుడి సినీ జీవిత విశేషాలు ఈరోజు గుర్తు చేసుకున్నాం. సముద్రమంత సంగీతం గారి ప్రతిభలో దోసిలితో నిండిన జ్ఞాపకాలను విహంగ వీక్షణంగా మీకు అందించాం. కొసమెర్పుగా మరొక మాట, 90 వసంతాల ఆకాశవాణి సంబురాలలో ఇటువంటి ప్రయోగాత్మకమైన ప్రోగ్రెసివ్ డైరెక్టర్ గురించి వివిధ భారతి వేదికగా మాట్లాడుకుని మనందరం మురిసిపోయాం. ఈ కార్యక్రమం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ వినమ్రంగా నమస్కరిస్తోంది మీ రేడియో సఖీ అనుపమా.

0: है। सोशल मीडिया पोस्ट में श्री मोदी ने कहा कि ये दिन पर्यावरण संरक्षण और सतत विकास को बढ़ावा देने की प्रतिबद्धता को व्यक्त करने का प्रतीक है। अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा है कि अमेरिका और ईरान के बीच वार्ता जारी है। उन्होंने कहा कि किसी भी समझौते में स्थायी रूप से ईरान को परमाणु हथियार हासिल करने से रोका जाना चाहिए। घरेलू शेयर बाजार में संवेदी सूचकांक के शुरुआती कारोबार में आज वृद्धि का रुख रहा। अंतिम समाचार मिलने तक सेंसेक्स 121 अंक के उछाल के साथ 74,461 पर था। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
2: సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్ ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7 సండే 6 AM గజ్జిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2,000 మందికి పథకాలు సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. ఈ సంవత్సరం థీమ్ ఏంటో తెలుసా? ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ ఆర్ ఫ్యూచర్. అంటే ప్రకృతి నుంచి ప్రేరణ, మన వాతావరణం మన భవిష్యత్తు కోసం అన్నదే నినాదం. ఈ సంవత్సరం ప్రకృతి నుంచి పాఠాలు నేర్చుకుని కలిసికట్టుగా వాతావరణ మార్పులను మనందరం ఎదుర్కోవడమే మన లక్ష్యంగా పనిచేయబోతున్నాం. మరి కాస్త మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: శ్రోతలందరికి ఎంతో ఇష్టమైన ఒక తీపి కబురు. జూన్8 సోమవారం ఆకాశవాణి ప్రజాసేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, మరి మరొకసారి మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు అందించండి. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్స్ నోట్ చేసుకోండి. 0402240852, 0402240853, ఇవి మా ఫోన్ నంబర్స్. మరోసారి చెప్తాను, 040 ఎస్టీడీ కోడ్ 2324085223240853. జూన్ 8 సోమవారం ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, అలాగే మరోసారి మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేయండి. 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణికి శుభాకాంక్షలు అందించండి అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
0: అవధానమంటే ఏంటి అని ప్రశ్నించే మన పిల్లలందరికీ ఈ కార్యక్రమం ఒక సమాధానం. తప్పకుండా మీ అందరూ కుటుంబ సమేతంగా రండి, ఈ కార్యక్రమాన్ని మీ అందరూ హాజరై విజయవంతం చేయండి అని విజ్ఞప్తి చేస్తోంది, అలాగే స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 20 నుంచి 9 వరకు, 11 నుంచి 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
0: చైతన్య స్ఫూర్తిలో ఈరోజు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మాట్లాడుకుందాం. మరి 3 భారతీయ టీనేజర్స్ ప్రపంచవ్యాప్తంగా తమ పేరు వినిపించారు.

చేటట్టు ద ఎర్త్ ప్రైజ్ 2026ను గెలుచుకున్నారు. ఈ పుడమి పురస్కారం ఏంటి, ఎందుకు గెలుచుకున్నారో తెలుసా? అసలు ఇంతకీ ఈ టీనేజర్స్ పేర్లేంటి, మాకేమీ అర్థం కావట్లేదనంటారా? వివాన్ చౌచార్య, ఆర్యానా అగర్వాల్, అవ్యానా మెహతా, ఈ ముగ్గురు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన ఆవిష్కరణ ఏంటో తెలుసా? ప్లాస్ స్టిక్. ఇది ఒక బయోడిగ్రేడబుల్, అంటే భూమికి హాని చేయని పరిష్కారం. ఏంటో తెలుసా, అసలు వింటే నివ్వెరపోతారు. చింతకాయల గింజలను పొడి చేసి దీన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. మరి దాన్ని ఎలా వాడాలి, అదేం చేస్తుంది? నీళ్లలో మైక్రోప్లాస్టిక్స్ను ఈజీగా తీసేస్తుంది. అర్థం కావట్లేదు, చింతకాయల పొడేంటి, నీళ్లలో మైక్రోప్లాస్టిక్స్ తీసేయడమేంటి, అది కూడా చిన్న పిల్లలకి ద ఎర్త్ ప్రైజ్ 2026 ఇవ్వడం ఏంటి అంటారా? మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: के पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है।
1: गत 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు, ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
2: జూన్ 8 సోమవారం ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మరి మీరు లేని మేము లేము. ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేసి మీ అందరూ శుభాకాంక్షలు తెలియచేయచ్చు. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్స్ 0402324 0852, 0402324 0853. జూన్ 8 సోమవారం. చాలా మంది శ్రోతలు ఉత్సాహంగా మెసేజెస్ చేస్తున్నారు, మేము ఆకాశవాణి స్టూడియోకి రావచ్చా అంటే మీ అందరూ ఎప్పుడూ స్వాగతమే, మా అందరినీ కలవచ్చు, కానీ మాట్లాడాలంటే మాత్రం ఫోన్ ద్వారా మమ్మల్ని పలకరించండి, మీ అంతరంగం మాతోటి పంచుకోండి, శుభాకాంక్షలు తెలియచేయండి. చైతన్యస్ఫూర్తిలో మనం ఈరోజు 3 టీనేజర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్లు ద ఎర్త్ ప్రైజ్ 2026 ని గెలుచుకున్నారని ఇందాక చెప్పాను కదా. చింతకాయల గింజలతోటి అంటే పొడి చేసి దాంట్లో నీళ్లలో ఉన్న మైక్రో ప్లాస్టిక్స్ ని తొలగించేశారు అని చెప్పాను కదా. మరి ఈ ఆవిష్కరణకు ఆలోచన ఎలా వచ్చిందంటారో తెలుసా? ఒకసారి 3 గ్రామీణ ప్రాంతాలలో స్కూల్ వాళ్లతో తిరిగి అక్కడి పరిస్థితులు తెలుసుకుంటున్నారు ఒక ప్రాజెక్ట్ దృష్ట్యా. అప్పుడు అక్కడి కుటుంబాలు తాగే నీటిని పెద్ద పెద్ద డ్రమ్స్లోంచి తీసుకొని తాగడం చూశారు. కానీ అక్కడ ఆ నీరు స్వచ్ఛంగా ఉందా అంటే ఎటువంటి ఫిల్టరేషన్ కూడా లేదు, ఆరోగ్యానికి ఇబ్బంది కూడా అని తెలుసుకుని ఇంటికొచ్చాక ఆలోచించడం మొదలుపెట్టారు. ఏం చేస్తే ఈ గ్రామీణ ప్రాంతాలలో కూడా మన దేశంలో స్వచ్ఛమైన తాగునీరు వీరికి అందుతుంది అని చెప్పి

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: చేతిని స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం ముగ్గురు చిన్నారులు టీనేజర్స్ సాధించిన అర్త్ 2026 పురస్కారం గురించి. మరి వీరు ప్లాస్ స్టిక్ అనే చింతగింజల పొడి తయారు చేశారు. ఈ పొడి నుంచి ఏం చేస్తే మన మైక్రో ప్లాస్టిక్స్ తొలగిపోతాయో తెలుసా? ఈ పొడిని మన నీళ్లలో కలిపితే చాలు, కలుషితమైన మైక్రో ప్లాస్టిక్స్ అన్నీ ఒక క్లంప్ లాగా అంటే ఒక ముద్దలాగా ఒక పక్కకు చేరిపోయి కనిపిస్తాయి. మ్యాగ్నెట్ని వాడి కూడా అవి తీసేయచ్చు. దీనివల్ల నీరు స్వచ్ఛంగానూ ఉంటుంది, ఎక్కువ ఖర్చు కూడా పెట్టక్కర్లేదు. సో ఇలా అర్త్ ప్రైజ్ 2026 గెలుచుకున్నారు ఈ టీనేజర్స్. పర్యావరణ హితంగా మొక్కలు నాటుదాం, స్వచ్ఛమైన నీరు అందిద్దాం. ఇప్పటికైనా మేల్కొనకపోతే పుడమి తల్లిని కాపాడుకోలేం.

పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక

0: రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: స్టూడియో క్లాక్ లో సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను మార్పు లేకుండా యథాతథంగా కొనసాగించింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈవేళ కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో 1800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఆ పైన మధ్యాహ్నం భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2,970 కోట్ల రూపాయలు విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీ ఉతాన్నిస్తూ 8 వరుసల వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఇది గుజరాత్ మహారాష్టల మధ్య రవాణా అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా 56 నెంబర్ జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్ లో నిన్న ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు.
1: భారత సర్కార్ కి ఆయుష్ మంత్రాలయ నే యోగా 365 అభియాన్ శురూ కియా హై. మే ఇస్ వరల్డ్ యోగాసనా ఛాంపియన్షిప్ మే భాగ్ లేనే వాలే సభీ ఖిలాడియో సే భీ ఆగ్రహ కరుంగా, జబ్ ఆప్ అప్నే అప్నే దేశో మే లౌటే తో యోగ కే ఇస్ సందేశ్ కో భీ అప్నే సాథ్ లేకర్ జాయే. ఆప్ సభీ అప్నే అప్నే దేశో మే యోగా 365 కే అంబాసిడర్స్ బన్ సక్తే హై. ఆప్కా అనుభవ్ ఔర్ యోగ కే ప్రతి ఆప్కా విశ్వాస్ పూరే విశ్వ కో ఇస్ సందేశ్ సే జోడ్ సక్తా హై.
0: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ప్రధానమంత్రి మాట్లాడారు. ఈ పోటీలో 60కి పైగా దేశాల నుంచి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. జూన్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతున్నాయి. భారత రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా రెపో రేట్ను 5.25% కొనసాగించాలని నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని తెలియజేశారు.
2: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से एलएएफ के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
0: స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ 5% ఉండగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంక్ రేటు 5.5% కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ తన స్థూల జాతీయోత్పత్తి వృద్ధి అంచనాను అంతకుముందు అంచనా వేసిన 6.9% నుంచి 6.6% తగ్గించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రపంచ సప్లై చైన్ అంతరాయాలు

మార్కెట్లు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరమైన వాతావరణం సంబంధిత ఆటంకాలను వృద్ధికి ఉన్న ప్రధానమైన ప్రతికూల అంశాలుగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పేర్కొన్నారు. తన ద్రవ్యోల్బణ అంచనాను కేంద్ర బ్యాంక్ 4.6% నుంచి 5.1% పెంచింది. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితుల్లోనే ఉంటుందని అంచనా వేసినప్పటికీ పెరుగుతున్న ఇంధనం ధరలు, అధిక ఉత్పత్తి ఖర్చులు రాబోయే నెలల్లో ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. విదేశీ క్యాపిటల్ను ఆకర్షించేందుకు ఆర్బీఐ 15, 30, 40 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వ సెక్యూరిటీలు జారీ చేయనున్నట్లు కూడా ప్రకటించింది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇతర అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు ఆర్బీఐ పెట్టుబడి అవకాశాలను మరింతగా మెరుగుపరిచింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందేశం ఇస్తూ ఏక్ పేడ్ మాకే నామ్ వంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం దాదాపు 110,000 హెక్టర్ల అటవీ ప్రాంతాన్ని పెంచడంలో గణనీయమైన తోడ్పాటందించాయని చెప్పారు. ఈరోజు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణపై మక్కువ చూపే వారందరినీ ఆయన అభినందించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే స్థిరమైన వృద్ధిని పెంపొందించాలనే నిబద్దతను పునరుద్ఘాటించేందుకు ఈరోజు ఉపయోగపడుతుందన్నారు. గత దశాబ్ద కాలంలో హరిత పరిధిని విస్తరించడానికి, అనేక జంతు జాతుల జనాభాను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి ప్రధానమంత్రి వరుస సోషల్ మీడియా పోస్టులో వివరించారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే సూత్రంతో నడుస్తూ మిషన్ లైఫ్ స్ఫూర్తితో భారత్ మరింత పరిశుభ్రమైన, పచ్చని, స్థిరమైన భూగ్రహం కోసం కృషిని కొనసాగిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సామూహిక ప్రయత్నాలు, పటిష్టమైన విధానాలు, సైన్స్ ఆవిష్కరణలపై నమ్మకం పర్యావరణాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయో దేశ ప్రజలు ఇప్పటికే నిరూపించారని మోదీ పేర్కొన్నారు. ప్రత్యేక జంతుజాతుల పునరుద్ధరణలో సాధించిన విశేషమైన పురోగతిని వివరిస్తూ గ్రేట్ ఇండియన్ బస్టెడ్ మంచు చిరుతలు, ఎలుగుబంట్లు, చిరుతపుల్ల పరిరక్షణ ప్రయత్నాలు, స్థిరమైన నిబద్దత వన్యప్రాణులను, పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడానికి సహాయపడ్డాయని మోదీ చెప్పారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన జీవనం, జీవ వైవిధ్య రక్షణ పట్ల తమ నిబద్దతను మరింతగా బలోపేతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రకృతితో మమేకమై జీవించడాన్ని భారత నాగరికత, సంస్కృతి ఎప్పటి నుంచో తమ పౌరులకు నేర్పుతున్నాయని ఆయన అన్నారు. తమిళ సాహిత్యంలో తిరుక్కురళ్లో ఒక సందేశాన్ని ఉపరాష్టపతి సందర్భంగా ఉటంకించారు. స్థిరత్వం అన్ని రకాల జీవుల పట్ల కరుణ కలిగి ఉండడం ప్రాథమిక విధి అని ఇది మనకు గుర్తు చేస్తోందని ఆయన అన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణంలో మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 12 ఏళ్లలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్ గొప్ప పురోగతిని సాధించిందన్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట అధ్యక్షుడు కె అన్నామలై పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సమర్పించిన రాజీనామాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఆమోదించారు. అన్నామలై ఇటీవల తన రాజీనామా లేఖను బీజేపీ అధ్యక్షుడికి సమర్పించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట ప్రగతి కోసం యోగి ఆదిత్యనాథ్ చేసిన కృషి ఎంతో గమనార్హమైందన్నారు. ముఖ్యమంత్రి ఎల్లప్పుడూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, సర్వతోముఖాభివృద్దిపైనే దృష్టి పెట్టారని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన రాష్టపతి భవన్లో జరగనున్న 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు బహుకరిస్తారు. గత నెలలో జరిగిన మొదటి ప్రధానోత్సవంలో రాష్టపతి 66 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు అందజేశారు. ఈ ఏడాది 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్టపతి అంతకుముందు ఆమోదం తెలియజేశారు. ఇరాన్తో చర్చలు జరపడంలో అమెరికా ఇంకా నిమగ్నమై ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా శాశ్వతంగా నిరోధించేలాగా ఏ ఒప్పందమైనా ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. అణు విస్తరణ నిరోధమే తమ ప్రభుత్వ విధానం ప్రధాన లక్ష్యమని ట్రంప్ వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిగే ఏ ఒప్పందం ప్రకారం కూడా ఇరాన్ అణు ఆయుధాన్ని పొందేలాగా వీలు లేకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ, కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మాహే, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.

0: విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు ప్రకటించిన ద్రవ్య విధానంలో కీలక వడ్డీ రేట్లలో మార్పు లేకుండా యథాతథంగా కొనసాగిస్తోంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళం తీరం దాటడంతో ఈరోజు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు.
2: They say the view from the top changes everything, but for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcin.co.in and take the first step toward the blue.
1: ఎస్, మరి మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను. జూన్ 8 సోమవారం ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, మరోసారి మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. కొత్త శ్రోతలకు ఇదే మా ఆహ్వానం. అందరూ తప్పకుండా ఫోన్ చేయండి, మీ అంతరంగాన్ని మాతో పంచుకోండి. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0402324085, 0402324853, 0402324853, 0402324853, ఇవి మా ఫోన్ నంబర్స్. మరి తేదీ మరొకసారి గుర్తు చేసేనా? జూన్ 8 సోమవారం ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే 12:40 నుంచి 1:10 వరకు, మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు మీరందరూ నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేయండి. మీరు శుభాకాంక్షలు తెలియచేయచ్చు, మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు మాతో పాటు. ఇప్పుడు విందాం గుప్పెడు మనసు. ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రేయ గీతం. సంగీతం అందించారు MS విశ్వనాథన్.

0: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: తెలుగంటే మన మాతృభాష మాత్రమే కాదు, అందులో ఎన్నో ప్రయోగాలున్నాయి. అందులో అవధానం ఒకటి. మరి ఈ అవధానం అంటే ఏంటి అన్న యువతకు మీ అందరూ మీ కుటుంబ సభ్యులతో తీసుకొచ్చి చూపించండి, వినిపించండి. తెలుగు గొప్పదనాన్ని కూడా తెలుసుకోండి. ఈ ఆదివారం ఉదయం 9:30 తప్పకుండా వస్తారు కదూ.
2: ఫిట్నెస్ కు బెస్ట్ సైక్లింగ్. ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్. June 7th, Sunday 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మక్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000033100.
1: ఇప్పుడు విందాం పద్మవ్యూహం. ఈ చిత్రంలో రాజశ్రీ రచనకు ఏఆర్ రహమాన్ సంగీతం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ గీతం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఇలాంటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుందాం. జూన్ 8 సోమవారం ఆకాశవాణి ప్రజాప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా మా శ్రోతలందరితో మా పలుకులు, మీ పాటలు, మా మాటలు ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 వరకు, అలాగే 12:40 నుంచి 1:10 వరకు, మరోసారి 12:15 నుంచి 3 వరకు నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేయండి. మౌనమి నీ భాష ఓమూగ మనసా కాదు. ఆ రోజు మౌనం వీడి కొత్త శ్రోతలు కూడా మా అందరితో మాట కలపమని మా విన్నపం, మా ఆహ్వానం. మరి ఫోన్ నంబర్స్ నోట్ చేసుకుంటారా? 0402324052, 0402324853, 0402324085204023240853. మా పండగ సంబరాలు మీరు లేకుండా అసంపూర్ణం. తప్పకుండా ఫోన్ చేస్తారు కదూ. జూన్ 8 సోమవారం.
2: ఆకాశవాణి 90 ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7 ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: తెలుగు భాష పరిమళాన్ని ఆకాశవాణితో సంబరం.

0: సిద్ధంగా చేసుకుందాం ఈ ఆదివారం ఉదయం 9:30
1: సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్ ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7 సండే 6 AM గజబోలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2,000 మందికి పతకాలు సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బంక్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.
0: ఇప్పుడు విందాం రాగమాలిక. ఈ చిత్రంలో వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన

శ్రోతలందరికీ ఇదే మా ఆహ్వానం. జూన్8 సోమవారం ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, మరో మాట 2:15 నుంచి 3 గంటల వరకు నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియచేయండి. మౌనం వీడండి. కొత్త శ్రోతలకు ఇదే మా ఆహ్వానం. మరి ఫోన్ నంబర్స్ నోట్ చేసుకుంటారా? 0402324 0852, 0402324 0853. పొద్దున లేవగానే రేడియో మిమ్మల్ని గుడ్ మార్నింగ్ అని పలకరిస్తుంది, అలాగే క్షేత్ర దర్శనిలో విశేషాలు చెప్తుంది, చివరిగా రాత్రి మధురిమతో పూర్తి చేస్తూ గుడ్ నైట్ అని చెప్తుంది. మరి ఇలాంటి ఆకాశవాణి గురించి మీ అభిప్రాయం, అలాగే ఆ రోజు ఆకాశవాణికి శుభాకాంక్షలు అందజేయాలంటే గుర్తుంది కదా, జూన్8 సోమవారం ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, అలాగే మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఫోన్ చేయండి, మాట్లాడండి. 0402324 0852, 0402324 0853, ఇవి మా ఫోన్ నంబర్స్. మీ అందరి కోసం ఆసక్తిగా, ఆనందంగా, ఆత్మీయంగా ఎదురుచూస్తోంది ఆకాశవాణి. ఇప్పుడు విందాం శుభోదయం. ఈ చిత్రంలో వేటూరి గీతానికి కెవి మహాదేవన్ సంగీతం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ యుగళ గీతం.

ఆ పాటలు చెప్పినట్టు మీ ఫోన్ మాకింకా రాలేదేంటి అని మేమనుకోకుండా జూన్ 8 సోమవారం ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్నాం.

ఆ పాటలు చెప్పినట్టు మీ ఫోన్ మాకింకా రాలేదేంటి అని మేమనుకోకుండా జూన్8 సోమవారం ఆకాశవాణి ప్రజాప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేయండి. కొత్త శ్రోతలందరికీ ఇదే మా ఆహ్వానం. ఆకాశవాణితో మీ అనుబంధం తప్పకుండా మాట్లాడతారు కదూ. మరి మా ఫోన్ నంబర్స్ 0402324085, 0402324085 ఇవి మా ఫోన్ నంబర్స్. మీ అందరి ఫోన్ కోసం, మీ మాట కోసం మేమంతా ఇక్కడ ఎదురుచూస్తూ సిద్ధంగా ఉంటాం. జూన్8 సోమవారం మర్చిపోకండి. ఇప్పుడు విందాం రావణుడే రాముడైతే. ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం. సంగీతం అందించారు జీకే వెంకటేష్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నాగర్ కర్నూల్ జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూర్ కాలువల నిర్మాణం పనుల పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో ఈరోజు పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని కుటుంబీకులు ఉచితంగా అందించే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో వచ్చే 5 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూర్ ప్యాకేజీ 2, ప్యాకేజీ 3 కాలువల నిర్మాణం పనుల పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం పరిశీలించారు. ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి పాలమూరు ప్రాంతానికి సాగు తాగునీటి అవసరాలు తీర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. పనుల నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఉన్నారు. కాగా ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని ఆ పార్టీ నాయకులు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమంలో భాగంగా భూమిపై జీవాన్ని కాపాడడంపై అవగాహన కల్పించడానికి 1973 నుంచి ప్రతి ఏటా జూన్ 5న దీనిని నిర్వహిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న వారందరికీ అభినందనలు తెలిపారు. ఒక మొక్క నాటడం, నీటిని ఆదా చేయడం, కాలుష్యాన్ని తగ్గించడం వంటి చిన్న చిన్న చర్యలే రేపటి తరాలకు సురక్షితమైన స్వచ్ఛమైన భూమిని అందించగలవని తెలియజేశారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. ములుగు జిల్లా ఇంచెర్ల ఎకో పార్కులో జిల్లా అటవీ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో గ్రామీణాభివృద్ది మంత్రి ధనసరి అనుసయ సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ,
1: ప్రకృతిలో సమతుల్యత ఉండాలి అంటే ఖచ్చితంగా అడవుల పెంపకం అనేది అత్యంత అవసరము. ఈ రోజు మానవుడు అత్యాశపోయి ఎక్కడ పడితే అక్కడ అడవులు, కొండలు, గుట్టలు తొవ్వేయడం తోటి వర్షాకాలం ఎండకాలంలో వస్తుంది, ఎండకాలం వర్షాకాలంలో వస్తుంది. వర్షాకాలానికి, చలికాలానికి, ఎండకాలానికి తేడా లేకుండా ప్రకృతిలో మార్పులు రావడానికి కూడా కారణము ముఖ్యంగా అడవుల విధ్వంసం. కాబట్టి అడవులను కాపాడుకోవాలన్నటువంటి లక్ష్యంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని మా ములుగు జిల్లాలో నిర్వహించుకోవడం చాలా సంతోషం.
0: కార్యక్రమంలో భాగంగా ఎకో పార్క్ నిర్మాణంలో భూమి కోల్పోయిన వారికి మంత్రి సీతక్క నష్టపరిహారాన్ని అందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలో ఉన్న జిల్లా కోర్టులో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లాలోని జూలూరుపాడు మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట ఉపాధ్యకులు చిలుకూరి రమేష్ మాట్లాడుతూ,
2: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలనే ఉద్దేశంతో ఈ రోజు కిసాన్ మోర్చా ధరలో మొక్కలు నాటుతున్నాం. కానీ ఈ రోజు చూస్తున్నాం మనం పర్యావరణం దెబ్బతింటాం వల్ల, ఈ రోజు అడవులు తరిగిపోవడం వల్ల మన కనీసం ఎక్కడ చూసినా కూడా రోడ్డు విస్తరణలో పోతున్నాయి ప్రజా అవసరాలు. కానీ మనం కూడా ఎక్కడ మొక్కలు ఉంచట్లేదు, ఆ మొక్కలు వేసిన మొక్కలు కూడా మనం బతికించట్లేదు. కానీ ఖచ్చితంగా ప్రతి మనిషి ఒక మొక్క నాటాలి. ఈ రోజు మన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, మీరందరూ కూడా అసలు కూడా అమ్మ పేరు మీద మీ ఇంటిలో ఒక మొక్క నాటుకోవాలన్నారు.
0: కరీంనగర్ జిల్లాలో బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు మొక్కలు నాటారు. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నూరు మున్సిఫ్ కోర్టు జడ్జి రవికుమార్ మాట్లాడుతూ,
3: ప్రతి ఒక్కరూ కూడా మన ఇళ్లలో, మన ఆఫీసులలో ఖచ్చితంగా చెట్లని నాటాలి అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. వృక్షో రక్షతి రక్షిత. వృక్షాలని మనం రక్షిస్తే వృక్షాలు మనల్ని రక్షిస్తాయి. ఒక చెట్టు 10 ఏసీలతో సమానం. సైంటిఫిక్గా కూడా ఇది ప్రూవ్ చేయబడింది. మనము

0: డబ్బుల రూపంలో ఇచ్చేటువంటి సంపద కంటే కూడా ప్రకృతి రూపంలో ఇచ్చేటువంటి సంపద తరతరాలకు నిలుస్తుంది. మరియు ఇది చాలా గొప్ప సంపద. ఆరోగ్యమే మహాభాగ్యం.
1: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, దీనికోసం ప్రతి ఒక్కరూ ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి రావాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పర్యావరణాన్ని రక్షించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు రామచందర్రావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: ఈరోజు ప్రపంచ పర్యావరణ దినం నాడు భారతీయ జనతా పార్టీ తరపించి కార్యకర్తలందరూ కూడా తల్లి పేరు మీద ఒక చెట్టు నాటమని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క ఇచ్చిన పిలుపు మాకేనా ఏక్ పేడ్ తల్లి పేరు మీద ఒక చెట్టు నాటాలి. ఇప్పటికే దాదాపు 2014 నుంచి ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు తీసుకుంటున్నారు. 260 కోట్ల చెట్లని ఇప్పటి వరకు నాటి ఈ దేశం మీద ఒక అరణ్య క్షత్రియ ఫారెస్ట్ కవర్ కింద ఈరోజు మనం పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలి, చెట్టు నాటాలి.
1: పర్యావరణ పరిరక్షణ భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్ పిలుపు మేరకు ఈ ఉదయం ఢిల్లీలోని తన అధికార నివాసంలో మొక్క నాటారు. ఏక్ పేడ్ మాకే నామ్ అనేది కేవలం మొక్కలు నాటే కార్యక్రమం మాత్రమే కాదని, ప్రకృతిని కాపాడుకునే ఒక మహత్తర ప్రజా ఉద్యమమని అభివర్ణించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కృష్ణకాంత్ పార్కులో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో 12 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని కోరారు. హైదరాబాద్లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు సాగుతున్నాయి. మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని కుటుంబీకులు ఉచితంగా అందించే ఈ ప్రసాదం కోసం దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది ఆస్తమా రోగులు నగరానికి వస్తారు. ఈ నెల 8-9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ పంపిణీ జరుగుతుంది. దీనికోసం మత్స్యశాఖ ఇప్పటికే చేప పిల్లలను సిద్దం చేస్తుండగా జలమండలి, జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ట్రాఫిక్ వంటి వివిధ శాఖల అధికారులు సమన్వయ కమిటీగా ఏర్పడి పనులను ముమ్మరం చేశారు. రోగుల రక్షణ, భారీ రద్దీని నియంత్రించడం కోసం నాంపల్లి, అజంతాగేట్, మాలకుంట పరిసర ప్రాంతాల్లో సుమారు 600 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వచ్చే 5 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. తమ ప్రభుత్వం సృష్టించిన అత్యంత అనుకూలమైన వాతావరణం వల్ల సాంకేతిక పరిజ్ఞానం, ఇంజనీరింగ్, లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ మారుతోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. అమెరికా టెలికాం దిగ్గజం టీ మొబైల్ యుఎస్ గ్లోబల్ సొల్యూషన్స్ సంస్థకు చెందిన గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ను మంత్రి శ్రీధర్బాబు నిన్న హైదరాబాద్లో ప్రారంభించారు. విభిన్న రంగాలకు చెందిన నిపుణులైన మానవ వనరులు అందుబాటులో ఉన్నందున అనేక సంస్థలు తమ నూతన కేంద్రాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్రానికి వస్తున్నాయని శ్రీధర్బాబు వెల్లడించారు. బదిలీల్లో జీవో నెంబర్ 38 నిబంధనలు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం విధించిన గడువుపై ప్రభుత్వం స్పందించకపోవడంతో వైద్యులు ఈరోజు ఉదయం నుంచి విధులను బహిష్కరించారు. దీంతో ఉస్మానియా, గాంధీ వంటి ప్రధాన ఆసుపత్రులతో పాటు రాష్ట వ్యాప్తంగా ఓపీ సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. చికిత్స కోసం వచ్చిన వేలాది మంది రోగులు, వృద్దులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే కేవలం అత్యవసర సేవలను మాత్రమే మినహాయించినట్టు వైద్యులు ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నాగర్ కర్నూలు జిల్లాలోని పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూల్ కాలువల నిర్మాణం పనుల పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో ఈరోజు పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని కుటుంబీకులు ఉచితంగా అందించే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. షో టైం. మీ రేడియో సఖి అనుపమతో ఉండబోతోంది అత్యంత ఉత్సాహంగా. వివిధ భారతిలో షో టైం అంటేనే ప్రతిరోజు ఒక పండగ, అవునా? మరి షో టైంలో ఎలా పాల్గొనాలి? 0402324082, 0402024082, ఇది మా వాట్సాప్ నంబర్. సో సిద్ధంగా ఉన్నారు కదా తొలి ప్రశ్నకి? ఈరోజు వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే, అవునా? మరి ఈ కార్యక్రమాన్ని ఏ దేశం ఆతిథ్యం ఇస్తోంది? ఈరోజు వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే సందర్భంగా ఈ కార్యక్రమానికి ఏ దేశం ఆతిథ్యం ఇస్తోంది, అంటే ఏ కంట్రీ హోస్ట్ చేస్తోంది, ఎక్కడ జరుగుతోంది, అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. 0402324082, ఇది మా వాట్సాప్ నంబర్. జవాబు తెలిస్తే ఇక్కడ సందేశం పంపించేయండి.

0: పాట సంగతి మాత్రం మాకు తెలియదు, కానీ మా వివిధ భారతి శ్రోతల స్టైల్ మాత్రం అదిరిపోతుంది. పాటలో ఇలా మిళితం చేసేసుకుంటూ మరి మాతో మాట్లాడేస్తూ జవాబులు పంపించేస్తూ ఎంతో బిజీగా ఉన్నారో. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి ఇలా ప్రశ్న అడగగానే అలా జవాబులు పంపించేశారు. ఈరోజు వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే. ఈ కార్యక్రమాన్ని ఏ దేశం ఆతిథ్యం ఇస్తోంది, ఎక్కడ జరుగుతోంది అంటే జవాబు అజర్బైజాన్. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారంటే రామరాజ్ నగర్ నుంచి సతీష్, సునీత, అలాగే గజ్వేల్ నుంచి అనిత, హనుమకొండ నుంచి బిక్షపతి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, లక్ష్మీనగర్ నుంచి శ్రీనివాస్, బెల్లంకొండ నుంచి బాలకృష్ణ గారు, నర్సంపేట నుంచి న్యామనది నుంచి శ్రీరామ్ నరేందర్, వెంకట నరసయ్య, కరీంనగర్ నుంచి లక్ష్మీనారాయణ, హైదరాబాద్ నుంచి విజయ్ కుమార్, నిమ్మాని నుంచి పున్న వెంకటేశం, అలాగే కౌకూర్ నుంచి సూర్యశ్రీ, నందిపేట నుంచి రాకేష్ ఫరీద్. ఇంకా జవాబులు వస్తూనే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
0: అవధానంలోని అందాన్ని తెలుసుకుందాం, ఆకాశవాణిని సెలబ్రేట్ చేసుకుందాం ఈ ఆదివారం ఉదయం 9:30 తప్పకుండా వస్తారు కదూ.

వివిధ భారతి శ్రోతలకి ఒక అపురూపమైన అవకాశం. జూన్8 సోమవారం ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆ రోజంతా మీకోసమే ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, మరోసారి మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేయండి, శుభాకాంక్షలు అందించండి. కొత్త శ్రోతలందరికీ ఇదే మా ఆహ్వానం. మౌనం వీడండి, ఈరోజు మాట్లాడండి. జూన్8 సోమవారం మీ అభిప్రాయాలు పంచుకోండి ఆకాశవాణితో. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0402324 0852, 0402324 0853, 0402324 0853, 0402324 0853. ఇవి మా ఫోన్ నంబర్స్. కొత్త శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం, మీ అందరి కోసం ఆహ్వానం ఇదే, అందుకోండి, తప్పకుండా ఫోన్ చేయండి జూన్8 సోమవారం. మరి షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. చాలామంది శ్రోతలు అడుగుతున్నారు, తొలి ప్రశ్నకు మేము జవాబు సరిగ్గా వినలేదు అని. వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే హోస్ట్ చేస్తున్న, అంటే ఆతిథ్యం అందిస్తున్న దేశం అజర్బైజాన్. సో ఇప్పుడు ఒక చిన్న పొడుపు కథ షో టైంలో. ఈ కొండకు ఆ కొండకు ఇనుప సంకేళ్ళు. ఏంటది ఈ కొండకు ఆ కొండకు ఇనుప సంఖ్యలు? జవాబు తెలిస్తే 0402324 0852కి వాట్సాప్ చేసేయండి.

ఒక్క చిన్న పొడుపు కథ అడిగాను, ఈ కొండకు ఆ కొండకు ఇనుప సంకెళ్ళు ఏంటది అనంటే జవాబేంటంటే చీమల దండు. మరి చీమల దండు గురించి దండయాత్ర చేసేశారు మన శ్రోతలందరూ, రైట్ ఆన్సర్స్ పంపించేశారు. అంకుశాపురం నుంచి సుదర్శన్, ఖైరతాబాద్ నుంచి కేవీరావు, పీపీరావు, ఏఎస్ రావు నగర్ నుంచి సీతాదేవిక, మేడిపల్లి నుంచి శ్రీతేజ, జంకంపేట నుంచి చిలుకా నారాయణ, సిరిసిల్ల నుంచి శ్రీనివాస్, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, పెడన నుంచి అప్పలరాజు, నిజామాబాద్ నుంచి మురహరి యశోద, మహబూబ్ నగర్ నుంచి వెంకటేష్, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, పొద్దుటూరు నుంచి దస్తగిరి, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

కాలేజ్లో మీరు వేసిన స్టైల్స్, స్టైలిష్ లుక్స్ ఇలాంటివన్నీ వీటితో పాటు అప్పుడు కూడా రేడియోతో మీ అనుబంధం పంచుకోవాలంటే మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. జూన్ 8 సోమవారం ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, మరోసారి మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేయండి, శుభాకాంక్షలు తెలియచేయండి. ఆకాశవాణితో మీ అనుబంధం కౌమారదశే కాదు, మలివయసు, చిన్నప్పుడు ఏమి ఉన్నాయో అన్నీ మాతో పంచుకోండి. మా ఫోన్ నంబర్స్ నోట్ చేసుకోండి, 0403240852, 0403240853. ఫోన్ నంబర్స్ మరోసారి 040 ఎస్టీడీ కోడ్ 2324-0852, 0402324-0853. కొత్త శ్రోతలందరికీ ఇదే మా ఆహ్వానం, వచ్చేయండి, ఫోన్ కలపండి, మాతో మాట్లాడండి, మీ అనుభవాలు పంచుకోండి, శుభాకాంక్షలు అందించండి. ఈ శుభ సమయంలో ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న వేళ మీ మాట మీకోసం ఎదురు చూస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మర్చిపోకండి, జూన్ 8 ఎస్. మరి షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. షో టైం వింటూ సమయం అయితే గడిచిపోతుంది, చూసుకోవట్లేదు, క్లాక్లో మన టైం ఏమైంది, 1:44, 1 గంట దాటి 44:59. నెక్స్ట్ క్వశ్చన్, రెడీ సినిమా గుర్తుందా? పేరు చెప్పగానే అందరూ అప్పుడే నవ్వడం కూడా మొదలు పెట్టేశారు. హీరోయిన్కి ఇద్దరు మేనమామలు ఉంటారు, ఒకరు కోట శ్రీనివాసరావు, ఇంకొకరు ఎవరు? రెడీ సినిమాలో హీరోయిన్కి తెరపైన ఇద్దరు మేనమామలు మనకు కనిపిస్తారు, ఒకరేమో కోట శ్రీనివాసరావు గారు, మరి ఇంకొకరి పేరేంటి? రియల్ లైఫ్ పేరు పంపించండి, 0402324-0852, ఇది మా వాట్సాప్ నంబర్.

0: షో టైంలో ఇందాక అడిగాను, రెడీ చిత్రంలో హీరోయిన్కి తెరపైన ఇద్దరు మేనమామలు కనిపిస్తారు. ఒకరు కోట శ్రీనివాసరావు, ఇంకొకరు ఎవరు అంటే జవాబు జయప్రకాష్ రెడ్డి గారు. మరి చాలా మంది శ్రోతలు రైట్ ఆన్సర్స్ పంపించేశారు. సమయాన్ని చూసుకుని వీలునని పేర్లు చదివేస్తాను. సికింద్రాబాద్ నుంచి రమణీ సుబ్బారావు, ఆర్మూర్ నుంచి మోక్షిత్, భీమ్గల్ నుంచి శంకర్, సుచిత్ర సర్కిల్ నుంచి జనార్దన్, తుకారం గేట్ నుంచి సుప్రియ, నిజామాబాద్ నుంచి అరుణ రాజేందర్, నర్సంపేట నుంచి బాలకృష్ణ, తిప్పర్తి నుంచి ఉపేంద్ర, షాపల్లి నుంచి శ్రీనివాస్, కోదాడ నుంచి శ్రీనివాసరావు, జిబ్లక్పల్లి నుంచి చక్రపాణి, చంద్రిక, అలాగే వరంగల్ నుంచి పాషా, పోతంగల్ నుంచి సంతోష్, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, వీరందరూ సరైన జవాబులు పంపించారు. సో ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేకానేక ధన్యవాదాలంటుంది ఆకాశవాణి వివిధ భారతి.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
0: తెలుగు భాష గొప్పదనాన్ని, తెలుగులోని తీయదనాన్ని ఆస్వాదిద్దాం. ఈ ఆదివారం ఉదయం 9:30 గగన విజయం అవధాన కార్యక్రమంలో అందరూ ఆహ్వానితులే అని మరోసారి చెప్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: అమ్మ భాష గొప్పతనాన్ని మనందరం కలిసి తలుచుకుందాం. ఈ అవధాన కార్యక్రమంలో పాల్గొని అందరూ ఆహ్వానితులే అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. మరి మీరు వింటున్నారు శక్తిశీలి. శక్తిశీలిలో నేనెవరి గురించి చెప్పబోతున్నానో తెలుసా? మేఘాలయలోని మూలే గ్రామంలోని ట్రినిటీ సాయు గారి గురించి. నార్త్ ఈస్ట్ అంటేనే అందమైన ప్రకృతి మనందరికీ గుర్తుకొస్తుంది కదా. పర్యావరణ హితంగా ఈ గ్రామస్తులు ఆలోచించి సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు అడుగులు వేసేట్టు చేశారు ట్రినిటీ. ఇంతకీ ఆవిడ ఏం చేశారు, ఏంటి ఆ గ్రామం కథ, మాట్లాడుకుందాం.

జడలిపి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే, జడలిపి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే, దెయ్యముతో కయ్యాన్ని

0: సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్, ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7th సండే 6 AM గజ్జిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2,000 మందికి పథకాలు, సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.
1: జూన్ 8 సోమవారం ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, మరోసారి మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేయండి, శుభాకాంక్షలు అందించండి.

ఆకాశవాణితో మీ అనుబంధం మీ మాటల్లో వినడానికి మేమందరం ఎదురు చూస్తూ ఉంటాము మీ ఫోన్ కోసం. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0402324 0852, 0402324 0853, మరోసారి 0404 STD కోడ్ 2324085852, 2324085853. కొత్త శ్రోతలందరికీ ఇదే మా ఆహ్వానం, మౌనాన్ని వీడండి, రండి ఆకాశవాణికి శుభాకాంక్షలు అందజేయండి. 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా జూన్ 8 సోమవారం ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, మధ్యాహ్నం మరోసారి 2:15 నుంచి 3 గంటల వరకు ఫోన్ చేయండి. మీ ఫోన్ కోసం ఆసక్తిగా ఆత్మీయంగా ఎదురుచూస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మనం మాట్లాడుకుంటున్నాం మేఘాలయలోని మూలే గ్రామంలోని ట్రినిటీ సాయో గారి గురించి. గ్రామంలో ఉపాధి అవకాశాలు తక్కువ, పేదరికంతో దోస్తి, ఆకలికి జవాబు చెప్పలేక సిగపట్లు. అంతకంటే మెరుగైన స్థితిలో ఏమీ లేదు ట్రినిటీ కూడా. కానీ గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి కోసం నేనేం చేయగలను అని ఆలోచించింది. ఎలాగైనా సరే నా గ్రామాన్ని అభివృద్ధి పదాన తీసుకుని వెళ్ళాలి అని చెప్పి ఒక టీచర్గా మారాక ఆమెకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటో చెప్తాను.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: స్టూడియో క్లాక్లో సమయం 2:33. మీరు వింటున్నారు శక్తిశీలి. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం మేఘాలయలోని మూలియే గ్రామంలోని ట్రినిటీ సాయు గారి గురించి. వీరు వ్యవసాయంతో పాటు టీచర్గా కూడా ఉద్యోగం చేస్తున్నారని చెప్పాను కదా. మరి గ్రామంలో ఎలాగైనా సరే ఉపాధి అవకాశాలు పెంచాలి అని చెప్పి ఆలోచించారు. స్కూల్లో టీచర్గా చేరాక వీరికి కొత్త ఆలోచనలొచ్చాయి. పసుపు పంట ఇక్కడ పండించే అలవాటుంది, అందులో బెస్ట్ ఏది అని చెప్పి ఆలోచించారు. అక్కడి వాతావరణంలో పండే లక్కాడోంగ్ వెరైటీ పసుపు విలువైనదని తెలుసుకుని తన తోటి మహిళలందరితో పాటు ఈ వార్త చెప్పేశారు. చెప్పడమే కాదు, మరో పని కూడా చేసింది ట్రినిటీ

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: పండగ వేళ వివిధ భారతి శ్రోతలందరికీ ఇదే మా ఆహ్వానం. జూన్ 8 సోమవారం ఆకాశవాణి ప్రజాప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, 2:15 నుంచి 3 వరకు నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేయండి, శుభాకాంక్షలు అందించండి, ఆకాశవాణితో మీ అనుబంధం క్లుప్తంగా తెలియజేయండి. కొత్త శ్రోతలందరికీ ఇదే మా ఆహ్వానం, ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ ఇన్ ద ఫెస్టివల్. ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి స్టాండ్స్ వెరీ టాల్ అండ్ మీ అందరి సహకారంతో ఇది జరిగింది.

జరిగింది. సో ఆ రోజు మీ అందరి పలకరింపు కోసం ఎదురుచూస్తుంది ఆకాశవాణి వివిధ భారతి. మా ఫోన్ నంబర్స్ 0402324 0852, 0402324 0853, 0402324 0853, 0402324 0853. ఇది మా ఫోన్ నంబర్స్ డీటెయిల్స్. మరి మర్చిపోరు కదా, జూన్ 8 సోమవారం పండగ సంబురాలు జరుపుకుంటోంది ఆకాశవాణి. మీ అందరూ వచ్చి తప్పకుండా ఫోన్ చేసి మమ్మల్ని పలకరిస్తారని ఎదురు చూస్తూ ఉంటాము. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2:41. మరి శక్తిశిలిలో మనం మాట్లాడుకుంటున్నాం ట్రినిటీ సాయు గారి గురించి. వీరు తన గ్రామాన్ని ఎలాగైనా అభివృద్ధి పథంలో తీసుకురావాలని చెప్పి అక్కడ కొత్త రకం ఒక బెస్ట్ వెరైటీ పసుపును పండించే ఆలోచన చేశారు. ఆ పసుపు రకం పేరే లకాడోంగ్. లకాడోంగ్ పసుపు ఎలా పండించాలి, సేంద్రియ వ్యవసాయంలో మెళుకువలు తాను చదివి ఇతర రైతులతో పొరుగురి వారితో కూడా మాట్లాడి తోటి మహిళలందరికీ నేర్పించింది ట్రినిటీ సాయు. తాను మాత్రమే బాగుపడాలనుకోలేదు, అందరూ బాగుపడాలి, గ్రామం అభివృద్ధి దిశలో అడుగులు వేయాలని ఆశించింది ట్రినిటీ.

0: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: తెలుగు భాష సొగసును, సోయగాన్ని, అందాన్ని అందంగా వీక్షించండి, వినండి ఆదివారం ఉదయం 9:30. శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ట్రినిటీ సాయు లకాడోంగ్ రకం పసుపు సేద్యాన్ని చేపట్టారని చెప్పాను కదా, ఈ పసుపు వ్యవసాయం

వల్ల ప్రపంచానికి ఉత్తమ పసుపు రకం అందించడమే కాదు, స్వయం ఉపాధిని రూపకల్పన చేసుకున్నారు మేఘాలయలోని మూలియే గ్రామస్తులు. ఒక చిన్న అడుగు వామనుడిలా ఎదిగి గ్రామాన్ని ప్రపంచపటంతో చెప్పుకునేంతగా జీఐ ట్యాగ్ సంపాదించి పెట్టింది ఈ లకాడోంగ్ పసుపు రకం. వింటుంటే ఇదేదో చాలా తేలికైన విషయం అని అనిపిస్తుంది, కానీ అంతరూ కలిసికట్టుగా సాధించిన విజయం ఇది.

నిజమే, సమయం చాలా మెల్లగా గడుస్తోందనిపిస్తోంది కదా. ఫోనిన్ కార్యక్రమం గురించి ప్రకటన విన్నాక, జూన్8 సోమవారం ఆకాశవాణి ప్రజాప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభతరుణాన ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, 2:15 నుంచి 3 గంటల వరకు నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేయండి, శుభాకాంక్షలు అందించండి. కొత్త శ్రోతలందరికీ, వివిధ భారతి కుటుంబానికి ఇదే మా ఆహ్వానం. మీ అందరూ మాట్లాడాలి, మీ అభిప్రాయాలు మాతో పంచుకోవాలి అని ఎదురుచూస్తోంది వివిధ భారతి. మరి మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ 2324 0852, 2324 0853, 0402 2324 0852, 0402 2324 0853. తప్పకుండా ఫోన్ చేస్తారు కదూ, ఎదురు చూస్తూ ఉంటాము మీ అందరి మాట కోసం, మీ ఫోన్ కాల్ కోసం. లక్కాడోంగ్ రకం పసుపు రకాన్ని ట్రినిటీ వాళ్ల గ్రామస్తులు అందరూ, అంటే మూలియ గ్రామస్తులు, మేఘాలయ రాష్ట్రంలోని వారందరూ పండించడం మొదలుపెట్టారు. జీఐ ట్యాగ్ కూడా సంపాదించి పెట్టింది అని చెప్పిందాక మాట్లాడుకున్నాం కదా. ఇంతేకాదు, ప్రభుత్వం

పథకాల ద్వారా సబ్సిడీలు వివరాలు తెలుసుకుని గ్రామస్తులకు ఉపయోగపడేటట్టు చేస్తున్నారు ఈ పసుపు రారాణి టర్మరిక్ క్వీన్ ట్రినిటీ సాయు. అవును, చుట్టుపక్కల గ్రామాలందరూ అందరూ గ్రామస్తులు ఆమెకి ఈ పేరు పెట్టారు. ఈ బిరుదు ఇచ్చారు ఆత్మీయంగా, ఎందుకంటే వారి జీవన విధానాన్ని ఆమె మార్చేశారు కాబట్టి. ఫైనాన్షియల్గా వారందరినీ ఇండిపెండెంట్ చేయగలిగారు ట్రినిటీ సాయు.

సుస్థిరమైన జీవనోపాధి, కడుపు నిండా భోజనం, కంటి నిండా నిద్రతో పసుపు పచ్చని కళతో వెలుగుతున్నాయి మూలే గ్రామ ప్రజలందరి మొహాలు. ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది ఈ గ్రామం తెలుసా? 2020లో ట్రినిటీ సాయూకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఒక స్కూల్ టీచర్ మేఘాలయ రాష్ట్ర పసుపు రారాణి అయ్యి వందల మందికి ఉపాధి అందించి స్ఫూర్తిదాతగా నిలుస్తున్నారు. ఇదంతా పర్యావరణ పరిరక్షిస్తూనే చేయడం హర్షదాయకం. సూపర్ జాబ్ అని అభినందిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. అందులో ఈరోజు వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే, అందుకని ఇలాంటి వారి సేవల్ని ఎప్పుడూ మనం గుర్తు చేసుకుంటూనే ఉండాలి. నమస్కారం అంటుంది మీ రేడియో సఖి అనుపమా.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों की दिल की जुबान। हेलो सहेली।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉత్తరప్రదేశ్లోని బలియాలో ఉన్న జయప్రకాష్ నారాయణ్ పక్షి సంరక్షణ కేంద్రం భారతదేశపు 100వ రామర్స్ సైట్గా గుర్తింపు పొందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్తడి నేల పక్షిజాతుల జీవ వైవిధ్యంతో సమృద్దిగా ఉండి అనేక వలస స్థానిక పక్షులను ఆకర్షిస్తోంది. జపాన్ దేశం హిరోషిమా రాష్ట్రానికి చెందిన ప్రతినిధుల బృందం ఈరోజు తెలంగాణ శాసనమండలి శాసనసభలను సందర్శించింది. ఈ సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రమని అన్నారు. తెలంగాణ రాష్ట రాజధాని నగరంలో అన్ని దేశాలకు చెందిన ప్రజలు జీవిస్తున్నారని, తమ బిజినెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు థ్రెడ్ పోచంపల్లి చేనేత వస్త్ర ప్రదర్శన హైదరాబాద్లోని హైటెక్స్లో ప్రారంభమైంది. చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర

పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో కలిసి ఈరోజు న్యూఢిల్లీలో 18 నమో ఆక్సిజన్ పార్కులను ప్రారంభించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి ఏక్ పేడ్ మాకే నామ్ అనే దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం కింద పలు పర్యావరణ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. సీబీఎస్ఈ ఫలితాల అనంతర ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ ద్వారా 12వ తరగతి విద్యార్థుల నుండి మొత్తం 70,000 పైగా దరఖాస్తులందాయి. వీటిలో మార్కుల ధృవీకరణ కోసం 7,314 దరఖాస్తులు, పునః మూల్యాంకనం కోసం 63,000 పైగా దరఖాస్తులు ఉన్నాయి. ఆర్బీఐ రేపో రేటును 5.25% యథాతథంగా ఉంచాలన్న నిర్ణయం వృద్ధిని, వ్యాపార సెంటిమెంట్లను బలోపేతం చేస్తుందని పారిశ్రామిక సంస్థ అసోచామ్ పేర్కొంది. ద్రవ్యోల్బణం లక్షిత పరిధిలో ఉండేలా చూసుకుంటూనే ఆర్థిక వృద్ధికి మద్దతిచ్చే విషయంలో ఈ నిర్ణయం ఒక సమతుల్య విధానాన్ని ప్రతిబింబిస్తుందని అసోచామ్ సెక్రటరీ జనరల్ సౌరభ్ సన్యాల్ అన్నారు. రానున్న వారం రోజుల పాటు రాష్టంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే ఈరోజు, రేపు రాష్టంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు చాయ్తో హాయ్ కబుర్లు విత్ యువర్ అర్జునాగ్. మంచి మంచి కబుర్లు చెప్పడానికి నేను రెడీ అయిపోయాను. వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. ఇంకేంటి, హ్యాపీగా చేతిలో హాట్ హాట్ చాయ్ కబుర్ తీసుకోండి. ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ కబుర్లతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా వింటూ ఈ వన్ అవర్ ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఫస్ట్, ఇవాల్టి అంటే జూన్ 5, చాలా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. అందులో ఒకటి చాలా ఇంపార్టెంట్, వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం గురించి ముందుగా మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఇంకొన్ని స్పెషల్ డేస్ ఉన్నాయి, అవి చాలా మంది వినుండరు కూడా. వరల్డ్ యాంటీ కౌంటర్ ఫైటింగ్ డే అంటే ప్రపంచ నకిలీ వ్యతిరేక దినం. అలాగే ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఫైట్ అగెయిన్స్ట్ ఇల్లీగల్ అన్రిపోర్టెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్, అంటే చట్ట విరుద్ధ నివేదించబడని నియంత్రణ లేని చేపల వేట వ్యతిరేక పోరాట దినం. ఎంతో ఇంట్రెస్టింగ్ అనిపించే ఈ విషయాలు డెఫినెట్ గా మీకు మంచి ఫీల్ ఇస్తాయి. మీరు జస్ట్ అలా హాట్ హాట్ చాయ్ తాగుతూ ఇలా హాయ్ హాయ్గా నేను చెప్పే కబుర్లన్నీ వింటూ ఉండండి. స్టేట్ ఉంటూ ఆకాశవాణి వివిధ భారతి తరతరా తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: రామ్ మిర్యాల పాడిన వండర్ఫుల్ ట్రాక్ విన్నారు ఫ్రమ్ ద మూవీ టిల్లు. డీజే టిల్లు, కాజల్ శ్యామ్ రచన, రామ్ మిర్యాల సంగీతం.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నారు. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
4: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
5: అట్టా చెప్పు మరి.
4: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
6: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
4: మమ్మీ, నేను
6: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

చాయ్తో హాయిగా వదిలి వింటున్నారు లిజనర్స్. మీకు కొన్ని క్వశ్చన్స్. మనకు ఊపిరినిచ్చేది ఎవరు? మనకు ఆహారాన్ని అందించడంతో పాటు దాహాన్ని తీర్చేది ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు జవాబు ఒకటే, అది నేచర్, ప్రకృతి. అంటే ప్రకృతిని ప్రేమించడానికి, పరిరక్షించడానికి, భవిష్యత్ తరాలకు అందించడానికి ప్రపంచమంతా కలిసి జరుపుకునే రోజు జూన్ 5న చేసుకునే ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. 1972లో స్వీడన్లోని స్టాక్ హోమ్ నగరంలోని ఐక్యరాజ్య సమితి నిర్వహించిన పర్యావరణ సదస్సులో ప్రపంచ దేశాలు ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకోవడం స్టార్ట్ అయింది. 1972లో రికగ్నైజ్ చేస్తే 1974 నుంచి ఈ డే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 150 కంట్రీస్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, మనకు మన శ్వాసకు ఆక్సిజన్, మన పొలాలకు వర్షం, మన జీవనానికి నీరు, మన ఆరోగ్యానికి స్వచ్ఛమైన గాలి, ఇవన్నీ ప్రకృతి మనకిచ్చిన వరాలే. కానీ అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత, ప్లాస్టిక్ కాలుష్యం, నీటి వృధా, పెరుగుతున్న కార్బన్ ఉద్గారాలు, ఇవన్నీ ప్రకృతికి పెద్ద సవాళ్లుగా మారాయి. పర్యావరణ దినోత్సవం గురించి మరికొన్ని కబుర్లు చెప్పుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

నట షజీజ్ మంగ్లీ పాడిన పాట అది. విక్రాంత్ రోణ సినిమా కోసం బి అంజనీష్ లోక్నాథ్ సంగీతం, రామ్ జోగేశ్ శాస్త్రి రచన.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఫిట్నెస్కు బెస్ట్ సైక్లింగ్. ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికిల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్, జూన్ 7 సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000033100.
2: మీకు తెలుసా, ఒక పెద్ద చెట్టు సంవత్సరానికి దాదాపు 100 కిలోల వరకు ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుందని. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్ షూడ్. ఎట్లాంటి టైం 5:16 క్రాస్ చేసి 58 సెకండ్స్ అవుతుంది. ఒక ప్లాస్టిక్ బాటిల్ పూర్తిగా కుళ్ళిపోవాలంటే 450 సంవత్సరాలకు పైగా పడుతుందంట. ప్రపంచంలో ప్రతి నిమిషానికి ఆల్మోస్ట్ 27 ఫుట్బాల్ మైదానాలంతా అడవి నశిస్తోందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. మనం ఉపయోగించే ప్రతి కాగితం వెనుక ఒక చెట్టు కథ ఉంటుంది. అందుకే పర్యావరణ పరిరక్షణలో అందరం భాగస్వాములం కావాలి. ఏ ఒక్కరు మాత్రమే అనుకుంటే కుదరదు. మన రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ హెల్ప్తో కోట్లాది మొక్కలు నాటారు. అడవుల విస్తీర్ణాన్ని పెంచి పచ్చదనాన్ని విస్తరించాలనే లక్ష్యంతో చేసిన ప్రోగ్రామ్స్ దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు అందుకున్నాయి. కేవలం గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వకుండా పర్యావరణాన్ని కాపాడడానికి మనం కూడా పెద్ద పెద్ద పనులే చేయాల్సిన అవసరం లేదు, చిన్న చిన్నవి కూడా చేయొచ్చు. ప్రతి సంవత్సరం కనీసం ఒక మొక్క నాటడం, ప్లాస్టిక్ యూజ్ ని వీలైనంత తగ్గించడం, విద్యుత్ అలాగే వాటర్ ని ఆదా చేయడం.

చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా జాగ్రత్త పడడం, ఇలాంటి చిన్న చిన్న చర్యలే పెద్ద మార్పుకు దారితీస్తాయి. మన పూర్వీకులు ఈ భూమిని మనకు వారసత్వంగా ఇవ్వలేదు, మనమే మన పిల్లల నుంచి దాన్ని అప్పుగా తీసుకున్నాం. సో వడ్డీతో సహా తిరిగి ఇవ్వడం మన బాధ్యత. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనమందరం ఒక సంకల్పం చేద్దాం, ఒక మొక్క నాటుదాం, ప్రకృతిని ప్రేమిద్దాం, భూమిని పరిరక్షిద్దాం. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

0: భీమ్ సిసిరెల్లియో మ్యూజిక్ కంపోజిషన్లో ఆయనతో పాటు వరం కీర్తన కలిసి పాడిన పాట అది మ్యాడ్ సినిమా కోసం కాసర్ల శ్యామ్ రచన.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు నీ ఎఫ్ఎం 102.8.

0: డేట్లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్ 8వ తేదీ సోమవారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12:40 నుండి 1:10 వరకు, అలాగే 2:15 నుంచి 3 గంటల వరకు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402324-0852, 0402324-0853. ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. గుర్తుపెట్టుకోండి, జూన్ 8 సోమవారం 7:30 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, అలాగే 2:15 నుంచి 3 గంటల వరకు.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: హనుమాన్ సినిమా కోసం గౌరహరి మ్యూజిక్ కంపోజ్ చేసిన పాట విన్నారు. కాసర్ల శ్యామ్ రచన, గానం గౌరహరి.
1: ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో ప్రత్యేక కార్యక్రమాలు. సోమవారం జూన్ 8వ తారీఖు ఉదయం 10:03 శ్రీ రాజగోపాల్, శ్రీమతి ఇందిరా బెనర్జీ, శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు సమర్పించి ప్రత్యేక జనరంజని. ఉదయం 11:03 నవభారత స్వరం ప్రత్యేక రూపకం మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. మీరు మార్కెట్ కి వెళ్లి ఒక ఫేమస్ బ్రాండ్ కి చెందిన షూ కొన్నారనుకోండి, చూడడానికి ఒరిజినల్ లాగే ఉంటుంది, లోగో అదే, ప్యాకింగ్ కూడా అదే, కానీ కొన్ని రోజుల తర్వాత సస్పెన్స్ రివీల్ అయింది, అది కౌంటర్ ఫైట్ ప్రొడక్ట్, అదే ఫేక్ ప్రొడక్ట్ అని మీకు అప్పుడు అర్థమైంది అనుకోండి. ఒక షూ అయితే పర్లేదు, కానీ అది ఒక ఫేక్ మెడిసిన్ అయితే, లేదంటే కౌంటర్ ఫిట్ స్పేర్ పార్ట్ అయితే, కార్కి సంబంధించిందో బైక్ సంబంధించిందో, ఫేక్ ఎలక్ట్రానిక్ ఆబ్జెక్ట్ అయితే, అప్పుడు విషయం కేవలం డబ్బు నష్టం దగ్గర ఆగిపోదు, ప్రాణాల వరకు కూడా ప్రాబ్లం అవుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా నకిలీ ఉత్పత్తుల ప్రమాదాల గురించి ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడానికి జూన్ నెలలో ఈరోజు అంటే 5th రోజు వరల్డ్ యాంటీ కౌంటర్ ఫైటింగ్ డే, ప్రపంచ నకిలీ ఉత్పత్తుల నిరోధక దినం, దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. 1998లో గ్లోబల్ యాంటీ కౌంటర్ ఫైటింగ్ గ్రూప్ GACG అనే అంతర్జాతీయ సంస్థ దీన్ని స్టార్ట్ చేసిందంట. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నకిలీ ఉత్పత్తుల వ్యాపారం, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వయలేషన్స్, అలాగే పైరసీ లాంటి సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ డే యొక్క ప్రధాన లక్ష్యమంట. 1999 నుంచి చాలా దేశాలు స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఈ దినోత్సవాన్ని కండక్ట్ చేస్తున్నాయి. సో అసలైన వస్తువును గుర్తించడం మనందరి బాధ్యత. ఈ డే సందర్భంగా నాణ్యతకు విలువ ఇవ్వండి, నకిలీకి దూరంగా ఉండండి అనే మెసేజ్ తో మనమంతా ముందుకెళ్లాం. మరిన్ని కబుర్లు చెప్పుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: రామోజు ఎస్ఎస్ రాసిన పాట థమన్ ఎస్ఎస్ మ్యూజిక్ కంపోజిషన్లో, గుంటూరు కారం సినిమా కోసం సాహితి చాగంటి శ్రీకృష్ణ గానం.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

0: मधुरिमा।
1: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है।
2: गत 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు, ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
3: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ టైం 5:37 ప్రాసెస్ 3 సెకండ్స్ అవుతుంది. ఇంకొక స్పెషల్ డే కూడా ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక ఫిల్మ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఒకటి ఉంది. టాలీవుడ్ అప్డేట్. ఆడియన్స్ అందరినీ టాలీవుడ్ లో ఒక్కసారి తన వైపుకు తిప్పుకున్న మూవీ ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో ఇరుముడి. రవితేజ హీరోగా డైరెక్టర్ శివ నర్వాణ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది. ఫస్ట్ నుంచి మంచి బజ్ ని క్రియేట్ చేసుకుంది. ఫస్ట్ గ్లిమ్స్ కూడా ఇప్పుడు రీసెంట్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇది చూశాక ఆడియన్స్ కి ఫ్యాన్స్ కి కొన్నాళ్ల నుంచి మిస్ అవుతున్న అప్పటి రవితేజను మళ్లీ చూసినట్టుందంట. తన కూతురు క్యారెక్టర్ లో డిజైన్ చేసిన బ్యూటిఫుల్ సీన్స్ సినిమాకి హైలైట్ అయ్యేలా ఉన్నాయి. అంతేకాకుండా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చూపించిన సన్నివేశాలు కూడా ఒకప్పుడు రవితేజ మూవీస్ లో కనిపించే నేచురాలిటీని మళ్లీ తీసుకొచ్చాయని చెప్పొచ్చు. తండ్రి కూతుర్ల మధ్య కెమిస్ట్రీ బాగా ప్రజెంట్ చేశారు డైరెక్టర్.

శివ నిర్వాణ ఫైనల్లీ మరో స్ట్రాంగ్ ఎమోషన్ అయ్యప్ప స్వామి మాలతో గ్లిమ్స్ క్లోజ్ చేస్తారనమాట. ఇదంతా చూస్తుంటే ఈ సినిమా రవితేజకి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేలా కనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్దరిపోయింది. సో ఓవరాల్ గా రవితేజ మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ నుంచి ఈ ఆగస్ట్ లో ఒక సాలిడ్ హిట్ రాబోతుంది అనేది రవితేజ ఫ్యాన్స్ టాక్. ఇప్పుడు రవితేజ ఆర్టిస్ట్ ఇడియట్ మూవీ నుంచి ఒక మంచి పాట విందాం. గానం శంకర్ మాదేవన్, సంగీతం చక్రీ రచన కందికొండ. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో ప్రత్యేక కార్యక్రమాలు సోమవారం జూన్ 8వ తారీఖు ఉదయం 10:03 శ్రీ రాజగోపాల్, శ్రీమతి ఇందిరా బెనర్జీ, శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు సమర్పించి ప్రత్యేక జనరంజని, ఉదయం 11:03 నవభారత స్వరం ప్రత్యేక రూపకం మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
2: చాయ్తో హాయ్ కబులు వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. స్టూడియో క్లాక్ లో టైం 5:44 ప్రాసెసి 29 సెకండ్స్ అవుతుంది. లిజనర్స్, మీకు చేపలంటే ఇష్టమా? చేపలు తినడానికేనే కాదు, కనీసం అక్వేరియంలో చూడడానికైనా చాలా మంది ఇష్టపడతారు కదా. అలాంటి చేపలు సడన్ గా రేపు సముద్రంలో ఖాళీ అయిపోతే, ఎంతో మందికి ఫుడ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న సముద్రం ఖాళీ అయితే ఇది ప్రపంచం ఎదుర్కొంటున్న నిజమైన ప్రమాదం. అలాంటి ఛాన్సెస్ ఉంటాయి ఇలాగే కంటిన్యూ అయితే. చాలా మంది రూల్స్ పక్కన పెట్టి పర్మిషన్స్ లేకుండా చేపల సంపదను విచక్షణారహితంగా దోచుకుంటున్నారంట. దీన్ని ఇల్లీగల్ అన్రిపోర్టెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్, లేదంటే సింపుల్ గా ఐయూయూ ఫిషింగ్ అని అంటూ ఉంటారు. దీని గురించి అవేర్నెస్ ఇవ్వడానికి ప్రతి సంవత్సరం జూన్ 5న నిర్వహించే స్పెషల్ డే ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఫైట్ అగెనిస్ట్ ఇల్లీగల్ అన్రిపోర్టెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్. 2017 డిసెంబర్ 5న ఐక్యరాజ్య సమితి అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే 2023 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ డేని ఫాలో అవుతున్నారు. సో సముద్రంలో ఉన్న చేపల సంపదను దోచుకోవడం కూడా ఒక రకమైన దోపిడీయే. ఎందుకంటే సముద్రం ఒక దేశానిది కాదు, అది మొత్తం మానవాళి సంపద కాబట్టి. కొన్ని షాకింగ్ న్యూస్ ఏంటంటే, ప్రపంచంలోని దాదాపు 3 బిలియన్ మంది ప్రజలకి సముద్ర ఆహారమే ఇంపార్టెంట్ ప్రోటీన్ సోర్స్. చేపల్లో ఎక్కువ భాగం అక్రమ లేదంటే నమోదు కాని వేట ద్వారా వస్తుందంట. ప్రతి ఇయరు అక్రమ చేపల వేట వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా బిలియన్ల డాలర్ల నష్టం జరుగుతోందని చాలా మంది అంటున్నారు. అలాగే కొన్ని రేర్ ఫిష్, సీ యానిమల్స్ అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయంట. అందుకే సేవ్ అవర్ ఓషన్స్, సేవ్ అవర్ ఫ్యూచర్. ఇప్పుడు శ్రేయ ఘోషల్ పాడిన పాట పుష్ప 2 సినిమా కోసం విందాం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, చంద్రబోస్ రచన. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో ప్రత్యేక కార్యక్రమాలు సోమవారం జూన్ 8వ తారీఖు ఉదయం 10:03 శ్రీ రాజగోపాల్, శ్రీమతి ఇందిరా బెనర్జీ, శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు సమర్పించి ప్రత్యేక జనరంజని ఉదయం 11:03 నవభారత స్వరం ప్రత్యేక రూపకం మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.

0: భీమ్ శిశ్రులియో మ్యూజిక్ కంపోజిషన్లో ఉదిత్ నారాయణ్, శ్వేతామోహన్ పాడిన పాట అది. భాస్కర్ భట్ట రవికుమార్ రచన, మన శంకర వరప్రసాద్ గారు సినిమా కోసం.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పాలమూరు జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టీబీ రహిత తెలంగాణ లక్ష్య సాధనకు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు థ్రెడ్ పోచంపల్లి చేనేత వస్త్ర ప్రదర్శన హైదరాబాద్లోని హైటెక్స్లో ప్రారంభమైంది. పాలమూరు జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడమే తన పర్యటన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా ఈరోజు ఉద్దండాపూర్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికీ జిల్లాలో సుమారు 4,000 ఎకరాల భూసేకరణ పెండింగ్లో ఉందని, అందరూ సహకరిస్తే రాబోయే 2 ఏళ్లలో ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
3: పాలమూరు జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రతి ప్రాజెక్టు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడానికి అవసరమైన నిధులను ఏర్పాటు చేసుకోవడానికి, సేకరించడానికి ఒక పక్క కార్యాచరణ కోసం క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాము. ఈ జిల్లాకు 26 లక్షల ఎకరాల నీళ్లు ఇవ్వడానికి అవసరమైన పనులను, నిధులను సంపూర్ణంగా సమకూర్చడానికి ఈ 2 రోజులు పనిచేసినాము. ఇంకొక 4,000 ఎకరాల భూమి సేకరణ చేసేది ఉంది.
2: ఈ పర్యటనలో ఆయనతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు ఉన్నారు. టీబీ రహిత తెలంగాణ లక్ష్య సాధనకు ప్రభుత్వ యంత్రాంగం, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట గవర్నర్, తెలంగాణ ట్యూబర్క్యులోసిస్ అసోసియేషన్ అధ్యకులు శివప్రతాప్

0: శుక్ల పిలుపునిచ్చారు. టీబీ రహిత భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు. ఈరోజు లోక్ భవన్ లో నిర్వహించిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ సమీక్షా సమాపేశంలో గవర్నర్ కార్యక్రమం అమలుపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. దేశం ఆర్థిక సునామీ దిశగా వెళుతోందన్న రాహుల్ గాంధీ వాదనలు నిరాధారమని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ప్రపంచవ్యాప్త ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ స్థిరమైన వృద్ధిని కనబరుస్తోందని, బలమైన ఫారెక్స్ నిల్వలు, రికార్డు స్థాయి ఎఫ్డీఐ పెట్టుబడులు, నియంత్రణలో ఉన్న ద్రవ్యోల్బణమే దీనికి నిదర్శనమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు థ్రెడ్ పోచంపల్లి చేనేత వస్త్ర ప్రదర్శన హైదరాబాద్లోని హైటెక్స్ లో ప్రారంభమైంది. చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ నెల 7వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. జపాన్ దేశం హిరోషిమా రాష్ట్రానికి చెందిన ప్రతినిధుల బృందం ఈరోజు తెలంగాణ శాసనమండలి శాసనసభలను సందర్శించింది. ఈ సందర్బంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ భారతదేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్టమని తెలిపారు. తెలంగాణ రాష్ట రాజధాని నగరంలో అన్ని దేశాలకు చెందిన ప్రజలు జీవిస్తున్నారని, తమ బిజినెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. హైదరాబాద్ శివార్లోని కోహెడలో పండ్ల మార్కెట్ నిర్మాణానికి రేపు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట రైతుల అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణ జలహక్కుల తీవ్ర ప్రమాదం వాటిల్లుతోందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఉపనేత హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పంపులు, మోటార్లు దెబ్బతిన్నాయని, గతంలోనే తాము ఈ విషయం తెలియజేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని హరీష్ రావు ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను 2 రోజుల పాటు పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2వ రోజు నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెరా వద్ద ఉన్న వట్టెం పంపు హౌస్ 3వ లిఫ్టును సందర్శించారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. ప్రకృతిని కాపాడడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్లోని డేర్ పార్కులో జరిగిన కార్యక్రమంలో మొక్కలు నాటిన అనంతరం మంత్రి మాట్లాడుతూ,
1: 1500 కోట్ల ట్యాక్స్ ప్రభుత్వానికి నష్టం వచ్చినా ఢిల్లీ లాగా హైదరాబాద్ కావద్దు, ఢిల్లీ లాగా తెలంగాణ కావద్దు, మన తెలంగాణ గ్రీనరీగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి అటు వాహన కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి ఇవాళ మనం అందరం కూడా ఒక సామాజిక బాధ్యతగా, సోషల్ రెస్పాన్సిబిలిటీగా మొక్కలు నాటాలి.
0: అంతకుముందు సిద్దిపేట జిల్లాలోని అర్బన్ ఆక్సిజన్ పార్కులో కూడా పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కేంద్రాల పరిసరాల్లో ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163ను అమలు చేస్తున్నట్టు, పరీక్షా కేంద్రాలకు 500 మీటర్ల దూరం వరకు జనం గుమిగూడకూడదని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని శ్రీరాంపూర్ జిఎం శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్

0: ఏరియాలో మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: ఇక్కడికి మొత్తంగా చూసినట్టయితే 15,000 హెక్టార్లలో సుమారు 5.5 కోట్ల మొక్కలు నాటారు. అలాగే శ్రీరాంపూర్ ఏరియాలో చూసినట్టయితే సుమారు 1,500 హెక్టార్లలో 22 లక్షల మొక్కలు ఇప్పటి వరకు నాటారు. ఇది కంటిన్యూస్ గా కొనసాగుతూనే ఉంటుంది.
0: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. మంచిర్యాల జిల్లా శంకర్పూర్ గ్రామంలో కోటపల్లి పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. త్వరలో విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పాఠశాల బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నత ప్రమాణాలతో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సేవలను అందించేలా చర్యలు చేపట్టినట్టు బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి వెంకటేష్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పాలమూరు జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టీబీ రహిత తెలంగాణ లక్ష్య సాధనకు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాల గని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェニ
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్లో టైం 6:22 క్రాస్ చేసి 2 సెకండ్స్ అవుతుంది. పాటతో ప్రయాణం వింటున్నారు. రాయుడు సినిమా కోసం వందనా శ్రీనివాసన్, జితిన్ రాజ్ పాడిన పాట, శ్రీమణి రచన, డి ఇమాన్ సంగీతం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సమయం. మేము మానసి నకాష్ అజిస్ పాడిన పాట, ఆనంద్ శ్రీరామ్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్ 8వ తేదీ అంటే ఈ సోమవారం

0: ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, అలాగే 2:15 నుండి 3 గంటల వరకు శ్రోతలు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402324-0852, 0402324-0853. గుర్తుంచుకోండి, ఈ సోమవారం జూన్ 8వ తేదీ ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు, 12:40 నుండి 1:10 వరకు, అలాగే 2:15 నుంచి 3 గంటల వరకు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. దేవేశ్ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో చంద్రబోస్ రచన జయ జానకి నాయక సినిమా నుంచి గానం శ్వేతామోహన్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీరింతవరకు లంహే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

0: భర్త మహాశీలకు విజ్ఞప్తి సినిమా కోసం భీమ్ శిశిరలు కంపోజ్ చేసిన పాట. యూకే స్వాతి రెడ్డి గానం, దేవ్ పవార్ రచన.
1: ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా

0: మన వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో ప్రత్యేక కార్యక్రమాలు. సోమవారం జూన్ 8వ తారీఖు ఉదయం 10:03 శ్రీ రాజగోపాల్, శ్రీమతి ఇందిరా బెనర్జీ, శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు సమర్పించి ప్రత్యేక జనరంజని. ఉదయం 11:03 నవభారత స్వరం ప్రత్యేక రూపకం మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
1: అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన పాట వచ్చేస్తుంది కోర్ట్ సినిమా కోసం. పూర్ణాచార్య రచన, విజయ్ బుల్గానీ సంగీతం.

ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

0: சாம்பியன் சினிமா கோசம் ராமிரியால பாடின பாட்டாதி சங்கீதம் மிகிஜேமியர் சாகித்யம் காசர்ல ஷாம்.
1: ஆகாசவாணி 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ మోదీ, ఈ కార్యక్రమాలు వృద్దిని వేగవంతం చేయడంతో పాటు ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశంలోని అత్యంత శుభ్రమైన నగరాల్లో ఒకటైన సూరత్లో ఉండడం తనకు సంతోషంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచం క్రమంగా పచ్చదనంతో కూడిన భవిష్యత్తు వైపు సాగుతోందని, ఈ మార్పులో భారత్ కూడా చురుగ్గా భాగస్వామ్యం పొందుతోందని ఆయన అన్నారు.
1: దునియా అబ్ హరిత్ యుగ్ కీ తరఫ్, గ్రీన్ ఫ్యూచర్ కీ తరఫ్ బహుత్ హి సావధాన్ హో చుకీ హై. భారత్ భీ గ్రీన్ గ్రోత్ పర్ బహుత్ అధిక్ కామ్ కర్ రహా హై, ఔర్ ఇస్మే భీ గుజరాత్ రాజ్య హై జిస్నే ఇస్ శతాబ్ది కే ప్రారంభ మే హి సర్కార్ మే క్లైమేట్ చేంజ్ కా అలగ్ డిపార్ట్మెంట్ బనాయా థా, ఔర్ గుజరాత్ కే చారణ్ కా గావ్ మే భారత్ కా పహలా సోలర్ పార్క్ భీ బనాయా గయా థా.
0: ఈ సాయంత్రం మోదీ దామన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఆరోగ్యరంగం, విమానయాన మౌలిక సదుపాయాలకు సంబంధించినవి ఉన్నాయి. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యము అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనే పరిష్కారాలు స్థిరమైనవి, వ్యయపరంగా సమర్థవంతమైనవి, దీర్ఘకాలిక పర్యావరణ ప్రయోజనాలను అందించగలిగేవి, సామాజిక మాధ్యమం

0: క్రమంలో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయన అధికార నివాసంలో ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమం కింద ఒక మొక్కను నాటారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వాహక అధికారి గౌరవ్ ద్వివేది ఈరోజు న్యూఢిల్లీలోని ఆకాశవాణి ప్రాంగణంలో ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమం కింద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ మురుగన్, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. నీటిని సంరక్షించడం, చెట్లు నాటడం, వాటిని కాపాడడం, పరిరక్షించడం అత్యంత అవసరమని ఆయన పునరుద్ఘాటించారు.
1: మా కా నామ్ సే ఏక్ పేడ్ లగానే కే లియే మరా ప్రధాన మంత్రి జీ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ అండ్ హీ కాల్డ్ టు ద నేషన్ వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే, సో వీఆర్ ఆల్ అబ్జర్వింగ్ దిస్ డే. ఎస్ అండ్ మా కా నామ్ సే ఏక్ పేడ్ లగాయింగే.

0: माँ का नाम से एक पेड़ लगाने के लिए। हमारा प्रधानमंत्री जी ऑलवेज एक्सप्रेस एंड ही कॉल्ड टू द नेशन वर्ल्ड एनवायरमेंटल डे, सो वी आर ऑल ऑब्जर्विंग दिस डे एस एन माँ का नाम से एक पेड़ लगाएंगे।
1: భారతదేశంలో వాహనాల మార్కెట్ మే నెలలో సుమారు 4.4 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి గత ఏడాదితో పోలిస్తే 23% వృద్ధిని సాధించింది. ఆటోమొబైల్ రంగం పనితీరును ప్రస్తావిస్తూ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ విశేష వృద్ధి వినియోగదారుల డిమాండ్ను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. భారత్లో తయారైన వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దేశంలోని తయారీ రంగం అభివృద్ది చెందుతోంది అనడానికి నిదర్శనమని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణాన్ని ఆవిష్కరణలు, పారిశ్రామిక స్ఫూర్తి, 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు ముందుకు నడిపిస్తున్నాయని గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. గత నెలలో రాష్టపతి భవన్లో జరిగిన మొదటి పౌర పురస్కార ప్రదానోత్సవంలో రాష్టపతి 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేశారు. ఈ సంవత్సరం రాష్టపతి 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలతో సహా మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి ఆమోదం తెలిపారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా రేపో రేటును 5.25% కొనసాగించాలని నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని తెలియజేశారు.
2: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से LAF के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
1: స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు 5% ఉండగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేటు 5.5% కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ జీడిపి వృద్ధి అంచనాను అంతకుముందు అంచనా వేసిన 6.9% నుండి 6.6% తగ్గించింది. అంతరాయాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరత వాతావరణం సంబంధిత ఆటంకాలను వృద్ధికి ఉన్న ప్రధాన ప్రతికూల అంశాలుగా గవర్నర్ పేర్కొన్నారు. కేంద్ర బ్యాంక్ తన ద్రవ్యాల్బడ అంచనాలను కూడా 4.6% నుండి 5.1% పెంచింది. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితిలోనే ఉంటుందని అంచనా వేసినప్పటికీ పెరుగుతున్న ఇంధన ధరలు, అధిక ఉత్పత్తి ఖర్చులు రాబోయే నెలల్లో ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ తెలియజేస్తోంది. విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి ఆర్బీఐ 15, 30, 40 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వ సెక్యూరిటీలను జారీ చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇతర అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు ఆర్బీఐ పెట్టుబడి అవకాశాలను మరింతగా మెరుగుపరిచింది. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, నైరుతి బంగాళాఖాతంలోని మిగతా ప్రాంతాలకు కూడా నైరుతి ఋతుపవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లేప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో జరిగిన ఈ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ, ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలా ప్రోత్సహించడానికి, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు. అహ్మదాబాద్ వేదికగా

0: మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ఈ పోటీల్లో 60కి పైగా దేశాల నుండి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. జూన్ 4 నుండి 8 వరకు జరుగుతున్న ఈ ఈవెంట్ యోగాసనాలను ఒక క్రమబద్దమైన అంతర్జాతీయ క్రీడగా అభివృద్ది చేయడానికి ఒక మైలురాయి లాంటి ప్రయత్నంగా పరిగణించబడుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్ లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యము అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
2: సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్, ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికిల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7 సండే 6 AM గజ్జిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2,000 మందికి పతకాలు, సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇది మన చట్టం. ఎలక్ట్రానిక్ గూడ్స్ నాణ్యత, భద్రత, పనితీరు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS డైరెక్టర్ శ్రీమతి తమ్మడి సుజాత గారితో పరిచయం. 2వ భాగం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈరోజు మనతో ఉన్నారు తమ్మడి సుజాత గారు. వీరు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్ బ్రాంచ్ సంచాలకులుగా ఉన్నారు, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ కింద భారత ప్రభుత్వం. అయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థ ఏం చేస్తుంది, దాంట్లో ముఖ్యంగా ఈరోజు ప్రతి భారతీయ కుటుంబం వాడే ఎలక్ట్రానిక్ గూడ్స్ వాటి క్వాలిటీ, నాణ్యత కావచ్చు, సేఫ్టీ భద్రత కావచ్చు, పర్ఫార్మెన్స్ పనితీరు పనితనం కావచ్చు, వాటికి సంబంధించిన సర్టిఫికేషన్ ఇవ్వడం విషయంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పనిచేస్తుంది. మరి ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ హౌస్ హోల్డ్ ఐటమ్స్కి సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ గురించి మనకు వివరించడానికి సుజాత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సుజాత గారు నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: సుజాత గారు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ఉన్న ప్రోడక్ట్ కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారుడికి క్వాలిటీ, నాణ్యత, సేఫ్టీ, భద్రత, పర్ఫార్మెన్స్ పనితీరు యొక్క గ్యారంటీని ప్రభుత్వం తరపున మనం ఇచ్చే సర్టిఫికేషన్ ఇస్తుందని అర్థం. అయితే ఎవరైనా వినియోగదారుడు బీఏఎస్ సర్టిఫికేషన్ ఉన్న ప్రోడక్ట్ కొనుగోడం ద్వారా తన ఖర్చు ఎక్కువైతుందని కానీ తనకు తెలియక ఈ అవేర్నెస్ లేక తక్కువలో దొరుకుతున్న ప్రోడక్ట్, బీఏఎస్ సర్టిఫికేషన్ లేని ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటారు?
1: ఇప్పుడు చూడండి, ఐఎస్ఐ మార్క్ భారతీయ ప్రమాణాల సంస్థ ఏం చెప్తుందంటే ఐఎస్ఐ మార్క్ ఉన్న ప్రోడక్ట్స్నే వినియోగదారుడు వాడుకోవాలి. కానీ ఇక్కడ ఈ సంస్థ ముఖ్య ఉద్దేశము నాణ్యత పైననే దృష్టి సారిస్తుందే తప్ప వాళ్ళ యొక్క రేటు ప్రైజు గురించి మాట్లాడదు. నాణ్యతలో వాళ్ళు ఏదైనా లోపాలు ఫైండ్అవుట్ చేసుకున్నప్పుడు ఈ కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా బీఐఎస్ని సంప్రదించవచ్చు. ఇకపోతే ఐఎస్ఐ, నాన్ ఐఎస్ఐ, మేము చెప్పొచ్చేది ఏంటంటే ఐఎస్ఐ ప్రోడక్ట్ యాజ్ పర్ ద ఇండియన్ స్టాండర్డ్ ద్వారా అది పాటించి మ్యానుఫ్యాక్చర్

0: మ్యానుఫ్యాక్చరర్స్ తయారు చేసిన వస్తువు కాబట్టి మనకు అక్కడ నాణ్యత విషయంలో కానివ్వండి, భద్రత విషయంలో కానివ్వండి, ఒక గ్యారంటీ అనేది మనకి ఉంది. అదేవిధంగా ఈ సంస్థ చెప్పొచ్చేది ఏంటంటే, ఆ నాన్ ఐఎస్ఐ వస్తువులను కూడా మీరు వాడకుండా ఉండాలి అన్న అవగాహనలు కూడా ఈరోజు దేశం మొత్తంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క వినియోగదారుడు కానివ్వండి, మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, షాప్ డీలర్స్ కానివ్వండి, ఇన్స్టిట్యూట్స్, స్టూడెంట్స్, ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ సంస్థ వెళ్ళి వాళ్లకు అవగాహన కల్పిస్తుంది. ఎలా డిటెక్ట్ చేసుకోవాలి ఐఎస్ఐ ప్రోడక్ట్స్, ఎలా మనం చూస్ చేసుకోవాలి, ఏ రకంగా ఒకవేళ ఫేక్ ఐఎస్ఐ ఉంటే ఏం చేయాలి అన్న దానికి ఒకటే ఒక సొల్యూషన్ ఇచ్చిందండి, బిఐఎస్ కేర్ యాప్. మీరు ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని బిఐఎస్ కేర్ యాప్ని చూసినట్లయితే అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనకు చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి, అవన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని మనవి.
1: బాగుందండి సుజాత గారు. ఇప్పుడు మీరు అన్నారు బిఐఎస్ క్యూసీఓస్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ ద్వారా నియంత్రణ జరుపుతుంది. అయితే ఎవరైనా ఒక షాప్ కీపరు తనకు తక్కువలో దొరకాలి ప్రోడక్ట్ లేదా లాభాపేక్షతో తన షాప్లో క్యూసీఓలో ఉన్న ఐటమ్స్లోంచి ఒక ఐటమ్ తను బిఐఎస్ సర్టిఫికేషన్ కానిది అమ్మితే అలాంటి వారిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా?
0: తప్పకుండానండి. ఇప్పుడు బిఐఎస్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ ఒకసారి జారీ చేశారు అంటే గనక ఎవరెవరు ఇందులోకి పరిగణించబడతారు అనంటే, ఈ సర్టిఫికేషన్ లేకుండా ఉత్పత్తి చేయడము, అమ్మడము లేదా పంపిణీ చేయడము, ఈ మూడు విషయాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ చట్టరీత్యా శిక్షార్హులు. సో అందుకని క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ మనము తప్పకుండా, ఇప్పుడు నేను ఇవాళ షాపు వాళ్ళ కదా నేను పాటించడానికి లేదు అనడానికి కూడా లేదండి. ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లో ఉన్న ప్రోడక్ట్స్కి కంపల్సరీ ఐఎస్ఐ మార్క్ ఉండాలి. అవే ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్స్నే వాళ్ళు మార్కెట్లోకి అందుబాటులో ఉంచాలి వినియోగదారులకి. అదే చెప్తుంది క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్.
1: అయితే ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతి సంవత్సరం కొత్త క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం అన్నారు. అయితే ఒక సంస్థ తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కావచ్చు, ఫ్యాక్టరీలో కావచ్చు, ఈ సంవత్సరపు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం వస్తువుని తయారు చేసింది, వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఇందులో చేంజెస్ వస్తే అవి ఇంప్లిమెంట్ చేయడానికి లేదా వాటిని ఆచరణలో పెట్టడానికి కంపెనీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది, వాళ్ళకి ఈ సమయంలో ఏదైనా వెసులుబాటు ఇస్తారా?
0: ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ అనేటివి కంపెనీస్కి అంటే మ్యానుఫ్యాక్చరర్స్కి అందుబాటులో ఉంచుతారండి. భారత ప్రభుత్వము తీసుకున్న నిర్ణయము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు పరిశ్రమలు తీసుకుంటే రకరకాల పరిశ్రమలు అందుబాటులో ఉన్నాయి. ఎలా అంటే పెద్ద తరహా పరిశ్రమలు, మధ్యతరహా పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, లఘు పరిశ్రమలు, ఇలా రకరకాల పరిశ్రమలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రతి ఒక్క పరిశ్రమ ఎవరైతే ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్లో ఉన్న ప్రోడక్ట్స్ని తయారు చేస్తున్నారో వాళ్ళకి కొంతకాలం సడలింపు చేస్తారండి. అందులో మైక్రో ఎంటర్ప్రైజెస్ తీసుకుంటే వాళ్ళకి 12 నెలల కాలం పాటు ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఇస్తుంది. అదేవిధంగా స్మాల్ ఎంటర్ప్రైజెస్ చిన్న తరహా పరిశ్రమలకి 9 నెలల గ్రేస్ పీరియడ్ ఇస్తుంది. ఇందులోన మనకి ఒక 200 యూనిట్స్ వరకు వాళ్ళు తెచ్చుకోవచ్చు అండి, దిగుమతి చేసుకోవచ్చు. ఎందుకు అనంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్పస్కి మాత్రమే, వాటిని ఎక్కడా కూడా అమ్మడానికి వీలు లేదు. ఇవి క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లో మనకి నిర్ధారించడం జరిగింది.
1: సుజాత గారు, ఐఎస్ఐ మార్కును చూసి తీసుకోవడం విషయంలోను అలాగే ఫేక్ ఐఎస్ఐని కనుగొనడానికి బిఐఎస్ కేర్ యాప్ ద్వారా వినియోగదారులు జాగ్రత్త పడవచ్చు అని చెప్పారు. మీరు ఇందాక మాటలో IS 302 Part 1 అన్నారు, ఈ IS 302 Part 1 అంటే ఏంటి, వివరిస్తారా?
0: ఇండియన్ స్టాండర్డ్ 302 Part 1 అనేది ఈ విద్యుత్ పరికరాలకి అంటే ముఖ్యంగా మనకి హోమ్ అప్లయన్సెస్ కోసము రూపొందించిన స్టాండర్డ్ అండి. అదేవిధంగా ఇందులో ఏంటంటే ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలు అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కూడా మనకి ఉన్నాయి. ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో IEC 60335-1 ఈ స్టాండర్డ్ని ఆధారంగా మనము ఈ ఐఎస్ ఇండియన్ స్టాండర్డ్ 302 Part 1 మనం రూపొందించడం జరిగింది. ఈ 302 Part 1 ఏదైతే వస్తువులు బేస్ చేసుకొని తయారు చేసిన వస్తువుల్లో మనకి ముఖ్యంగా ప్రమాదాలు, రెగ్యులర్గా సంభవించే ప్రమాదాలను అరికట్టడానికి ఈ స్టాండర్డ్ అనేది ఎక్కువగా శాతము ఉపయోగపడుతుంది.
1: అయితే మీరు అంటున్నారు ప్రమాదాలు అంటుంటే నాకు సగటు భారతీయుడు ఎక్కువగా చూసినవి వార్తాపత్రికల్లో మాధ్యమాల్లో ఎక్కువగా కనిపించేది ఈ మధ్య

0: ముఖ్యంగా వస్తుంది. ఫోన్ ఛార్జింగ్ పెడుతూ మాట్లాడి ఫోన్ పగిలిపోవడం, పేలిపోవడం, తద్వారా గాయాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఈ మధ్య ఎక్కువగా అమ్మకం జరుగుతున్న ఎలక్ట్రిక్ బ్యాటరీ వెహికల్స్ ఎక్కువగా జరుగుతున్నాయి, వాటిల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి వాటిని అరికట్టడానికి కానీ అలాంటి వాటిని బారిన పడకుండా వినియోగదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటివి నివారించవచ్చు?
1: ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో తీసుకుంటేనండి, ఇప్పుడు మనకి కంపల్సరీ రిజిస్ట్రేషన్ స్కీమ్ అనేది ఒక యాక్టివిటీ ఉంది బీఐఎస్లో, సిఆర్ఎస్ అంటాము మనము. ఈ సిఆర్ఎస్ ఆల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటే ఇప్పుడు మనకి కంప్యూటర్స్ కానివ్వండి, ప్రింటర్స్, మన మొబైల్ ఫోన్స్, మన ఛార్జర్స్, అలాగే ఈ ఛార్జింగ్ కేబుల్స్ ఇలాంటివన్నీ కూడా ఈ సిఆర్ఎస్ లోపలికి వస్తాయి. ఇందులో మనకి వినియోగదారుడి విషయానికి వస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ మార్క్ సింబల్ని చూసుకొని వాళ్ళు చూస్ చేసుకోవచ్చు ఆ ప్రోడక్ట్ని. ఎలా అంటే ఈ రిజిస్ట్రేషన్ సింబల్ మనకి 8 షేప్ సింబల్ అనుకోవచ్చు, లేదంటే $షేప్ సింబల్, ఎనీథింగ్, ఆ సింబల్ని మీరు కనుక గుర్తిస్తే ఆ ప్రోడక్ట్ కంపల్సరీ బీఐఎస్ సర్టిఫైడ్ ప్రోడక్ట్ అని అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్రోడక్ట్ ఫోన్ తీసుకున్నారనుకోండి, ఫోన్లో మీకు సెట్టింగ్స్ ఉంటుంది, అబౌట్ ఫోన్లోకి వెళ్తే మీరు సెట్టింగ్స్లో మీకు రిజిస్ట్రేషన్ సింబల్ ఫాలోడ్ బై R-నంబర్ అని ఉంటుందండి. ఈ R-నంబర్ ఈ నంబర్ ఏదైతే ఉందో అది మీకు పర్టికులర్ మ్యానుఫ్యాక్చరర్ తయారు చేసింది, అండ్ ఈ మోడల్ వాళ్ళకి బీఐఎస్ వాళ్ళు పర్మిట్ చేశారా లేదా అన్నది కూడా మనము బీఐఎస్ కేర్ యాప్లో చెక్ చేసుకోవచ్చు. ఒకటి, మీరు మీ ఫోన్కి సింబల్ ఎక్కడుంది అన్నది చూసుకోవచ్చు అబౌట్ ఫోన్ సెట్టింగ్స్లో. రెండోది, మీ ఫోన్ బ్యాక్ కవర్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుందండి రిజిస్ట్రేషన్ సింబల్ గురించి. ఈ కేర్ యాప్లో కూడా మీరు మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, డీటెయిల్స్ ఎవరు, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని చూస్ చేసుకోవచ్చు.
0: ఇప్పుడు మీరు చెప్తుంటే నేను నా ఫోన్లో ఓపెన్ చేసి చూస్తున్నాను మేడం, సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్లో రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్ అనే దాంట్లో R-85000280 నెంబర్ ఉంది.
1: అవునండి,
0: మీరు అన్నట్టు 8 లాంటి ఒక ఆకారంలో ఒక సింబల్ ఉంది బాక్స్ లో.
1: అవునండి,
0: IS-13252-1/IEC-609501 IS-16333-3 అని ఉంది, ఇంతేనా?
1: అవునండి.
0: సో ఇలా ఉంది అంటే
1: సర్టిఫికేషన్ జరిగిన ప్రోడక్ట్. ఇప్పుడు ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే అండి, ప్రతి ఒక్క బీఐఎస్ సర్టిఫికేషన్ సింబల్ కి సింబల్ పైన మనకి ఇండియన్ స్టాండర్డ్ నంబర్ అనేది ఉంటుంది. అంటే ఆ ప్రోడక్ట్కి స్టాండర్డ్ ఏంటి, ఏ స్టాండర్డ్ ప్రకారంగా ఈ ప్రోడక్ట్ తయారయ్యింది, అదొకటి. సింబల్కి కింద మీకు రిజిస్ట్రేషన్ నంబర్, లేదు మీకు ఐఎస్ఐ మార్క్ అయితే సిఎంఎల్ నంబర్, ఇలా నంబర్స్ ఉంటాయి. ఈ నంబర్ ఏంటంటే ఒక యూనిక్ నంబర్ మనము మ్యానుఫ్యాక్చరర్కి ఇస్తుంటాము. అంటే ఎప్పుడైతే అతను బీఐఎస్ సర్టిఫికేషన్ తీసుకున్నారో, బీఐఎస్ని అప్రూవ్ చేయి సర్టిఫికేషన్ తీసుకున్నారో, అప్పుడు వాళ్ళకి ఒక లైసెన్స్ నంబర్ జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ నంబరు వాళ్ళు ఆ ప్రోడక్ట్ పైన వేయాలి. ఇకపోతే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది, రిజిస్ట్రేషన్ నంబర్, ఈ నంబర్ని మరి ఈ మ్యానుఫ్యాక్చరర్ అవునా కాదా, నిజమైన వాడా లేదా అన్నది మనం ఎక్కడ చూసుకోవాలి అంటే బీఐఎస్ కేర్ యాప్లో మనం డీటెయిల్స్ చూసుకోవచ్చు, వెరిఫై సిఆర్ఎస్ ఆర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్.
0: అంటే ఇది ఫేకా కాదా అని తెలుసుకోవాలంటే ఈ నంబర్ బీఐఎస్ కేర్ యాప్లో టైప్ చేసి
1: అవునండి
0: చెక్ చేసుకోవచ్చు.
1: అవునండి,
0: బాగుంది మేడం. శ్రోతలు గమనించాల్సిన విషయం ఏంటంటే బీఐఎస్ సర్టిఫికేషన్ ప్రోడక్ట్స్ యొక్క భద్రతకు, నాణ్యతకు, పర్ఫార్మెన్స్, పనితీరుకు ఎంతో ముఖ్యమని చెబుతున్నారు. మరి కామన్గా వినియోగదారులు చేసే మిస్టేక్స్ ఏంటి, దాంతోపాటు చివరగా శ్రోతలకు మీ తరపున మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి?
1: వినియోగదారులు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారంటేనండి, వాళ్ళు ఐఎస్ఐ మార్క్ ఉన్న ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవడంలో మిస్టేక్స్ చేస్తున్నారు. నా ఉద్దేశంలో ఈ ఐఎస్ఐ మార్క్ మరి ఎలా చేయాలి, ఉదాహరణకు చెప్పాలంటే ఒక వినియోగదారుడు ఏదైనా వస్తువు కొనడానికి షాప్లోకి వెళ్ళారు, షాపు వాళ్ళు చాలా రకాల వెరైటీస్ మీకు చూపిస్తుంటారు. సో ఇందులో మేము మెసేజ్ ఏం చెప్తున్నాము అంటే, ప్రతి వినియోగదారుడు ఐఎస్ఐ మార్క్ అనేది ఆ ప్రోడక్ట్ పైన ఉందా లేదా, ఉంటే గనక అది ఏం వెరైటీ ఏంటి అనేది కొంచెం డీటెయిల్స్ అనేవి మన బీఐఎస్ కేర్ యాప్ చెప్పాను కదా, ఆ యాప్లో మీరు చెక్ చేసుకొని చూసుకొని మీరు కొనుక్కోవాలని మేము చెప్తున్నామండి. కంపల్సరీ మీకు కంప్లైంట్ రిడ్రెసల్ అనేటివి కూడా మెకానిజమ్స్ ఉన్నాయి బీఐఎస్లో, కానీ ఇవి మీరు వాడే ముందు మీరు మీకు

0: ఎక్కువగా అవేర్నెస్ అవగాహన తెచ్చుకొని ఈ ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్స్ని మీరు వినియోగించుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకున్నట్టు అవుతుందండి. ఇకపోతే మీకు మిగతా డీటెయిల్స్ కావాలంటే అఫీషియల్ వెబ్సైట్ www.bis.gov.in ఈ వెబ్సైట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీరు చూసుకొని ఎప్పటికప్పుడు అవేర్నెస్ అనేది తెచ్చుకోండి. జాగో గ్రాహక జాగో, మేలుకో వినియోగదారుడ మేలుకో, ఈ అంశంలో మీకు చాలా విషయాలు తెలుస్తాయి bis.gov.in వెబ్సైట్లో.
1: సుజాత గారు హైదరాబాద్ బ్రాంచ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కి డైరెక్టర్గా ఉన్నారు. మరి ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై చాలా చక్కటి వివరాలు అందజేశారండి మా శ్రోతలకి. మీ విలువైన సమయం వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం
0: అండి. నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

0: మీరింతవరకు ఇదే మన చట్టం ఎలక్ట్రానిక్ గూడ్స్ నాణ్యత భద్రత పనితీరు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ డైరెక్టర్ శ్రీమతి తమ్మడి సుజాత గారితో పరిచయం రెండవ భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్లో టైం 7:32 అయింది. పాటతో ప్రయాణం వింటున్నారు. ముందుగా వచ్చేస్తుంది 7 బైజీ బృందావన్ కాలనీ సినిమా కోసం కార్తీక్ పాడిన పాట, యువన్ శంకర్ రాజా సంగీతం, ఏఎం రత్నం శివగణేష్ రచన.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: के पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है.
2: గత 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం

0: కూడా అందించబడింది. నేడు దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు. ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
1: పాటతో ప్రయాణం వింటున్నారు. నేనున్నాను సినిమా కోసం ఎంఎం కీరవాణి కంపోజ్ చేసిన పాట, చంద్రబోస్ సాహిత్యం, సునీత టిప్పు గానం.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో ప్రత్యేక కార్యక్రమాలు. సోమవారం జూన్ 8వ తారీఖు ఉదయం 10:03 శ్రీ రాజగోపాల్, శ్రీమతి ఇందిరా బెనర్జీ, శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు సమర్పించి ప్రత్యేక జనరంజని. ఉదయం 11:03 నవభారత స్వరం ప్రత్యేక రూపకం మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
3: ఫిట్నెస్ కు బెస్ట్ సైక్లింగ్. ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గజమూలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్, జూన్ 7 సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000033100.
4: పాటతో ప్రయాణం ఇస్తున్నారు విద్యురాజ్య నాగ్ స్టూడెంట్ క్లాక్ టైం 7:46 రాసేసి 33 సెకండ్స్ అవుతుంది. మణి శర్మ కంపోజ్ చేసిన ఒక పాట వచ్చేస్తుంది జై చిరంజీవ సినిమా కోసం, చంద్రబోస్ రచన, కేకే అండ్ బృందం గానం.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

పాటతో ప్రయాణం వింటున్నారు. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్ 8వ తేదీ అంటే ఈ సోమవారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12:40 నుండి 1:10 వరకు, అలాగే 2:15 నుండి 3 గంటల వరకు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402324-0852, 0402324-0853. గుర్తుంచుకోండి, ఈ సోమవారం జూన్ 8వ తేదీ ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12:40 నుండి 1:10 వరకు, 2:15 నుంచి 3 గంటల వరకు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, స్టూడియో క్లాక్, టైం ఎగ్జాక్ట్ 8:00. ఇప్పుడు న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఈ ప్రాజెక్టులు సూరత్లోని రోడ్డు, విద్యుత్తు, పారిశ్రామిక రంగాలను కవర్ చేస్తాయి. పాలమూరు జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఈరోజు అన్నారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడడానికి ప్రభుత్వము, విద్యా సంస్థలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా పనిచేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్టస్థాయి డ్రగ్ అబ్యూజ్ అవేర్నెస్ వర్క్షాప్లో పిలుపునిచ్చారు. పేదల జీవనోపాధికి ఏమాత్రమూ ఇబ్బంది లేకుండా నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని క్యూర్ పరిధిలో పేదలు నివాసముంటున్న ప్రాంతాలకు సమీపంలోనే 100 LIG, MIG ఇళ్లు నిర్మించబోతున్నట్టు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ, అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో స్పోర్ట్స్ ప్యాకెడ్ సహకారంతో నిర్వహిస్తున్న యంగ్ తెలంగాణ ఫుట్బాల్ లీగ్ 2026-27 హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈరోజు ప్రారంభమైంది. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని ఈరోజు త్రిపురలోని భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న లంకమురా బోర్డర్ అవుట్పోస్టు వద్ద జరిగిన ప్రహరీ సమ్మేళనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. అండమాన్ దీవుల తూర్పు తీరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీవిజయపురం 3 వద్ద సహజ వాయువును కనుగొన్నట్టు పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ పురి ఈరోజు ప్రకటించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆహ్వానం మేరకు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ 3 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈరోజు న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోనూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్విమాస ద్రవ్య విధానాన్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. హాకీలో జపాన్లోని కకామిగాహరాలో ఈరోజు జరిగిన పురుషుల అండర్-18 ఆసియా కప్ 2026 సెమీఫైనల్లో భారత్ పాకిస్తాన్ను 5-3 తేడాతో ఓడించి ఆతిథ్య జపాన్తో టైటిల్ పోరుకు సిద్దమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మీట్ ద స్టార్ పద్మశ్రీ ఆస్కార్ అవార్డుల గ్రహీత ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారితో పరిచయం. పరిచయకర్త

0: శ్రీమతి నీహారా కానేటి.
1: 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం ఈ శీర్షికలో ఈరోజు మనతో విశిష్టాతిథి ఉన్నారు. ఆయన గురించి ఇంట్రడక్షన్ చెప్పే కంటే ఒక పాట వినిపిస్తాను, మీకు అర్థమైపోతుంది.

1990లో కల్కి మనసు మమత సినిమాలతో తెలుగువారికి స్వరకర్తగా పరిచయమై తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడతో పాటు హిందీ సినిమాలకి కూడా స్వరకల్పన చేసి తెలుగువారి పాటకి బాణికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ని సంపాదించిన వారిలో ఒకరు, ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ స్టేజ్లపై తెలుగువారి ఔన్నత్యాన్ని చాటిన నాటునాటు పాట స్వరపరిచిన మోస్ట్ లవ్డ్ ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ కీరవాణి గారు ఈరోజు మనతో ఉన్నారు.

0: ఆల్ ఇండియా రేడియోతో కీరవాణి గారి అనుబంధం వారి మాటల్లోనే తెలుసుకుందామా?
1: నమస్తే సార్.
2: నమస్కారం అండి.
1: ఆకాశవాణి స్టూడియోస్ కి ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం సార్.
2: సంతోషం అండి.
1: 90 వసంతాలు ఆకాశవాణి పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంతో మంది ఆకాశవాణితో అనుబంధం ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నాను సార్. అయితే ఈ కార్యక్రమాలు ప్రసారం చేయడం మొదలుపెట్టిన తర్వాత శ్రోతల్లో చాలా మంది కూడా వాళ్ళ అనుభవాలు మాకు చెప్పడం మొదలుపెట్టారు. లలిత సంగీతం వినడం, శాస్త్రీయ సంగీతం వినడం, సినిమా పాటలు వినడం, ఇవన్నీ కూడా ఆకాశవాణితోటే మొదలైంది. ఆర్ చైల్డ్హుడ్ కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ఆకాశవాణి అని చెప్పేసి. సో ఒక్కసారి మీ చైల్డ్హుడ్ లోకి వెళ్దాం సార్.
2: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి. 20 సంవత్సరాలు.
1: 20 సంవత్సరాలు.
2: 70 అంటే నాకు 9 సంవత్సరాలండి. అప్పటికి మా అమ్మమ్మ గారి దగ్గర ఒక రేడియో ఉండేది. అంటే అది ఏ బ్రాండ్ రేడియో నాకు తెలియదు. ఆ రేడియో నాకు చాలా ఇష్టం. అటువంటిది నాకు మళ్ళీ దొరకట్లేదు ఎక్కడ వెతికినా. దాంట్లో ఏంటంటే ట్యూన్ చేసేటప్పుడు మామూలు రేడియోని ట్యూనర్ అని కూడా అంటారు. ఆ ట్యూనర్లో ఆ డిస్ప్లేలో ఒక లైట్ వెలుగుతుంది. బ్యాండ్ విడ్త్ అంతా కూడా అన్నీ మీకు అందులో క్లియర్గా తెలుస్తాయి. సో అది చాలా నైట్ యూసేజ్కి కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉండేది, చాలా అట్రాక్టివ్గా ఉండేది. అటువంటి రేడియో మళ్ళీ నాకు దొరకడం కష్టంగా ఉంది ఈ రోజుల్లో. ఆ రేడియోలో నేను 1970లో కర్ణాటక రాష్ట్రంలో మా నాన్నగారిది ఉన్నప్పుడు అప్పుడు నేను పాటలు వింటూ ఉండేవాడిని. సినిమా పాటలు ముఖ్యంగా ఆ రోజుల్లో ఎస్ రాజేశ్వరరావు గారు, మహదేవన్ గారు అటువంటి మహానుభావులు కంపోజ్ చేసిన సినిమా పాటలు వినడం, హిందీ మధ్య మధ్యలో హిందీ పాటలు, ఆ రకంగా నా బాల్యం గడిచిందండి అక్కడ. అప్పట్లో ఏంటంటే డ్రై సెల్స్ వాడేవాళ్ళం రేడియోలో వినడానికి. పవర్తో ఆపరేట్ చేసేవాళ్ళం కాదు. సో ఆ డ్రై సెల్స్ అయిపోయి

0: కొద్దీ కూడా వాల్యూమ్ తగ్గిపోతూ ఉండేది, బాధగా ఉండేది. కొత్త బ్యాటరీలు, వాటిని మేము పల్లెటూళ్ళలో ముక్కలు అనేవాళ్ళం. డ్రై సెల్స్ని పల్లెటూళ్ళలో ముక్కలు అంటారు.
1: ముక్కలు
0: ముక్కలు ముక్కలు అంటే బ్యాటరీ ముక్కలని. నాలుగు ముక్కలు కొని దేవయ్యా అనేవారు. అంటే నాలుగు ముక్కలు కొని తెచ్చి అందులో వేస్తే మళ్ళీ వాల్యూమ్ సెట్ అయ్యేది, బ్రైట్గా వచ్చేది వాల్యూమ్, చాలా సంతోషంగా ఉండేది. సో అదొక ప్రాబ్లం అనమాట, రేడియో వినే వాళ్ళకి ముక్కలలో పవర్ అయిపోతుందనే ప్రాబ్లం. ఏమైనప్పటికీ

0: సో అదొక ప్రాబ్లం అనమాట. రేడియో వినే వాళ్ళకి ముక్కలలో పవర్ అయిపోతుందనే ఒక ప్రాబ్లం. ఏమైనప్పటికీ అవన్నీ మరుపురాని నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ అండి. అప్పుడు రేడియో వినడం, అప్పట్లో సినిమా పాటలతో పాటు నాటికలు కూడా వచ్చేవండి, ఆ నాటికలు వినేవాడిని. ఇది కాకుండా సినిమా పాటలు అంటే నేను మాత్రం వినేవాడిని. మా అమ్మగారు మా పిన్నిగారులు ముగ్గురు ఉండేవారు, వాళ్ళు పోటీ పడి ఒక కార్యక్రమం కోసం ఎదురు చూసేవారు. అదేంటంటే సంక్షిప్త శబ్ద చలనచిత్రం.
1: అవును,
0: అంటే 3 గంటల తెలుగు సినిమాని పాటలు అవి తగ్గించేసి, ఫైట్ సీన్స్ ఉంటే యాక్షన్ సీన్స్ అనేది తగ్గించేసి, డైలాగ్ పోర్షన్స్ వరకు మాత్రమే ఉంచి ఎడిట్ చేసి 1 గంటకి కుదించి ఒక సినిమాని ప్రసారం చేసేవారండి. సో ఆ సినిమా వచ్చినప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడానికి ఎదురు చూసినంత గొప్పగా ఎదురు చూసేవాళ్ళండి మా పిన్నిగారులు మా అమ్మగారు, మాది జాయింట్ ఫ్యామిలీ. సో వాళ్ళందరూ కలిసి ఆ సినిమా నెలకొకసారో సెకండ్ సాటర్డే సెకండ్ సండే వచ్చేది. అది ఒక్కొక్క సినిమా కుటుంబ కథా చిత్రాలు ముఖ్యంగా సంక్షిప్త శబ్ద చలనచిత్రం కోసం వాళ్ళు వెయిట్ చేయడం, ఆ సినిమా అంతా కూడా వాళ్ళు వినడం రేడియోలో, ఆ ఎంజాయ్ చేయడం నాకు ఇప్పటికీ బాగా గుర్తుందండి.
1: సినిమా చూసిన ఫీలింగ్ వచ్చేదా సార్? ఆ ఇమేజ్ క్రియేట్ చేసుకొని
0: ఆల్మోస్ట్ వచ్చేదండి. ఎందుకంటే భారతీయ సినిమాలు తెలుగు సినిమాలు అప్పట్లో డైలాగ్ ఓరియంటెడ్ అండి, డైలాగ్ డ్రామాసే. థియేటర్ నుంచి సినిమా వచ్చింది కాబట్టి ఆ కనెక్షన్, ఒక డైలాగ్ తర్వాత డైలాగ్ వెళ్తా ఉంటే మొత్తం కథ అర్థం అయిపోయేదండి. మధ్య మధ్యలో ఫైట్ సీన్స్ ఉన్నాయి, అవన్నీ అండర్స్టూడ్ అనమాట.
1: సార్ మీ కుటుంబంలో అందరూ కూడా చాలా క్రియేటివ్. మీ నాన్నగారు లిరిక్స్ రాసేవారు, మీరు కూడా మొదట్లో లిరిక్ రాశారు, అండ్ మీ ప్రొఫెషనల్ వర్క్లో ఆకాశవాణి ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా సార్?
0: అంతకంటే ముందర చెప్తానండి ఆకాశవాణితో అనుభవం. ఈ కార్యక్రమాలు మొదలుపెట్టే ముందర పొద్దున్నే లేచి రేడియో ఆన్ చేస్తే కరెక్ట్గా నిర్దేశించినటువంటి ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసిన తర్వాత అక్కడ ఏం ఉండేది కాదండి, హిస్ నాయిస్ ఒకటి ఉండేది, అని ఒక హిస్ నాయిస్ ఉండేది. అంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ రెడీ టు రిసీవ్ ద సిగ్నల్స్ అని అర్థం. ఆ హిస్ నాయిస్ తర్వాత ఒక బీప్ సౌండ్ వచ్చేది కంటిన్యూస్గా, ఆ బీప్ సౌండ్ నాన్ స్టాప్గా టీ అని వెళ్తూ ఉంటుంది. ఆ బీప్ సౌండ్ చాలాసేపు వెళ్ళిన తర్వాత అప్పుడు సిగ్నేచర్ ట్యూన్ స్టార్ట్ అవుతుంది. ఆ సిగ్నేచర్ ట్యూన్ తెరరా అని ఒకటి వచ్చేది మన షెహనాయిలో, అది రాగానే ఆనందం అనమాట. అంతే కార్యక్రమాలు మొదలవుతాయని చెప్పి వచ్చిన తర్వాత వందే మాతరం వచ్చేది ట్రెడిషనల్ ట్యూన్లో, వందే మాతరం. అది వచ్చిన తర్వాత అప్పుడు అనౌన్సర్ వారు ఎవరైతే వాళ్ళు అప్పుడు డ్యూటీలో ఉన్నవాళ్ళు ఆకాశవాణి అని సోయన్సో కేంద్రం అని చెప్పి ఆ రోజు కార్యక్రమాలు ఒక మెనూ కార్డు లాగా మొత్తం ఎన్ని గంటలకు ఏమిటి ఎన్ని గంటలకు ఏమిటి అని చెప్పి మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఏమేమి ప్రసారం అవుతాయని అవన్నీ చెప్పేవారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అని ఒకళ్ళు చెప్తే ఆకాశవాణి అని హైదరాబాద్ కేంద్రం, ఇలా ప్లెయిన్గా ఒకళ్ళు స్టైలిష్గా ఇలా రకరకాల అనౌన్సర్లు రకరకాల స్టైళ్ళు నాకు గుర్తున్నాయండి ఇప్పటికీ. ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళు చెప్పినప్పుడు తెలుసుకోకుండా ఒకవేళ మనం మిస్ అయినా తెలుసుకోవడానికి వీలుగా వాణి అనే మ్యాగజైన్ ఉండేదండి.
1: అవును,
0: మీకు తెలుసోలేదు?
1: అవునవును సార్, వాణి మ్యాగజైన్ ఉండేది.
0: వాణి మ్యాగజైన్ నేను కొనుక్కునేవాడినండి. దాంట్లో ఏంటంటే అది పక్షపత్రిక, 15 రోజులకు ఒకసారి ఎదర రాబోయే ఆకాశవాణి కార్యక్రమాలన్నీ కూడా వారందరూ డీటెయిల్స్ ఇచ్చేవారు. కాకపోతే నాకు బాధ కలిగేది ఏంటంటే మీరు కోరిన పాటలు అనే కార్యక్రమంలో ఏ సినిమాలో పాటలు వేస్తారు అనే డీటెయిల్స్ ఉండేవి కాదండి. డీటెయిల్స్ ఉంటే నేను ఇంకా సంతోషించేవాడిని. కాకపోతే అట్లీస్ట్ ఏంటంటే ఎప్పుడు ఏ రోజు ఏ కార్యక్రమం ఉందన్నది తెలుసుకునేవాడిని ముందర. ఆ రకంగా దినచర్యలో రేడియో ఎట్లా భాగం అయిపోయింది అన్నది దానికోసం చెప్తున్నాను.
1: ఇప్పటికీ కూడా మీరు ఇందాక అన్నట్టుగానే హిస్ సౌండ్ తర్వాత బీప్, సిగ్నేచర్ ట్యూన్, వందే మాత్రం, మంగళధ్వనితో కార్యక్రమాలు అలాగే మొదలవుతున్నాయి సార్. కార్యక్రమాలు రూపు మార్చుకున్నాయి విత్ టైమ్, బట్ ఆ కోర్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి సార్.
0: నాకు 1972లో కాకినాడకి షిఫ్ట్ అయినప్పుడు అక్కడ చదువుకోవడానికి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అప్పుడు మీరు కోరిన పాటలు అని కానీ, శ్రోతలు కోరిన పాటలు అని కానీ, చిత్తరంజని, మనోరంజని, జనరంజని ఇట్లాంటి రకరకాల టైటిల్స్తో మనం అడిగిన సినిమా పాటలు, ఒక్కొక్కసారి ఒక పాట అనౌన్స్ చేసి ఫలానా ఊరి నుంచి ఫలానా వాళ్ళు అడిగారు అని పేర్లు చెప్పేవారండి. ఒక్కొక్కసారి చెప్పరు, అది అండర్స్టూడ్ది. ఎందుకంటే దాని ఆ పేర్లు అనేది చదివే బదులు ఒక పాట ఎక్స్ట్రాగా

0: ఆ వైఎస్ అనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాల పేర్లు చెప్పరు. ఏదేమైనప్పటికీ ఆ కార్యక్రమం కోసం కళ్ళు కాయలు కాచేలాగా, కళ్ళు కాయలు కాదండి చెవులు కాయలు కాయడం ఏదో మొత్తానికి అట్లా ఎదురు చూడడం, ఆ కార్యక్రమంలో మనకు నచ్చిన పాటలు రాకపోతే తిట్టుకోవడం, అనౌన్సర్ని తిట్టుకోవడం, అంటే మొత్తం అంతా అనౌన్సర్ చేతిలో ఉంది అనే భావంతో
1: అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కూడా అలాగే ఉంది సార్. అంటే ఆకాశవాణి ఇస్ ద ఓన్లీ ఛానల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో కూడా, వివిధ భారతి, రెయిన్బో ఎఫ్ఎం లో కూడా ఇప్పటికీ మీరు కోరిన పాట, మీ కోరికే ఈ పాట, జనరంజని ఇవన్నీ ఉన్నాయి సార్. అయితే మేము కొన్ని రూల్స్ పెట్టుకున్నాం, చాలా తక్కువ సేపు చదువు, ఎందుకంటే 20 పేర్లు పంపిస్తారు సార్, వీధి పేరుతో పాటు అన్ని పంపిస్తారు. సో కొంచెం కన్స్ట్రిక్ట్ చేస్తాం, బట్ చదివే ప్రయత్నం తప్పకుండా చేస్తాం సార్. మీరు ఎలాగో ప్రస్తావించారు కాబట్టి మీరు ఒక పాట కోరండి సార్, మీకోసం ప్లే చేస్తాం.
0: 1972లో నేను ఎక్కువగా నేను విని ఇష్టపడిన పాటలు, అప్పట్లో ఎందుకో కన్నవారి కళలు అనే సినిమాలో పాటలు వచ్చేవండి రేడియోలో, అది అవి వింటే వెంటనే రేడియో గుర్తొస్తుంది. అందులో ఒకనాటి మాట కాదు ఒకనాడు తీరిపోదు అనే పాటని ప్లే చేయవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నానండి.
1: తప్పకుండా ఒకనాటి మాట కాదు అనే పాట కన్నవారి కళలు చిత్రం నుంచి కీరవాణి గారి కోరిక మేరకు ఆకాశవాణి హైదరాబాద్ ప్రసారం చేస్తుంది.
0: ధన్యవాదాలండి.

0: అప్పుడు మా ఇంట్లో ఒకటే రేడియో ఉండేదండి. ఆ రేడియో ఈ మీరు కోరిన పాటలు వచ్చేటప్పుడు ఒక పక్కన పెట్టి వింటే ఇంటిల్లిపాది వినొచ్చు, అది చెవులతో విని ఆనందించేదే. కాకపోతే నేను మా తమ్ముడు దెబ్బలాడుకునేవాళ్ళం అండి. ఆ కార్యక్రమం వచ్చినప్పుడు రేడియో నా దగ్గర ఉండాలి అండి, నా ఊళ్ళో ఉండాలి. ఏంటో డిఫరెన్స్, ఊళ్ళో ఎవరి ఊళ్ళో ఉన్నా అందరికీ వినపడుతుంది వాల్యూమ్ పెడితే, కానీ దానికోసం మీ ఇద్దరం కొట్లాడుకునేవాళ్ళం అండి. అదొక కాన్స్టెంట్ ప్రక్రియ. తర్వాత మేము స్కూల్కి బయలుదేరి వెళ్ళి నడిచి వెళ్తా ఉంటే దారిలో ఇళ్లలోంచి రేడియో 7:15కి పాడి పంటలు అనే కార్యక్రమం, దాని సిగ్నేచర్ ట్యూన్ వినడం, అది అంటే అది వింటే మన స్కూల్ రోజులు గుర్తొస్తాయండి. ఇది కాకుండా కార్మికుల కార్యక్రమం అని ఒకటి ఉండేదండి. ఆ కార్మికుల కార్యక్రమం సిగ్నేచర్ ట్యూన్ నాకు ఎంత ఇష్టం అంటే, ఇప్పుడు దాన్ని మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ వచ్చి, మా ఇంట్లో పనిచేసే కార్మికులు అంటే మా డ్రైవర్ రాజు అని ఉన్నాడండి. సో ఈ రాజుకి రింగ్ టోన్గా పెడదామని చెప్పి నేనే నా స్టూడియోలో ఆ కార్యక్రమం రింగ్ టోన్ నేను హార్మోనియం వాయించి రికార్డ్ చేసి
1: వావ్,
0: అది రాజు రింగ్ టోన్గా నేను పెట్టానండి. మీకు వినిపిస్తాను, నేను వాయించింది.
1: వినిపించండి సార్.
0: ఆ రింగ్ టోన్ వస్తే నాకు రాజు ఫోన్ చేస్తున్నట్టు అర్థం అన్నమాట.

0: ఇది నేనే వాయించానండి.
1: యు రిమెంబర్ ఇట్ సో క్లోజ్ టు ద డీటెయిల్ సార్.
0: నేను వాయించి రికార్డ్ చేసి అది రాజుకి రింగ్ టోన్గా నేను పెట్టడం జరిగిందండి. సో అట్లాగా కొన్ని
1: రాజుతో

0: పాటు నేను కూడా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను సార్.
1: తర్వాత ఆ రోజుల్లో విన్న కార్యక్రమాల్లో పాడి పంటల్లోనూ పలానా పైరు వేశామండి, దాంట్లో ఏదో ఎర్ర పురుగులు పడుతున్నాయి, తెగులు పంటకు సోకిందంటే దానికి ఏ మందులు వాడాలి, ఎటువంటి పెస్టిసైడ్స్ వాడాలనేవి కూడా నిపుణులు సలహాలు ఇచ్చే ఆ కార్యక్రమం కూడా ఉంటూ ఉండేదండి. అవంటే అంటే వాటితో మనకు సంబంధం లేకపోయినా అవి కూడా వినడం, పనున్నా లేకపోయినా అట్లా అంటే వినడం.
0: సార్ మరి ఎటువంటి బ్రాడ్కాస్టింగ్ మీడియంస్ లేనప్పుడు, రేడియో ఒక్కటే బ్రాడ్కాస్టింగ్ మీడియంగా ఉన్నప్పుడు అటు న్యూస్కి కానివ్వండి, పాటలకి కానివ్వండి, లేదంటే ఎంటర్టైన్మెంట్, మీరు అన్నట్టు సంక్షిప్త శబ్ద చిత్రాలు, ఇవన్నీ రేడియో అందించింది. ఆ రకంగా అసలు ఎక్కడో కోల్కతాలో రవీంద్ర సంగీత్ వాయిస్తే అది ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళకు కూడా అక్కడ రవీంద్ర సంగీత్ ఉంది, ఇది ఇలా ఉంటుంది అని తెలిసేది. సో అట్లా మీరు అప్పుడు విని ఇష్టపడ్డ మ్యూజిక్ ఫార్మాట్స్ కానివ్వండి, ఫోక్ ఫార్మాట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా?
1: చాలా ఉన్నాయండి, చెప్తానండి. ముఖ్యంగా మీరు న్యూస్ అన్నారు కాబట్టి, కాకినాడలో నాకు బాగా గుర్తు ఏంటంటే ఒక పార్క్ ఉండేదండి, రామచంద్రరావుపేటకి వెళ్లే దారిలో ఒక పార్క్ ఉండేది పెద్దది. ఆ పార్కులో సాయంత్రం వాకింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా పిల్లలు పెద్దలు వాళ్ళు బెంచీల మీద కూర్చుని ఒక ధ్వజస్తంభంలాగా ఒక సెంటర్లో ఒక పోల్ ఉండేది, దానికి ఒక కట్టేసి ఉండేదండి
0: రేడియో.
1: దాంట్లో ఈవినింగ్ న్యూస్ వచ్చేదండి, ఆ న్యూస్ వినేవాళ్ళు. ఇప్పుడంటే న్యూస్ చాలా చేతి వేళ్ల మీద న్యూస్ తెలుస్తూ ఉంది ఎప్పటికప్పుడు, ఇప్పుడు అలా కాదు. మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి అనుకుంటాను, రోజుకి 3 సార్లు 2 సార్లు న్యూస్. అది కూడా ఏంటండి, ఒక్కొక్కసారి ప్రాంతీయ వార్తలు, ఒక్కొక్కసారి ఢిల్లీ నుంచి రిలే అంటారు, ఢిల్లీ న్యూస్ మళ్ళీ లోకల్ ఛానల్స్ రిలే చేస్తుంటాయి ఇంగ్లీష్లోను, సంస్కృతంలో కూడా స్టార్ట్ చేశారు కొన్నాళ్ళకి. వార్తామని చెప్పి అది అవన్నీ పార్క్లో కూర్చుని అందరూ కూడా అక్కడ ఆసక్తిగా ఆ న్యూస్ కోసం ఎదురు చూస్తూ వినేవాళ్ళు అన్నది. ఎందుకంటే ఇంపార్టెంట్ న్యూస్ అంతా న్యూస్ పేపర్స్లో మర్నాడు వస్తుంది, కానీ న్యూస్ పేపర్ కన్నా రేడియోలో కొంచెం న్యూస్ ముందర వస్తూ ఉండేది. ఇవన్నీ కూడా నాకు గుర్తున్నాయండి. కొన్నాళ్ళ తర్వాత నాకు ఏమైందంటే, మా నాన్నగారు నాకు 2-in-1 కొనిచ్చారండి. 2-in-1లో ఏంటంటే మన రేడియోలో వచ్చే కార్యక్రమాలని క్యాసెట్లో రికార్డ్ చేసుకునే సౌకర్యం ఉన్నటువంటి పరికరం, టేప్ రికార్డర్ కమ్ రేడియో. దాంట్లో నేను మేము కొవ్వూరు షిఫ్ట్ అయిన తర్వాత వాయిస్ ఆఫ్ అమెరికా అని ఉండేదండి శ్రీలంక, షార్ట్ వేవ్లో వచ్చేది అది. దాంట్లో వెస్టర్న్ మ్యూజిక్ వినడం, రేడియో సిలోన్లో బినాకా గీత్మాల వచ్చేదండి. అంటే ఆ వారం బాగా ప్రాచుర్యం పొందిన పాటల్ని అమీన్ సయానీ గారు వాటికి కౌంట్ డౌన్ పద్ధతిలో టాప్ 20 నుంచో టాప్ 10 నుంచో మొదలుపెట్టి టాప్ 1 వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఆయన వ్యాఖ్యానం చెబుతూ ఆ పాటలను ప్రజెంట్ చేసే విధానం చాలా ఆకట్టుకునేదండి శ్రోతల్ని. అవి వినడం, 1 సాంగ్ ఈ వారం ఏంటని దానికోసం ఉత్కంఠతో ఎదురు చూడడం. నాకు బాగా గుర్తు ఒకసారి 1లో క్యాహువా తేరావాదా అనే పాట వచ్చింది, హమ్ కిసీ సే కబ్ నహీ సినిమాలో. సో ప్రతి బుధవారం వస్తుందంటే పండగ అనమాట అండి. మంచి సూపర్ హిట్ సాంగ్స్ వినొచ్చు, హిందీ పాటలు అనేవి అదొకటండి. తర్వాత నేను ఎప్పుడు కూడా నేను మీరు కోరిన పాటలకి నేను ఎప్పుడు ఉత్తరాలు రాయలేదండి, ఎందుకంటే మన ఉత్తరం వాళ్ళు చూస్తారా చెత్తపుట్లో పాడేస్తారా అని చెప్పి నాకు ఒక నిరాశావాదం ఉండేది. కాబట్టి ర్యాండమ్గా నాకు నచ్చిన పాటలు వస్తాయని ఆశతో ఎదురు చూడడం. ఒక్కొక్కసారి కార్యక్రమం చివరిలో మంచి పాట వస్తుందండి, అది సగంలో పల్లవి ప్లే అవగానే ఆపేస్తారు. అప్పుడు అప్పుడు తిట్టుకునే తిట్లు, నేను తిట్టుకునే అనౌన్సర్ను, అంటే ప్రతిదానికి అనౌన్సరే కారణం అని భావిస్తూ ఇంకెవరుంటారని మనకి వాళ్లే మన కనెక్షన్ రేడియోలో, వాళ్ళని తిట్టుకునే తిట్లు వర్ణనాతీతం ఉంటాయి. మంచి చక్కటి పాట మధ్యలో ఆపేశారే అని చెప్పి, ఆ పాట మళ్ళీ ఎప్పుడు వస్తో తెలియదు, అది 1 ఏడాది పడద్దో 6 నెలలు పడద్దో, ఇప్పటిలాగా ఇంటర్నెట్ లేదు కదండి, ఆ పాట వినాలంటే మళ్ళీ అదృష్టం ఉండాలి. ఇవన్నీ బాగా గుర్తున్నాయండి నాకు. తర్వాత మిడ్ నైట్ అయ్యేసరికి రాత్రులు శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు ఉండేవాడి, ఎండి రామనాథన్ గారు, ఇట్లా ద్వార వెంకట స్వామి నాయుడు గారు, ఇట్లా రకరకాల మహానుభావులు గాత్ర కచేరీలు కానీ వయలిన్ వీణ ఇవన్నీ రాత్రి 9 గంటలకో 10 గంటలకో స్టార్ట్ చేస్తే 1 గంట సేపు ఉండేదండి. అది మాకు నిద్రపోయే టైము. అంటే నిద్ర ఎందుకు, నిద్రపోయే టైం ఎందుకన్నా అంటే అవి అర్థం కాక కొంతానో, అంటే ఆ ఏజ్కి, అప్పట్లో ఏజ్కి ఆ క్లిష్టమైన శాస్త్రీయ సంగీతం కొంత అర్థం అవుద్ది, కొంత బాగుంటుంది, కొంత అర్థం అవ్వదు. ఎప్పుడైతే మీకు అర్థం కాదో నిద్ర వచ్చేస్తుంది అట్లాగా. బట్ అవన్నీ రికార్డ్ చేసి పెట్టుకునే ఉండండి నేను. ఇది కాకుండా శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడినటువంటి సినిమా పాటలను ఒక కార్యక్రమం వచ్చేది. అట్లాగే ఆగస్టు 15 వస్తే లేదా రిపబ్లిక్ డే వచ్చినా దేశభక్తి గీతాలు.

0: ప్రసారం చేసేవాళ్ళు. ఫోక్ మ్యూజిక్ని ప్రమోట్ చేయడానికి లోక్ సంగీత్ అని ఒక కార్యక్రమం ఉండేది. ఇట్లాగా ఇవన్నీ ఉంటా ఉండేయండి. నేను రికార్డ్ చేసుకున్న అన్నీ కూడా డిజిటైజ్ చేసి నా ఫోన్లో పెట్టుకున్నానండి. నేను అప్పుడు నేను చెప్పేది 1976 76లో నేను రేడియో నుంచి రికార్డ్ చేసుకున్నవి, అవి అవే ఫైల్స్, సేమ్ క్వాలిటీ, అవి డిజిటైజ్ చేశానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎండి రామనాథన్ గారివి నేను రికార్డ్ చేసుకున్నవి, మీకు కొన్ని ఓపెనింగ్స్ వరకు వినిపిస్తానండి. అవి నేను రేడియోలో రికార్డ్ చేసుకున్నవి.
1: మహాగణపతి నాటరాగం.
0: ఇది ఒకటండి, ఇది విజయవాడ కేంద్రం.
2: ధార్వాడ్ కుల్పరి సార్, ఎండి రామనాథన్ వరహాడు గారికి గిరిపాయి, త్యాగరాజుల కృతి, షహానా రాగ, ఆదితళ.
0: ఇది ధార్వాడ్ గుల్బర్గా కేంద్రం నుంచి నేను కర్ణాటకలో ఉన్నప్పుడు రికార్డ్ చేస్తుందండి.
3: ఎండి రామనాథన్ గారి గానం రికార్డ్. ముందుగా పరిపాలయ పరిపాలయ రీతి గౌళ రాగం రూపక తాళం.
0: ఇది ఒకటి. రకరకాల అనౌన్సర్లు మారుతున్నారు చూడండి.
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సంగీత సూత ఎండి రామనాథన్ గానం నీలాంబరి రాగంలో రామ రామ అనే చిత్ర.
0: ఇట్లాగా ఇవన్నీ సేమ్, అవన్నీ ఫైల్స్ అన్ని అప్పుడు రికార్డ్ చేసినవి. ఈ చేసిన ఫైల్స్ అన్ని నేను డిజిటైజ్ చేసి నా ఫోన్లో పెట్టుకుని నాకు ఎప్పుడు కావాల్సి అప్పుడు వినేది అంటే వీలుగా నేను పెట్టుకున్నాను.
5: ఆల్ ఇండియా రేడియో ఆర్కైవ్స్ ఉన్నాయి సార్ మీ దగ్గర?
0: అంటే అన్ని కాదండి, నాకు నాకు నచ్చినవి
5: నచ్చినవి.
0: అట్లాగే హిందీ పాటలు అవి వినేటప్పుడు యాడ్స్ వచ్చేవండి మధ్య మధ్యలో, రకరకాల రాబోయే సినిమాల తాలూకు ట్రైలర్స్, తర్వాత కొన్ని వాణిజ్య ప్రకటనలు అవన్నీ ఉన్నాయండి నా దగ్గర. మొత్తం అవన్నీ రికార్డ్ చేసి, ఎందుకంటే అవన్నీ వింటే బాల్యం గుర్తొస్తుంది కాబట్టి ఆ యాడ్స్ ట్రైలర్స్ మొత్తం ఆల్ ఇండియా రేడియోలో వచ్చినవన్నీ కూడా నా దగ్గర రికార్డ్ చేసి పెట్టుకుని ఉన్నాయండి. ఎప్పుడైనా ఇప్పుడు మేమున్నది కొవ్వూరు కాబట్టి కొవ్వూరుకి విజయవాడ కేంద్రం, విశాఖపట్నం కేంద్రం సమానంగా లాగుతూ ఉండేవండి. మేము లాగడం అంటాం అంటే
5: ఫ్రీక్వెన్సీ,
0: ఆ ఫ్రీక్వెన్సీ రీచబిలిటీ. అయితే దాంట్లో హిస్ నాయిస్ ఎక్కువ ఉంటుందండి, హిస్ నాయిస్ ఎక్కువను దాని తాలూకు ఒరిజినల్ డేటా తక్కువ ఉంటుందండి. మీకు ఆ కేంద్రానికి సమీపించే కొద్దీ కూడా హిస్ నాయిస్ పోయి పెర్ఫెక్ట్ సౌండ్ మీకు బ్రాడ్కాస్ట్ అవుతుంది. దానికి అది నేను కనిపెట్టింది ఎప్పుడంటే మా చిన్నాన్నగారికి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేవారు హైదరాబాద్లో, వారి దగ్గరికి వచ్చిన రోజులు నేను రేడియో కూడా ఉండేది. అప్పుడు ట్యూన్ చేస్తే చాలా అద్భుతమైన సౌండ్ వస్తుంది. నేను ఆశ్చర్యపోయి అప్పుడు నేను కనిపెట్టింది ఏంటంటే, ఓహో బ్రాడ్కాస్ట్ కేంద్రానికి దగ్గరలో ఆ ఊళ్ళో ఉంటే ఎంత దగ్గరగా ఉంటే అంత క్లారిటీ ఉంటుందన్నమాట. దూరం వెళ్లే కొద్దీ కూడా హిస్ నాయిస్ ఎక్కువ ఉండి అసలు విషయం తగ్గిపోద్దని చెప్పి నేను కనిపెట్టానండి. అప్పుడు అప్పట్లోనే వివిధ భారతి వినడం ఇవన్నీ కూడా బాగా అలవాటు అయిందండి. అప్పుడు ఇవన్నీ వాణిజ్య ప్రకటనలతో కూడిన ఇవన్నీ కూడా.
5: సార్ మీరు కంపోజ్ చేసిన పాటల్లో, సార్ ఇనీషియల్గా మీరు కంపోజ్ చేసిన పాటల్లో కూడా కొంత ఎక్స్పెరిమెంటింగ్ ఉండేది, శాస్త్రీయ సంగీతం ఉండేది. అలాగే శాస్త్రీయ సంగీతంలో రాగాలతో కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు సార్, కంటిన్యూస్ గా ఒకటే ఉండకుండా. అండ్ అలాగే వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండేది. ఇది ఎలా వచ్చింది సార్?
0: దానికి కూడా ఒక కార్యక్రమం చెప్తానండి, సంగీత్ సరిత అని మీరు విన్నారా?
5: ఎస్ సార్.
0: సంగీత్ సరిత అనే కార్యక్రమం మార్నింగ్ 6:30 to 6:40 పది నిమిషాలే సంగీత్ సరిత అని వచ్చేదండి ఒక వాయిస్, ఒక ఫిమేల్ వాయిస్ వచ్చేది. దానికి ఒక సిగ్నేచర్ ట్యూన్ ఉండేది. సంగీత్ సరితాలో ఏం చెప్పేవారంటే ఒక రాగం తీసుకునేవారు, దాన్ని హిందుస్థానీ సాంప్రదాయంలో ఏమంటారు, కర్ణాటక సాంప్రదాయంలో ఏమంటారు అని చెప్పి రెండింటికి ఉదాహరణగా ఒక ప్రసిద్ధులు పాడిన ఒక కీర్తనం అట్లాంటివి ఒక జావళీలు కానీ ప్లే చేయడం, ఆ తర్వాత దాని ఆరోహణ అవరోహణ చెప్పడం, చెప్పిన తర్వాత ఈ రాగాన్ని బేస్ చేసుకుని సినిమా పాటలు ఏమైనా ఉన్నాయా అని ఆ పాటను ప్లే చేయడం, ఇవన్నీ కలిపి 10 నిమిషాల్లో ఆ కార్యక్రమం ఉండేది. మోస్ట్ ఎంటర్టైనింగ్, మోస్ట్ ఎడ్యుకేటివ్గా ఉండేదండి సంగీత సరిత. ఇప్పుడు వస్తుందో లేదో నాకు తెలియదు. చాలా చక్కటి కార్యక్రమం అండి సంగీత సరిత అనేది. సో అది వినడం ద్వారా కూడా శాస్త్రీయ సంగీతం మీకు కాంప్రహెన్సివ్గా నేర్చుకునే అవకాశం రేడియో కల్పించిందని నా ఉద్దేశం అండి.
5: అంటే డెఫినెట్గా ఒక అకాడమిక్ థియరీ ఆఫ్ శాస్త్రీయ సంగీతం కామన్ మ్యాన్కి అందించిందనే చెప్పొచ్చు సార్ సంగీత సరిత ద్వారా.

0: మీకు ఇన్పుట్, గతమంతా శృతం నాది, ప్రస్తుతానికి అది పునాది అన్నారు వేటూరు గారు. అని మనం విన్నదే మనకి పెట్టుబడి. సో నేను విన్న వాటిల్లో ఈ వాయిస్ ఆఫ్ అమెరికా అనే స్టేషన్ ద్వారా నేను విన్న ఇంగ్లీష్ పాటలు చాలా ఉన్నాయండి చిన్నప్పటి నుంచి. అలా కాకుండా రేడియో సిలోన్ ద్వారా విన్న హిందీ పాటలు, ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా విన్న తెలుగు పాటలు, ఇవి కాకుండా వింజమూరి సీత, వింజమూరి అనసూయ గారు వారు చాళా పరిశోధనలు చేశారని వాళ్ళు మన ఇండియన్ ఫోక్ మ్యూజిక్ మీద, వారి పాటలు వస్తూ ఉండేవండి ఫోక్ సాంగ్స్.
1: ఫోక్ సాంగ్స్
0: అప్పట్లో నేను 1979 రాగాల యుద్ధం అని చెప్పి ఒక నాటిక రాశానండి.
1: నాటిక రాశాను
0: నేను రాశానండి అప్పుడు నాకు 18 ఏళ్ళు అండి. రాస్తే దాన్ని ఆకాశవాణిలో ప్రసారం చేయించాలని చెప్పి మాకు తెలిసిన వాళ్ళ ద్వారా అప్రోచ్ అయితే చిత్తరంజన్ గారిని కలవండి అని చెప్పారండి. ఆయన కూడా విన్నారు, విని మెచ్చుకున్నారు. ఎందుకో అది ప్రయత్నం ముందుకెళ్ళలేదు. బట్ అప్పుడు నేను ఫస్ట్ టైం ఇక్కడికి హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్కి నేను 1979 వచ్చి చూడడం జరిగిందండి. అప్పుడు ఆ బూత్స్ అన్ని కూడా చూపించారు, చిత్తరంజన్ గారే దగ్గరుండి చూపించారు అన్ని. అదొక మరపురాని ఎక్స్పీరియన్స్ అండి. అదే రోజుల్లో నేను మా అక్కడ కర్ణాటకలో మా పొలాల్లో నేను పనిచేసుకుంటున్న రోజుల్లో ఏదొస్తే అది రికార్డ్ చేస్తూ ఉన్నాను రేడియోలో. ఏదొచ్చిన పాటలే కాదు, ఆ కోవలోకే చెందిందే అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్న మరి చెన్నారెడ్డి గారి ప్రసంగాన్ని రికార్డ్ చేశానండి నేను రేడియోలో వస్తుంటే. ఇదిగోండి,
2: సోదరులు గాని వారికి ఎంత ఉందో మీకు నేను వేరుగా చెప్పవలసి ఉంటుంది. కానీ సంఖ్య పెరిగిపోతూ ఉంటే వారందరి తగిన సదుపాయాలు మీరు కల్పించలేకుండా పోతున్నారు. మీరు ఆదాయం పెరుగుతూ ఉన్నా కావలసిన ఇంతమంది పెద్ద సంఖ్యలో ఉన్న పిల్లలకు చదువులు చదివించడం సాధ్యం కాదు. చదువులు చదివించడమే కాదు, ఆరోగ్యంగా ఉండడానికి, బట్టలు బాగా తడుకునడానికి, ఆరోగ్యంగా తినడి తినడానికి ఏమి సాధ్యం లేకుండా పోతే ఏ విధంగా మన మొత్తం సమాజం దెబ్బతింటుందో నేను వేరుగా చెప్పవలసిన అవసరం లేదు.
0: అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్న మర్రి చెన్నారెడ్డి గారి ప్రసంగం 1978 నేను రికార్డ్ చేశానండి మా పొలంలో కూర్చుని అక్కడ. అదే విధంగా ర్యాండమ్గా రికార్డ్ చేస్తున్నప్పుడు నేను మంచం మీద పడుకుని నిద్రపోతూ, చెరువు గట్టు మీద నిద్రపోతూ ఒక అద్భుతమైన గీతం విన్నానండి నేను, ఒక గజల్. ఎకేన ఇక్ షమ్మ అంధేరేమే జలాయే రఖియే, అద్భుతమైన వాయిస్ రికార్డ్ చేసుకున్నాను. కానీ అది ఎవరు పాడారో తెలియదు, అది దాని క్రెడిట్స్ ఏమీ లేవు. ఎందుకంటే మధ్యలో వచ్చింది, మధ్యలో నేను రికార్డ్ నేను చేశాను కాబట్టి. ఒక 2 సంవత్సరాలు చాలా కష్టపడ్డాక ఇప్పట్లో అంటే మీకు అది షజమ్ అని కానీ గూగుల్ సెర్చ్ కానీ ఉన్నాయండి. ఒక పాట ప్లే చేస్తే అది ఎక్కడో
1: తెలిసిపోతుంది.
0: అప్పుడు ఎవరిని అడగాలో తెలియదు. అప్పుడు ఎవరో ఒక రాయచూరులో ఒక విద్వాంసులు నేను పాడి వినిపిస్తే అది చిత్రా సింగ్ గారి గజల్ అని చెప్పారండి. జగజీత్ సింగ్ గారి భార్య ఆవిడ పాడిన గజలు అని చెప్పి అప్పుడు చెప్పారు. సో ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ కావాలన్నా, దాని తాలూకు అడ్రస్ తెలుసుకోవాలన్నా చాలా కష్టపడాల్సి వచ్చిన రోజులండి అవి. ఇప్పుడు అంత కమ్యూనికేషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇప్పుడు అంత ఈజీ కానే కాదు ఆ రోజుల్లో. బట్ కొంతమంది క్రికెట్ కామెంటరీ వినట్టు చెవి కంటించేసిన వాళ్ళండి రేడియో. నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు, నాకు క్రికెట్ అర్థం కాదు, ఇంట్రెస్ట్ లేదు కాబట్టి దాని జోలికి వెళ్ళేవాడిని కాదు. కానీ చాలామంది వీధుల్లోని అక్కడెక్కడ రేడియోకి అంటుకుపోయి ఉండేదండి వాళ్ళు. మధ్య మధ్యలో ఆ స్కోర్ విని వాళ్ళు కేకలు పెట్టడం, ఇవన్నీ నాకు బాగా గుర్తున్నాయండి.
1: రేడియో ప్రోగ్రామ్స్ రికార్డ్ చేయడం ఒక ఎత్తు అయితే సార్, టెక్నాలజీ ఇంత మారింది, క్యాసెట్ల నుంచి సీడీలు, సీడీల నుంచి ఇప్పుడు డైరెక్ట్గా మనం సాఫ్ట్ కాపీ లాగా స్టోర్ చేసుకుంటున్నాం, ఇవన్నీ దాటుకొని వచ్చి మీరు ఫోన్లో సేవ్ చేసుకోవడం రియలీ ఇట్ ఈస్ గ్రేట్ సార్.
0: ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి అండి. ముఖ్యంగా రేడియోని నేను బాగా ఎక్కువగా నాకు అలవాటు పడింది. ఒక్కొక్కసారి జ్వరం వచ్చేదండి, జ్వరం వస్తే స్కూల్ మానేసి ఇంట్లో కూర్చొని పడుకుని ఉండడమే, ఏమీ చేసేదేం పని లేదు. అటువంటిప్పుడు నా రాత్రి నిద్రపోయేటప్పుడు బెడ్ టైం ఎక్స్పీరియన్స్ ఏంటంటే రేడియోని పక్కన పెట్టుకుని పడుకోవడం ఆన్ చేసి, అప్పుడు బావగారు ఏం బాగున్నారా అని చెప్పి ఒక కార్యక్రమం వచ్చేదండి. అంటే ఇద్దరు బావగారు వరుస కలుపుకుని ఒక అరుగు మీద పల్లెటూరులో కలిసి లోకల్ గాసిప్ అనమాట. అప్పుడే పాలిటిక్స్ నుంచి ప్రాంతీయమైన సంఘటనల వరకు ఏం జరుగుతున్నాయని వాటి మీద సంక్షిప్తంగా వాళ్ళు ముచ్చటించుకుని, మీ అక్కయ్య గారు ఇది పిలుస్తారు ఇప్పుడు కాఫీ పెట్టే టైం అయిందని ఏదో వంకతో మళ్ళీ డిస్పర్స్ అయిపోయేవారండి. చాలా చక్కగా ఉండేదండి ఆ ప్రోగ్రాము. అట్టాడు ప్రోగ్రాములు ఇప్పుడు వస్తే బాగుండని చూస్తున్నాను. అది కాకుండా వాతావరణ సూచనలు, చెదురుమదురుగా జల్లులు పడతాయి అని చెప్పడం, ఇవి కాకుండా ప్రతి వారానికో 4 రోజులకు ఒకసారి ధరలు చెప్పేవారు
1: మార్కెట్
0: ఉల్లిపాయలు ఇక్కడ.

0: ఇక్కడ కేజీ 14 రూపాయలు, గుంటూరులో 16 రూపాయలు, ఆముదాల వలసలో 12 రూపాయలు. ఈ ఆముదాల వలస ఎందుకు వస్తుంది, అది ఏంటి, అది ఎందుకు అంత ఆముదాల వలస గురించి మాట్లాడుతున్నారు ప్రతిసారి, ఎక్కడుంది ఆ ఊరు అని చెప్పి అనిపించేదండి. అన్ని ఊర్లు ప్రధాన నగరాల్లో రేట్లు చెప్తూ గుంటూరు, నెల్లూరు, హైదరాబాద్ ఇలా చెప్తూ ఆముదాల వలస అనేవారు. ఆముదాల వలసలో ధరలు ఎందుకు చెప్తున్నారనేది ఇప్పటికీ నాకు ఎవరైనా అడగాలి అని అనుకుంటున్నానండి నేను.
1: సార్, అలాగే 1950లో ఆకాశవాణి హైదరాబాద్ స్టార్ట్ అయింది సార్. అంతకంటే ముందే విజయవాడలో ఆకాశవాణి కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ చాలా మంది లైట్ మ్యూజిక్ రాసేవారు, లిరిసిస్ట్ ఉన్నారు, అలాగే కంపోజర్స్ కూడా ఉన్నారు సార్. మీరు చెప్పిన చిత్తరంజన్ గారు, పాల్గొమ్మి విశ్వనాథం గారు, ఇంద్రకంటి శ్రీకాంత శర్మ గారు, వీళ్ళందరూ కూడా లైట్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. గొప్ప గొప్ప సింగర్స్ ఆ టైంలో పాడారు ఆకాశవాణికి. సో అది ఫిల్మ్ మ్యూజిక్ ఇంకా ఇవాల్వ్ అవ్వక ముందు, సో వీళ్ళు ఆ టైంలో ఫిల్మ్ మ్యూజిక్ కూడా ప్రొడ్యూస్ చేసే ఉండొచ్చు.
0: ఫిల్మ్ మ్యూజిక్ లైట్ మ్యూజిక్ తేడా ఏంటంటే, లైట్ మ్యూజిక్ లో మెలోడీ ప్రధానంగా ఉంటూ ఆర్కెస్ట్రేషన్ రిచ్ గా ఉండదండి. ఒక తబలా, రెండు వయలిన్లు, ఒక ఫ్లూటు అలా ఉంటుంటాయి. ఫిల్మ్ మ్యూజిక్ ఏంటంటే బడ్జెట్ తో కూడుకున్న వ్యవహారం కాబట్టి వాళ్ళ ఆర్కెస్ట్రా చాలా రిచ్ గా ఉంటుంది. 50 మందిని పిలిపించి వాళ్ళు ఆ బాడీ తెలుస్తూ ఉంటుంది థిక్గా. అంతే తప్ప లైట్ మ్యూజిక్ కి సినిమా పాటకి తేడా ఏమీ లేదండి. ఇది ఒకటే తేడా. నాకు బాగా ఇష్టమైన లలిత సంగీతంలో నాకు ఇష్టమైన పాట బోయి భీమన్ గారు రాసిన ఎత్తబోయి కేల ఈ బేల సుమబాల అనేది రేడియోలో విని మా చిన్నాన్న గారు పాడుతూ ఉండేవారు. దానికి సంగీతం రచించిన వారు చిత్తరంజన్ గారు, పాడిన వారు వారి సిస్టర్ అండి శాంతాచార్య గారు. శాంతాచార్య గారు పాడారు, చాలా అద్భుతమైన పాట అండి.
1: బోయ భీమన్న గారు పాటలు రాశారు సార్, నాటికలు, సంగీత నాటికలు ఎన్నో ఆకాశవాణికి కాంట్రిబ్యూట్ చేశారు సార్. ఈ మధ్యనే వారి మిస్సెస్ హైమావతి భీమన్న గారితో మాట్లాడినప్పుడు అసలు ఎన్నో విషయాలు గుర్తు చేశారు. ఆ గ్లోరియస్ పీరియడ్ మేము చూడలేదే అనిపించింది మాకు. అంటే ఒక క్రొనాలజీ ఆఫ్ ద సొసైటీ, ఆంథ్రోపోలాజికల్ క్రొనాలజీ డ్రా చేసుకోవచ్చు సార్. వీ కెన్ కనెక్ట్ ఆల్ ద డాట్స్ ఇవన్నీ తీసుకుంటే. సార్, మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన మ్యూజిక్ ఫార్మాట్స్ గురించి చెప్పండి సార్. మీరు సూఫీ బాగా వింటారని విన్నాం. నుస్రత్ ఫతే అలీ
0: పర్టికులర్ ఫార్మాట్ అనే లేదండి, నేను అన్ని రకాల సంగీతం వింటాను, ఇప్పటికీ వింటుంటానండి. కర్ణాటకలో ఉన్నప్పుడు అయితే ఎక్కువగా ఆకాశవాణి కడప కేంద్రం
1: ప్రైమరీ
0: కొంచెం దగ్గరగా ఉండేదండి. అది తెలుగు పాటలు వినాల్సి వస్తే కడప కేంద్రం మీద డిపెండ్ అవ్వడం. ఎక్కువగా కన్నడ పాటలు, ధార్వాడ్ గుల్బర్గా స్టేషన్స్ నుంచి వచ్చే కన్నడ పాటలన్నీ అప్పుడు చాలా మంది మహానుభావులు, రాజన్ నాగేంద్ర గారు, సత్యం గారు, జీకే వెంకటేష్ గారు, తర్వాత ఉపేంద్ర కుమార్ గారు, విజయ కృష్ణమూర్తి గారు, ఇట్లాంటి వాళ్ళు కంపోజ్ చేసిన పాటలన్నీ కూడా వినడం, రేడియోలో వినడం, ఎక్కించుకోవడం ఇదే పని అండి. ఎలా లేస్తే రేడియో అన్నది ఒక, అది ఆహారం ఎలాగో, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలాగో, రేడియో అలాగండి.
1: నాకు అనిపిస్తుంటుంది సార్, అమ్మ ఆవకాయ ఆకాశవాణి అస్సలు బోర్ కొట్టదు, వాటిలో కోర్ వాల్యూస్ అలాగే నిలిచి ఉంటాయి. సో మనం అది పాటలకి అన్వయించుకుంటే సార్, పాటల్లో అసలు రెవల్యూషనరీ చేంజెస్ వచ్చేసినాయి సార్. ఫిల్మ్ సంగీతంలో కానివ్వండి, లైట్ మ్యూజిక్ ఎందులో అయినా కానీ చాలా చేంజెస్ వచ్చినాయి. టెక్నాలజీని వాడుతున్నాం, అయినప్పటికీ కూడా లిరికల్ వాల్యూ ఉన్న పాటలు, మృదువుగా ఉండే పాటలు ఎప్పటికీ శ్రోతల్ని ఆకట్టుకుంటూనే ఉంటాయి సార్. సో అకార్డింగ్ టు యూ పాటల్లో అసలు ఆ కోర్ వాల్యూస్ ఏంటంటారు సార్, విచ్ విల్ ఆల్వేస్ రిమైన్ ఫర్ ఎవర్?
0: అంటే అది రేడియోకి సంబంధం లేని ప్రశ్న అని మీరు అడిగింది.
1: డెఫినెట్లీ
0: పాటల్లో కోర్ వాల్యూ నేను చెప్పాను కదండి, మెలోడీ.
1: మెలోడీ
0: మెలోడీ అన్నది ప్రధానమైన, అది ఉన్నంత వరకు ఆ కోర్ వాల్యూ ఉన్నట్టే. దానికి హంగులు మీరు ఎన్ని అద్దినా ఆ హంగులుగానే ఉంటాయి తప్ప కోర్ వాల్యూని అవి క్రియేట్ చేయలేవు, అవి మార్చలేవు అనేది నా ఒపీనియన్ అండి.
1: సార్, మీరు కంపోజ్ చేసిన సినిమాలకి మీరు కొన్ని పాటలు కూడా రాశారు, అందులో ద బెస్ట్ లిరికల్ వాల్యూ ఉన్న పాట మీ వాయిస్ లో వింటుంటాం సార్. మీరు పాడిన పాటల్లో అంటే మీ వాయిస్ లో వస్తే అది ఒక తత్వంలానే వినపడుతుంది మాకు. అలాగే వేదన్ లాంటి సినిమాల్లో చిన్న చిన్న బిట్స్ కూడా వేశారు, ఫిలసాఫికల్ గా ఉండే తత్వాలు. సో ఒకప్పుడు ఫిల్మ్ మ్యూజిక్ లో అవి ఉండేవి సార్, పోయట్రీ లాగా పద్యాలు, దాంట్లో ఫిలాసఫీ చెప్పడం. సో ఆ పరంపర మీరు కొనసాగిస్తున్నారు అనిపిస్తుంది సార్, ఇస్ దట్ ట్రూ?
0: ఏదో తెలిసినంత వరకు ఏదో చేస్తాం.
1: వీటిలో మీకు బాగా నచ్చింది ఏంటి సార్?
0: అలానే లేదండి, నాకు నేను చేసిన వర్క్ ని గురించి నేను ఎక్కువ ఇది దాన్ని కాన్సన్ట్రేట్ చేయనండి. అన్ని నాకు నచ్చినవన్నీ ఒక చోట పెట్టుకుంటానండి. అందులో నేను చేసిన ఉండొచ్చు, వేరే వాళ్ళు చేసిన ఉండొచ్చు, నాకు నచ్చినవన్నీ ఒక చోట ఉండాలి అనే ఇదండి.
1: ఇప్పుడు వింటుంటారా సార్ రేడియో?
0: ఇప్పుడు రేడియో వినడం ఎప్పుడు మానేశానంటే 1990లో

0: నేను సంగీత దర్శకుడిగా బిజీ అయినప్పుడు ఇళయరాజా గారి పాటలు అన్నీ కూడా టీ కొట్లో రేడియోలో మారుమోగుతున్నాయి. నా పాటలు కూడా వినబడాలని ఆకాంక్షతో నేను పని మొదలు పెడితే దురదృష్టవశాత్తు అప్పటికి రేడియో ప్రాబల్యం తగ్గిపోయి వాక్మ్యాన్లు క్యాసెట్ రికార్డులు వచ్చేసినాయండి. బాగా వచ్చేసి టీ కొట్లు కల్చర్ అన్ని తగ్గుముఖం పట్టింది. సో అప్పటి నుంచి రేడియో వినడం అనేది లేదు, ఎందుకంటే బిజీగా అయిపోవడం వల్ల కూడా. ఇప్పుడు ఏంటంటే 2026 ఇవాళ రోజున మాట్లాడుకునేది ఏంటంటే మనం మనకు కావలసిన సంగీతం వినే విధంగా యూట్యూబ్ అనండి లేదా ఐట్యూన్స్ అనండి రకరకాల ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. ఎప్పుడు ఏ పాట వినాలనుకున్నా టైప్ చేస్తే సార్ వెంటనే వినొచ్చు. దీనికంటే కూడా మనం వినే దాంట్లో మనం మన కంట్రోల్ లేదు, ర్యాండమ్గా ఏదొస్తే వినాల్సిందే అన్నదే నాకు ఇష్టం అండి. అంటే మనకు సంబంధం లేకుండా ఏదొస్తే దాన్ని ఆస్వాదించడం ప్రకృతి మనకి ఇచ్చింది. మీకు చూడండి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది అందులో, దాని అది దానికి నేను రేడియో వాడతానండి. అదేంటంటే నేను రేడియో వినేది బెడ్ టైం, జస్ట్ పడుకునే ముందు రేడియో ఆన్ చేస్తే అందులో ఏదో పాటలు వస్తుంటాయి, కొన్ని మాటలు వస్తుంటాయి, అవి ఏమొస్తాయి కూడా మనకి ప్రిడిక్ట్ చేయలేము. సో అట్లా విన్నంతసేపు విని ఆటోమేటిక్గా నిద్రలోకి జారుకోవడం. ఇది రేడియో వినేది ఎప్పుడంటే ఇప్పుడు నైట్ టైమ్స్ అండి. అది కూడా ఏంటంటే ర్యాండమ్గా అందులో ఏమొస్తుంది వినడం, అది త్యాగరాజ కీర్తన కావచ్చు, సినిమా పాట కావచ్చు, లేదన్నా సంభాషణ కావచ్చు, ఏదైనా పాడ్కాస్ట్ కావచ్చు, ఇట్లాంటివి నేను వింటుంటానండి. బట్ నేను ఎఫ్ఎం జనరల్గా విన్నాను. నేను వినేదంతా కూడా ఆకాశవాణి ఈ కార్యక్రమాలు
1: మీడియం వేవ్ లోనే ప్రైమరీ ఛానల్
0: ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న వాళ్ళందరూ ఎఫ్ఎం వింటుంటారు. నాకెందుకో నాకు ఎఫ్ఎం బోర్ కొడుతుంది అండి. బట్ మీడియం వేవ్ లో నాకు ఎక్కడ ఏ ర్యాండమ్గా ఏ స్టేషన్ ట్యూన్ చేసినా నేను ఎంజాయ్ చేస్తానండి. ఇది కాకుండా రేడియో గార్డెన్ అనే ఒక అప్లికేషన్ ఉందండి, మొబైల్ ఫోన్లో ఉంది, ట్యాబ్లెట్స్లో ఉంటుంది. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది రేడియో స్టేషన్ అన్నింటిలోనూ మీరు ట్యూన్ చేయొచ్చు. ఒక వరల్డ్ మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్లో మీరు ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ రేడియో మీకు, అది కూడా నాకు ఇష్టమండి. అది ఇప్పుడు నేను ఒక 4-in-1 పెట్టుకున్నాను నా దగ్గర, దాంట్లో రేడియో, బ్లూటూత్ స్పీకర్, పెన్ డ్రైవ్తో ప్లే చేసే విధానం అండ్ క్యాసెట్, ఇవన్నీ కలిపి ఒక డివైజ్లో నేను కొనుక్కుని పెట్టుకున్నానండి. దాంట్లోనే నేను రేడియో వింటూ ఒక్కొక్కసారి రాత్రులు నిద్ర పట్టకపోతే రేడియో వినడం అనేది నాకు ఆలోచండి.
1: సార్, మా శ్రోతలకి, మా లాంటి బ్రాడ్కాస్టర్స్కి మీరు ఇచ్చే సందేశం?
0: నేను సందేశం ఇచ్చే టైప్ కాదండి నేను, ఎందుకంటే నువ్వు చెప్తే ఎందుకు వినాలి అనే పద్ధతి ఉంటుందేమో నాకు అనుమానం అండి. నేను జనాలకి నేను సలహాలు కానీ సందేశాలు కానీ మెసేజ్లు ఇట్టాటి నేను ఇవ్వనండి నేను జనరల్గా. సో మీ కార్యక్రమాల్లో ఎంటర్టైన్మెంట్ అనే వాల్యూ, ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్లో కూడా ఎంటర్టైన్మెంట్ కలపడం అనేది మీరు చేసినంత వరకు ఆ కార్యక్రమం సక్సెస్ అవుతున్న భావం అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ అయిపోయింది కదండి, రీల్స్ చూసే యుగం ఇది. ఏది కూడా ఒక 20 సెకండ్ల కన్నా కాన్సన్ట్రేషన్ లెవెల్ ఉండనటువంటి ఈ యుగంలో మీ కార్యక్రమాలు నాకు టిపికల్గా మొదటి నుంచి నాకు అనుకునేది ఏంటంటే ఆకాశవాణి కార్యక్రమాలు అన్నీ కూడా అరగంట పావు గంట స్లాట్స్లో ఉంటాయి, కరెక్టేనండి?
1: కరెక్ట్.
0: మినిమం స్లాట్ ఏదండి అందులో?
1: 10 minutes, 5 minutes programs. 5 minutes
0: స్లాట్ లో ఏమున్నాయండి ఇప్పుడు ప్రస్తుతం?
1: 5 minutes programs లో చిన్న లెసన్ ఒకటి ఉంటుంది.
0: 1 minute, 30 seconds స్లాట్స్ మీరు క్రియేట్ చేసి చూడండి ఎక్స్పెరిమెంటల్ గా.
1: ఓకే.
0: ఆకాశవాణి 30 సెకండ్ల కార్యక్రమం అని ఏదైనా పెట్టి దాంట్లో మీరు ఏం చెప్తారో అది కామెడీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా న్యూస్ కావచ్చు, హెడ్లైన్స్ కావచ్చు, అట్లా ఏమైనా మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తే అది ఎలా ఉంటుందో చూడండి.
1: తప్పకుండా సార్, హెల్త్ టిప్స్ చేసినప్పుడు లెస్ దాన్ 1 minute, 1 minute లో డెఫినెట్ అది
0: శ్రోతల్లో కాన్సన్ట్రేషన్ స్పాన్ తగ్గిపోయింది కాబట్టి.
1: కానీ అది డీజెనరేటివ్ గా ఉంది సార్ ఆ ట్రెండ్, ఫోకస్ చేయలేకపోతున్నారు పిల్లలు ఎక్కువసేపు. సో
0: డీజెనరేటివ్ ఉన్నప్పటికీ కూడా మీరు గో విత్ ద ఫ్లో అనేది,
1: గో విత్ ద ఫ్లో అనొచ్చు,
0: సూత్రాన్ని అనుసరించి మీరు చేశారనుకోండి మళ్ళీ ట్రెండ్ మారచ్చు.
1: కరెక్ట్.
0: ఎందుకంటే ఏదైనా సరే ఒకే ట్రెండ్ కలకాలం ఉంటుందని నేను అనుకోనండి. ఒక ట్రెండ్ తర్వాత మళ్ళీ పాత ట్రెండ్ మళ్ళీ రిపీట్ అవ్వచ్చు, మళ్ళీ కొత్త పంతలు తొక్కుతూ ఉండొచ్చు. మార్పు అనేది కాలానికి సహజం కాబట్టి, కాలధర్మం. సో ఆ మార్పులో భాగంగానే మీరు కూడా ఎక్స్పెరిమెంట్లు చేయాలని నా ఆకాంక్ష.
1: తప్పకుండా ప్రయత్నం చేస్తాం సార్. మీరు బాగా పాడుకుంటారు అని విన్నాను సార్.
0: నేను విన్న రేడియోలో మాత్రమే ప్రసారమైనటువంటి లలిత సంగీతం చిత్తరంజన్ గారు స్వరపరిచిన ఆ పాట నేను ఇప్పుడు పాడి వినిపిస్తాను శ్రోతల కోసం.

0: బాల. ఇది పాట అండి.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ సమయం చాలా అమూల్యమైనది మా కోసం కేటాయించారు. మా శ్రోతలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. ఒక రోజులో ప్రతి అరగంటకి కీరవాణి గారి పాట ఒకటి వెళ్తుంది. మూడు ఛానళ్లు ఉన్నాయి సార్, ప్రైమరీ ఛానల్తో పాటు రెయిన్బో ఎఫ్ఎం, వివిధ భారతి. ప్రతి అరగంటకి కీరవాణి గారి పాట ఒకటి వెళ్తుంది. ఖచ్చితంగా 2-3 గంటల్లో ఒకసారి మీ వాయిస్ లో ఒక పాట వెళ్తుంది. ఈ రోజు శ్రోతలతో పాటు మేము కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.
0: సంతోషం అండి, ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్.

0: మీరింతవరకు మీట్ ద స్టార్ పద్మశ్రీ ఆస్కార్ అవార్డుల గ్రహీత ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి.
1: సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్, ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7th సండే 6 AM గజ్జిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2,000 మందికి పతకాలు, సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.
2: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో ప్రత్యేక కార్యక్రమాలు. సోమవారం జూన్ 8వ తారీఖు ఉదయం 10:03 శ్రీ రాజగోపాల్, శ్రీమతి ఇందిరా బెనర్జీ, శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు సమర్పించి ప్రత్యేక జనరంజని. ఉదయం 11:03 నవ భారత స్వరం ప్రత్యేక రూపకం మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
2: ఫిట్నెస్ కు బెస్ట్ సైక్లింగ్. ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7 సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000033100.
3: కొత్త బంగారు లోకం ఈ సినిమా కోసం మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30

0: నిమిషాలకు. నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: లెజెండ్ సినిమాకు విజయేష్ ద చిత్ర పాడిన పాట రామ్ జోగేష్ శాసి రచన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్ ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికిల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7th సండే 6 AM గజ్జిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2,000 మందికి పథకాలు సర్టిఫికెట్లు ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్.

0: హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్

చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.telly-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో ప్రత్యేక కార్యక్రమాలు. సోమవారం జూన్ 8వ తారీఖు ఉదయం 10:03 శ్రీ రాజగోపాల్, శ్రీమతి ఇందిరా బెనర్జీ, శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు సమర్పించి ప్రత్యేక జనరంజని. ఉదయం 11:03 నవ భారత స్వరం ప్రత్యేక రూపకం మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9:15.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ వింటారు. రచన వ్యాఖ్యానం శ్రీ ఎస్వి రామారావు, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. వినండి నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ.
2: మధురిముల కార్యక్రమానికి స్వాగతం. నేటి కార్యక్రమంలో బాలు గానంతో ప్రాణం పోసుకున్న కొన్ని గీతాలను పరామర్శిద్దాం. గీతకారుడు బాపు, రాతకారుడు ముళ్లపూడి వెంకటరమణ ఇద్దరూ కలిసి తీతకారులుగా మారి రూపొందించిన చిత్రాల్లో ఒకటి బంగారు పిచ్చుక. హాస్యస ప్రధానమైనది. అంత్యప్రాసల ముద్ర ఆరుద్ర చేసిన అద్భుతమైన ప్రయోగం మనసే గని తర గని గని చక్కని గని అంటే ముక్తపద గ్రస్వం అన్నమాట. మరి దీనికి స్వరకర్త మహాదేవన్, చంద్రమోహన్, విజయ నిర్మల హీరో హీరోయిన్స్. మరి ప్లేబ్యాక్ బాలు వసంత, ఆ గీతాన్ని విన్నాం.
3: మనసే గని కర గని గని తగ్గని గని పనిలో

హాస్య బ్రహ్మ జంజాల తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం ముద్దులుకే ముద్దమందారం. వేటూరు రచన, రమేష్ నాయుడు స్వరాలు.

సినిమాను కవితాత్మకంగా కళాత్మకంగా తీర్చిదిద్దటంలో సిద్ధార్థుడు కె విశ్వనాథ్. ఆయన శిష్యుడు దర్శకుడు వంశీ. ఆయన తొలి చిత్రం సితారాలో సుమన్ భానుప్రియ ప్రధాన పాత్రధారుడు. వేటూరు సుందరరామూర్తి గారికి విశ్వనాథ్ సత్యనారాయణ గారు అంటే ఎంతో గౌరవం. అది గుర్తు పెట్టుకొచ్చే ఆయన గుర్తుకు వచ్చేలాగా ఆయన కథానాయకుని చరణం పల్లవిలో పొదిగి కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి అద్భుత గీతాన్ని రాశారు. దాన్ని బాలు శైలజ గానం చేశారు, ఇళయరాజా స్వరాలు.

బాపు రమణలు తీసిన పెళ్లి పుస్తకం చిత్రంలో వివాహ వ్యవస్థకు భారతీయ సాంప్రదాయానికి ఎంతో విలువిచ్చారు. దాన్ని టైటిల్ సాంగ్లో నిక్షిప్తం చేశారు రచయిత ఆరుద్ర. మామూలుగానే కేవీ మహదేవన్ స్వరాలు. ఆ పాట శ్రీరస్తు శుభమస్తు.

నెల్లూరు నగరంతో బాలుగ అవినాభావ సంబంధం ఉంది. ఎందరెందరో మిత్రులు, ఆదిశేషు, శేషగిరీశం, కిన్నర రఘురాం, రాజేంద్ర కుమార్, వెన్నెలకంటి, వీళ్ళందరిలో వెన్నెలకంటి రచయితగా బాగా రాణించారు. అద్భుతమైన పాటలు రాశారు. డైరెక్టర్ సురేష్ కృష్ణ రూపొందించినటువంటి చిత్రం భాష, దానికి దేవా సంగీతం. అందులో ఈ వెన్నెలకంటి రాసిన అద్భుతమైన పాట నేనాటోవాణ్ణి ఆటోవాణ్ణి థియేటర్ని ఉర్రూ తలూపింది.

0: అందరికి సొంత వాణ్ణిరా, నే తప్పంటే తప్పురా, ఒప్పంటే ఒప్పురా,
1: తప్పంటే తప్పురా, ఒప్పంటే ఒప్పురా,
0: నేనాటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి.

అత్యంత అభిరుచి ఉన్న దర్శకుడు కొత్త తరహాని కావాలనుకుని కోరుకునేవాడు సింగీతం శ్రీనివాసరావు. ఆయన కమల్ హాసన్తో అద్భుతమైన ప్రయోగం చేశాడు. త్రిపాత్రాభినయం అంటే మూడు పాత్రలు. ఆ సినిమా విచిత్ర సోదరుడు, అందులో పప్పు అనే అప్పు అనే క్యారెక్టర్.

ఉంటుంది. దానిమీద ఒక చక్కటి పాట, నిన్ను చూసి మైమరచే చిత్రమే అంటే, ఆ పాత్ర యొక్క ఆంతర్యంలోని అతని అంతటిని కూడా గళంలో వినిపించారు బాలుగారు.

రచయితగా సుద్దాల అశోక్ తేజకు జాతీయ పురస్కారాన్ని అందించినటువంటి చిత్రం చిరంజీవి హీరోగా నటించిన ట్యాగూర్, వివి వినాయక్ దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, శ్రీశ్రీ స్ఫూర్తితో అశోక్ తేజ గీతాన్ని రాశాడు. దాన్ని చిరంజీవి ఆవేశానికి తగ్గట్టుగా బాలు గారు గంభీరంగా తన గళాన్ని సవరించాడు. అదేమిటో గమనించండి.

చంద్రబోసును గీత రచయితగా పరిచయం చేసిన డి రామానాయుడు చిత్రం తాజ్ మహల్. ఎంఎం శ్రీలేఖ సంగీతం. శ్రీకాంత్ సంఘవి నాయికా నాయకులు. వారిద్దరి మీద చిత్రీకరించిన యుగళ గీతం మంచు కొండల్లోని చంద్రమా.

అభిరుచి ఉన్న నిర్మాత ఆర్వి రమణమూర్తి. ఆయన కెమెరామెన్ అశోక్ కుమార్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం నీరాజనం. దీనికి హిందీ మ్యూజిక్ డైరెక్టర్ ఓపి నయ్యర్ సంగీతాన్ని అందించారు. నారాయణ రెడ్డి గారు అద్భుతమైన పాట రాశారు. అది నిన్ను చూడక నేనుండలేను. ఇందులో చక్కటి చరణం, నీ ప్రతిరాకలో ఎన్ని శశిరేఖలో మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం, హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది ఆ పాట.

క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కెఎస్ రామారావు తీసినటువంటి సంటి చిత్రంలో వెంకటేషు మీనా ప్రధాన పాత్రధారులు. ఇళయరాజా స్వరాలు. అందులో వేటూరు రాసినటువంటి అద్భుతమైన గీతం ఎన్నెన్నో అందాలు ఏవేవో స్వప్నాలు.

సంగీతం శ్రీనివాసరావు తీసిన సైంటిఫిక్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369. ఇందులో హీరో బాలకృష్ణ, హీరోయిన్ మోహిని, ఓ టిపికల్ క్యారెక్టర్ సిల్క్స్మిత, వారి మీద చిత్రీకరించినటువంటి అద్భుతమైనటువంటి గీతం జానవులే నర జానవులే. చాలా కాలం తర్వాత బాలు గారితో కలిసి జిక్కీ గారు ఆలపించారు, శైలజ కూడా తన స్వరాన్ని అందించారు.

మలయాళంలో పేరెన్నికగిన అగ్రనటుడు కథానాయకుడు మమ్ముట్టి. ఆయన ప్రధాన పాత్ర పోషించిన చిత్రం కె విశ్వనాథ్ తీసిన స్వాతికిరణం. అందులో నారాయణ రెడ్డి గారు రాసిన అద్భుతమైన గీతం సంగీత సాహిత్య సమరం కురితే కెవి మహాదేవన్ స్వరాలు. మమ్ముట్టి వాయిస్కు తగ్గట్టుగా బాలు గారి గంభీర గళాన్ని వినండి.

వాళ్ళు హీరోలకి క్యారెక్టర్ ఆర్టిస్టులకే కాదు ఎందరెందరో హాస్యనటులకు కూడా తన గళాన్ని ఎరువిచ్చారు. అందులో కొన్ని పరిశీలిద్దాం. చలం కథానాయకుడిగా తీసినటువంటి చిత్రం మట్టిలో మాణిక్యం, దానికి సంగీతశుడు సత్యం. హైదరాబాద్ నైసర్గిక ప్రాంతీయ స్వరాప స్వభావాలను వివరిస్తూ నారాయణ రెడ్డి గారు రాసినటువంటి గీతం రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్.

అభిరుచి ఉన్న నిర్మాత యు విశ్వేశ్వరరావు. ఆయన వ్యంగ్య గీతాల రచయిత కూడా. ఆయన తీసిన దేశోద్ధారకులు చిత్రంలో ఆకలేసి అన్నమడిగితే పిచ్చోడున్నారు నాయాళ్ళు అనే విచిత్రమైనటువంటి విలక్షణమైనటువంటి గీతాన్ని పద్మనాభం మీద చిత్రీకరించారు. పద్మనాభానికి ప్లేబ్యాక్ పాడారు బాలు, కేవీ మహాదేవన్ స్వరాలు.

శని హాస్యనట కుటుంబంలో అగ్రగణ్యుడు అల్లు రామలింగయ్య. దాసరి నారాయణరావు తీసినటువంటి మనుషులంతా ఒకటే చిత్రంలో అల్లువారి కాంబినేషన్గా నటించింది రమాప్రభ. వారిద్దరి మీద ఒక అద్భుతమైనటువంటి హాస్య గీతం, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా. మరి దీనికి సాలు రాజేశ్వరరావు సవాలు రూపొందించగా అల్లు రామలింగయ్యకి బాలు, రమాప్రభకి ప్రముఖ గాయని సుశీల పాటం విశేషం.

0: వాద్యాలు వస్తావా అడిగింది ఇస్తావా పూర్వశిల ఇటు రాదే వయారి వస్తాను వస్తావా అడిగింది ఇస్తావా
1: సినీ సంగీత ప్రపంచంలో ఓ అద్భుత ప్రయోగం ఓ పాపాలాలి చిత్రం. అందులో బాలసుబ్రహ్మణ్యం రాధిక కీలక పాత్రధారుడు. దర్శకుడు వసంతు, స్వరకర్త ఇళయరాజా కలిసి ఓ చిన్న ఫీట్ చేశారు. అదేమిటంటే బ్రీత్లెస్ సాంగ్, అంటే ఊపిరి పీల్చుకోకుండా 2 నిమిషాలు పాట పాడటం. ఆ ప్రయోగాన్ని అద్భుతంగా చేశారు బాలు, విజయవంతం అయ్యారు.

అలనాడు భక్తుని పాత్రలు అంటే విప్రనారాయణుడు, భక్త తుకారం వీటిని అనితర సాధ్యం అనేలా పోషించి ధన్యజీవి అయ్యారు అక్కినే నాగేశ్వరరావు. ఆయన నట వారసుడు నాగార్జునని భక్తుని పాత్రలలో ప్రజెంట్ చేశారు రాఘవేంద్రరావు గారు. అవి శ్రీరామదాసు, అన్నమయ్య. ఈ రెండు చిత్రాలకు స్వరకర్త కీరవాణి. ప్రత్యేకించి అన్నమయ్య చిత్రంలో కొడగంటి మయ్యా మేము పురుషోత్తమ అనే పాటలో భక్తి పారవశ్యంతో నాగార్జున యాక్ట్ చేశాడు. అంతకు మించిన భక్తితో బాలు గానం చేశాడు. ఆ సన్నివేశానికి

0: ఇవ్వండి. వారు గల విన్యాసంతో అసంఖ్యాక శ్రోతల్ని ప్రేక్షకుల్ని అలరించిన అద్భుత గీతాలు. మరికొన్ని అద్భుత గీతాలతో మరో మధురమల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: మీరు ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన వ్యాఖ్యానం శ్రీ ఎస్వి రామారావు, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 11:00. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.